0: calibration knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: India ki teleport aithe enta baaguntundo.
3: What if India was just a tap away?
1: Just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu India cheyipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
4: ee deepavaliki deepala velugutho mee illu merisipoyinattu mee jewelry collection kuda merisipovali kada. Aithe Malabar Gold and Diamonds is your destination. Malabar season of jewelry, Malabar season of offers is here. Kevalam 25% pay chesi gold price lock cheskondi. Gold price perigithe it doesn't affect nakkite inka manchidi. Get your gold for lower price, making charges paina 50% savings. Diamonds, precious gems and polki pai 40% off. Offer valid until November 8th. Terms and conditions apply. Malabar Gold and Diamonds, 5811 Preston Road, Frisco.
5: వెల్కమ్ బ్యాక్. మరి ఇప్పుడు 7 o'clock అయిపోయింది అంటే అఫీషియల్ గా మన హ్యాపీ అవర్ టైం బిగిన్ అయిపోయింది. ఎస్, కొంచెం ముందే స్టార్ట్ అయింది కానీ ద ఫన్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. మీరందరూ అద్భుతమైన పాట యాలో యాలో వింటుండగా కావ్య కాల్ చేసింది, విముద కాల్ చేసింది, విహాన క్యూటెస్ట్ క్యూటెస్ట్ విహాన కాల్ చేసింది, అనైరా కాల్ చేసింది, శ్రీనివాస్ గారు అండ్ నిధి కతుంగ. You all answered the question just right. And I forgot to ask you, if you, any one of you have a request song, please do mention it. I completely forgot to ask. I'm so sorry. And this segment will continue until 7:30. Okay. So let's keep rocking and shaking just how you all are doing. Okay. Who wears a red hat and a blue overalls in Nintendo video game? Is the question. Who wears a red hat and a blue overalls in a Nintendo video game? Answer teliste takataka phone chesi chakshaka cheppeyandi. And Frozen fans kosam oka question. What is the name of the snowman in Frozen? Ee rendu questions lo meeku ee question ka answer telisina kuda ala phone teesi ila cheppesi seyandi. And nenu oka wonderful request song lineup chesanu. Mana cute vihana adigindi nenu butterfly song veyara kaanti aunty ani. So I will be playing this song while I want the kids to answer this question. Who wears a red hat and a blue overalls in the Nintendo video game? And the name starts with M. నాకు తొందరగా మీకు ఏదో ఒకటి ఆ క్లూ చెప్పేస్తే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ స్నో మ్యాన్ ఇన్ ఫ్రోజన్? ఎస్ ఇంకా ఓకే, లెట్ సి. హలో రేడియో సర్బి, కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఏంటమ్మా? కార్తికేయ. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్ కార్తికేయ?
6: Mario.
5: Okay, let's see who will answer again. Do you have a request song?
6: No.
5: No. And what is the name of the snowman in Frozen?
6: I don't know.
5: Ah, come on. Okay, fine. Fine. No question. Answer cheppa kaabatti super. Thank you so much for calling.
6: Okay, thank you.
5: ఓకే, కార్తికేయ ట్రై చేశాడు బట్ ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్. హూ ఎవర్ వాంట్స్ టు ట్రై. నేను ఇంకా అది రైట్ ఓ రాంగో ఇంకా చెప్పలేదు. సో హూ వేర్స్ ఎ రెడ్ హ్యాట్ అండ్ బ్లూ ఓవరాల్స్ ఇన్ నింటెండో వీడియో గేమ్? అండ్ ఫ్రోజన్ ఫ్యాన్స్ కి వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద స్నో మ్యాన్ ఇన్ ఫ్రోజన్? ఒక బుజ్జి క్యారెట్ ఉంటుంది ముక్కుకి. ఓకే, లిసన్ టు దిస్ సాంగ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ టాక్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. దిస్ సాంగ్ ఇస్ ఫర్ మై విహానా.
7: కొంచెం తప్పు నా వైపు ఉంది.

0: hope Vihana enjoyed that lovely song. And what? Guess what? Vihana ni dwara nenu kuda enjoy chesanu. That's my favorite song too. And I think it's a favorite song for so many other people out there. Okay. So, the next question adigesi muchettlu pedtanu endukante P kids are so excited to answer. And em adutam, what is the name of Woody's Space Ranger friend in Toy Story? Yes. What is the name of Woody's Space Ranger friend in Toy Story? Teliste chak chaka phone diseseyandi, taka taka call chesandi, gabagaba cheppeseyandi. ఎందుకంటే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. 9726361966 ఈజ్ అవర్ నెంబర్. అయితే మీరందరూ ఆ అద్భుతమైన పాట వింటూ వింటూ ఉండగా నాకు కార్తికేయ కాల్ చేశాడు. ఫస్ట్ కార్తికేయ కాల్ చేశాడు మారియో అని చెప్పాడు. అండ్ సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేకపోయాడు. బట్ ఇట్స్ ఓకే. అనైర కాల్ షీ వాచ్డ్ మారియో మూవీ ఫర్ 250 times అండ్ షీ వాచ్డ్ ఫ్రోజన్ ఫర్ 250 times. సో షీ నోస్ ద ఆన్సర్ విచ్ ఇస్ ఓలాఫ్. దాట్ ఈస్ కరెక్ట్. అండ్ దెన్ ఇందు గారు కాల్ చేశారు ఓలాఫ్ అండ్ మారియో అని చెప్పారు. ఎవరంటే మీరు ట్రై చేస్తున్నారా, మీ పిల్లలు ట్రై చేస్తారంటే లేదంటే మా హస్బెండ్ ట్రై చేస్తున్నారని చెప్పారు. విచ్ ఇస్ సో సో క్యూట్. ఇలానే అందుకే దీన్ని ఫ్యామిలీ ట్రివియా టైం కింద మార్చేద్దాం అనుకుంటున్నా. అండ్ లెట్ సీ హూ ఇస్ కాలింగ్. హలో అండి, రేడియో శ్రీ కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కృతి.
0: కృతి, ఎస్ కృతి, వాట్ ఈస్ ద క్వశ్చన్? వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్? ఓకే, లెట్ సీ హూ ఎల్స్ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. హలో, హూస్ కాలింగ్? శ్రీనివాస్ గారు, చెప్పేసేయండి. చెప్పండి చెప్పండి, ఇది ఫ్యామిలీ ట్రివియా టైం అందుకని అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఓ ఓకే, నైస్, థ్యాంక్ యూ. రిక్వెస్ట్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు, మీ పాపకి రిక్వెస్ట్ సాంగ్ ఏమైనా ఉందా? నథింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓకే. హలో అండి, రేడియో సర్బి కాల్ చేశారు. ఎవరు మాట్లాడుతున్నారు? రేడియో వాల్యూమ్ తగ్గించాల్సిందిగా చిన్న మనవి. నైరా, యు ఆర్ ఆన్ ఫైర్ టుడే. ఎస్, టెల్ మీ. దట్స్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ నైస్. సో పిల్లలందరూ కాల్ చేసి చెప్పడం ఒక ఎత్తును, ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో మా పాప సిగ్గుపడుతుందండి అని చెప్పడం, దట్ సచ్ అ నైస్ ఫాదర్ మూమెంట్, ఫాదర్ అండ్ డాటర్.

moment. Oh, I so like it. But thank you so much. Yes, Kriti Chepindi, Srinivas Gar Chepparu, Anaira Chepindi. That is the right answer. Yes. What is the name of Woody's Space Ranger friend? Is Toy Story? It's Buzz Lightyear. Okay. Nenu next lineup chesanu mana evaru adigaru idi Anaira. Anaira adigindi oka request song. That is a most famous trending song. And Anaira song play chesina ventane nenu Indu garu adigina part kuda play cheyadam jarugutundi. But మనం ఈ క్వశ్చన్ కి ఇంతమంది ఆన్సర్ చేసేసాక ఇంకో క్వశ్చన్ అడగకపోతే ఎట్లా, ఎందుకంటే మీరందరూ పాటలు వింటుంటే నేను ముచ్చట్లు పెట్టాలి కదా అందుకని. సో విచ్ డిస్నీ ప్రిన్సెస్ హ్యాస్ ఎ పెట్ టైగర్ నేమ్డ్ రజా? కరెక్ట్ గానే చెప్పానా, పిలిచానా? ఓకే, విచ్ డిస్నీ ప్రిన్సెస్ హ్యాస్ ఎ పెట్ టైగర్ నేమ్డ్ రజా? R-A-J-A-H. Hope I pronounced it right. Meekanu ka answer telustha studio call just cheppandi. And this song is for the beautiful and wonderful Anaira. Here and enjoy all of you.

That's the wonderful Kalyani Power Pack song requested by Anaira. Thank you so much, Anaira, for requesting such a wonderful, wonderful song. Ee paatani eppudu kuda nenu aa choreographer dance chestu chustanu. This is the first time I'm watching it for the full length. And also, well, you all are enjoying that wonderful song requested by Anaira. Naakaithe bold calls vachesayi. Nayan call chesi cheppadu. And that's so nice that everyone is participating, not just girls. Nayan call chesaru. Srinivas garu, again on behalf of her daughter. క్యూట్ క్యూట్ గా చెప్పేశారు. మళ్ళీ అనైర తన రిక్వెస్ట్ సాంగ్ వింటూ కూడా కాల్ చేసి మరీ క్వశ్చన్ ఆన్సర్ చేసింది. తన్విక, కార్తికేయ, యు ఆల్ ఆర్ కరెక్ట్. Which Disney princess has a pet tiger named Raja? And the answer is Jasmine. That's the right answer. Okay, gabagaba next question adigestanu endukante manam break ki inkoka 10 nimishala dooramlo maatrame unnam kabatti. What is the name of the fairy in Peter Pan? మరి వెనక్కి వెళ్ళింటున్నారు కదా, నాకు కూడా తెలియదు దీని ఆన్సర్. అబ్బో మీరు ఎవరైనా చెప్పారనుకోవాలి, కరెక్ట్ కాదో కూడా నాకు తెలియదన్నమాట. సరే, ఎవరికైనా తెలిస్తే ట్రై చేయండి. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫెయిరీ ఇన్ పీటర్ ప్యాన్? ఆ బుజ్జి ఫెయిరీ పైన తిరుగుతూ ఉంటుంది కదా, దాని పేరంట. తెలిస్తే వెంటనే కాల్ చేసి చెప్పేసేయండి స్టూడియోకి. ఒక ఈజీ క్వశ్చన్ కూడా అడగాలి కాబట్టి, హూ సింగ్స్ ద సాంగ్ షేక్ ఇట్ ఆఫ్? షేక్ ఇట్ ఆఫ్, హూ సింగ్స్ ద సాంగ్ షేక్ ఇట్ ఆఫ్? ఎవరు పాడారు ఆ పాట? ఆ మ్యూజిక్ దాన్ని ఏమంటారు, సింగర్? ఓకే, ఆ సింగర్ పేరు తెలిస్తే కూడా స్టూడియో కాల్ చేసి చెప్పేసేయచ్చు. స్టూడియో నెంబర్ మీ అందరికి తెలుసు కానీ కొంచెం చాలిస్తాం. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. అండ్ ఆ క్వశ్చన్ కి మీరందరూ ఆన్సర్ చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాను. ఇది మన ఇందు గారు అడిగిన మురారి సినిమాలో నుంచి ఒక అద్భుతమైన పాట, నా ఫేవరెట్ సాంగ్ కూడా. మీరందరూ వినొచ్చేసేయండి, నేను ఈలోగా కాల్స్ కోసం వెయిట్ చేస్తాను.

0: ఆహా, అసలు ఆ పాట అలా వస్తూ ఉంటే వింటూ ఉంటే వెనకాతలు ఏం జరుగుతుందో ఏం తెలియలేదు తెలుసా. అంత వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ అసలు అది. అబ్బా, ఎన్ని రోజులైందో వినే. థ్యాంక్ యూ సో మచ్ ఇందు గారు ఫర్ రిక్వెస్టింగ్ దట్ వండర్ఫుల్ సాంగ్. అయితే మీరందరూ ఆ అద్భుతమైన పాట వింటుండగా ఎంత మంది కాల్ చేస్తున్నారు, అండ్ ఐ రియలీ రియలీ లవ్ ఇట్. కృతి కాల్ చేసింది అండ్ షీ ఆన్సర్ ఇట్ రైట్. నయన్, జశ్విత బ్రదర్ అండ్ సిస్టర్ tried the answers and they said it right. Nidhi said it right. So what are the answers? Okay, most of you answered this question. What is a question ikkada kelipindi? Hey Tooch, question idi? Yeah, ikkade undi, ikkade undi. Who sings the song Shake It Off? Ante right answer Taylor Swift. Dani correct ga guess chesaru chaala mandi. Aithe what is the name of the fairy in Peter Pan? Telsa answer? It cheppak abada antaru. Tinkerbell. Yes, that's Tinkerbell is the name of the fairy in Peter Pan. సీక్రెట్ ఏంటంటే నాకు కూడా తెలీదు, ఇప్పుడు తెలుసుకోవాల్సి వచ్చింది, తెలుసుకున్నానన్నమాట మీకు చెప్పడం కోసం. ఎనీవేస్, దట్స్ అ వండర్ఫుల్ థింగ్. అండ్ జస్విత, హూ ఇస్ నయన్ సిస్టర్, నోస్ టింకర్బెల్ అండ్ షీ యూస్ టు డ్రా ఇట్ సీమ్స్. దట్స్ అ నైస్ కనెక్షన్ దట్ నయన్ టోల్డ్ మీ, అండ్ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ బికాస్ ఐ నో నయన్ ఈస్ హియరింగ్ దిస్. అయితే నెక్స్ట్ సాంగ్ ప్లే చేసే ముందు క్వశ్చన్ అడిగేద్దాము. ఈజీది అడగనా కష్టం అడగనా? ఇప్పుడు దాకా ఎలా అడుగుతున్నావు అలానే అడుగంటారా? ఖచ్చితంగా. ఓకే, Who leaves behind a glass slipper at a royal ball? అమ్మ, ఏంది ఇంత కష్టంగా ఉన్నది? ఓకే, అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఖచ్చితంగా దీనికి ట్రై చేస్తారు, నాకు బాగా తెలుసు. ట్రై చేసి చేయండి, నాకు అసలు ఆ క్వశ్చన్ అడగడానికి కూడా నోరు తిరగట్లేదు. బట్ ఎనీవేస్, ఇంకో క్వశ్చన్ అడుగుతాను నాకు తెలిసింది. సరే, మనము మన కామెడీ వాటిలోంచి బయటకు వచ్చి ఇంకొక సైన్స్ అండ్ నేచర్ క్వశ్చన్ అడగాలి అంటే, వాట్ ఈస్ H2O? H2O అంటే ఏంటి తెలిస్తే స్టూడియో కాల్ చేసేసి చెప్పేసేయండి. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి, నాకే తెలియదు అదేంటో. హూ లీవ్స్ బిహైండ్ అ గ్లాస్ స్లిప్పర్ అట్ అ రాయల్ బాల్? నాకు గుర్తొచ్చింది, ఎవరు ఆ రాయల్ బాల్ జరుగుతుండగా ఒక స్లిప్పర్ వదిలేసి వెళ్ళిపోతారు మధ్యలో, టైం 12 అయిందని. ఎస్, హూ లీవ్స్ బిహైండ్ అ గ్లాస్ స్లిప్పర్ అట్ అ రాయల్ బాల్? రైట్ అట్ 12. నేను క్లూ ఇస్తున్నాను, హింట్ ఇస్తున్నాను, 12 అని. 12 అలా రింగ్ అవ్వగానే వాళ్ళు ఆ స్లిప్పర్ వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరది? అర్థమైంది, అర్థమైంది. ఓకే, అండ్ ఎవరైతే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేరో నాలాంటి వాళ్ళ కోసం, వాట్ ఈస్ H2O తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అయితే మన ఎవరు రిక్వెస్ట్ చేశారు ఇది? కృతి. కృతి రిక్వెస్ట్ చేసింది దిస్ వండర్ఫుల్ సాంగ్. ఓకే, చూద్దాం ఎవరు కాల్ చేస్తున్నారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రేడియో శ్రుతి కాల్ చేశారు. హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటి సంగతులు? అత్తి పండువలసి నోట్లో పెట్టినట్టు చెప్పి. ఇంకా ఎవరెవరు ఆన్సర్ చేస్తారో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అడగండి, అడగండి, చెప్పండి.
1: మీరు ప్రతి వారం చాలా కష్టపడి మంచి మంచి పాట పాట సీన్స్ కామెడీ బిట్స్ కానీ పాట కానీ తీసుకొస్తారు కదా.
0: అవును,
1: నేను రివర్స్ లో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను.
0: చచ్చింది గొర్రె.
1: మీరు అది ఆన్సర్ గెస్ట్ చేసి ఆ మూవీ నుంచి నాకు పాట కావాలి.
0: చచ్చింది. ఓకే, మన ఆఫర్ పాడుకుందా? ఆన్సర్
1: చాలా ఈజీ. ఓకే, డైలాగ్ ఏంటి అని అంటే,
0: ఓకే,
1: కాంతం
0: yes, I will try. Thank you so much. Thanks, and bye, and bye. Nice talking to you. Hello, and Radio Surabhi call. Yes, sir. Ever maat laadutunnaru?
2: Hi, this is Aksha.
0: Okay, Aksha.
2: Akshara.
0: Akshara. Okay, Akshara. మీరు మీ పిల్లలందరు లాస్ట్ వి ఫస్ట్ వి మీ చేస్తారు, మధ్యలో వినిపిస్తుంది. అక్షర చెప్పమ్మా. అక్షర,
2: the question was, what is H2O, right?
0: Oh yes, that is the right answer. Inko question ka answer telsa?
2: No, wait.
0: Oh, inko question kuda unda? Who teesko teesko speaker
2: lo pet. What the question is?
0: Okay, the question is, let me, you be try to be there. I'll play this song and I'll come and take you off air. Just a second, hold on. And okay, this wonderful song is for the audience.

Hopefully, mana requester who requested this song, Kruti. Hope you enjoyed the song. Naakaithe studio lo ee song chala chala low volume lo ostundi. Mee andarki ela anipistundo naaku teliyadu, but that is a wonderful song. Yes, maa family lo kuda Taylor Swift ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు. అండ్ ఈ పాట చూస్తుంటే నాకు బ్రిజిటన్ సిరీస్ లాగా అనిపించింది, అలానే అనిపించింది అదంతా. ఎనీవేస్, నా గురించి ఎవరికి కావాలి, బోల్డ్ మంది బోల్డ్ బోల్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారు. అండ్ లెట్స్ కంటిన్యూ విత్ దాట్ అండ్ వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ దట్ బ్రేక్. నేను ఈ సాంగ్ మధ్యలో బ్రేక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ తిరిగి వేయడం జరిగింది మన వండర్ఫుల్ కాలర్ కృతి కోసం. అయితే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. మా క్వశ్చన్ అడిగిన తర్వాత బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం. ఓకే, ఈసారి నా క్వశ్చన్స్ నేను లైట్ గా మోడిఫై చేసి స్పూకీ, ఎందుకంటే మన స్పూక్ అండ్ స్పార్కిల్ వచ్చేస్తుంది కాబట్టి, విచ్ ఇస్ టుమారో, దాట్ ఈస్ 10th of October. హరీలీ ప్రాస్పర్ దగ్గర జరుగుతున్న స్పూక్ అండ్ స్పార్కిల్ కి కిడ్స్ అందరూ కూడా ట్రంక్ అండ్ ట్రీట్ కి డ్రెస్అప్ అయి వెళ్లవలసిందిగా ఒక చిన్న విన్నపం, ఎందుకంటే అద్భుతమైన గిఫ్ట్స్ ఉన్నాయి, బోల్డ్ అని ప్రైజెస్ ఉన్నాయి, బోల్డ్ అని గేమ్స్ కూడా ఉన్నాయి. డు నాట్ మిస్ దిస్. అండ్ ఇట్ ఈస్ అట్ ప్రాస్పర్ హరీలీ అండ్ టైమింగ్స్ ఐ థింక్ ఇన్ ద ఈవినింగ్. ఇంకోసారి చూసి చెప్తానులే. ఓకే, అయితే రేపు స్పూక్ అండ్ స్పార్కిల్ జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఎందుకు క్వశ్చన్స్ అడగకూడదు అన్న చిలిపి ఆలోచన వచ్చింది నాకు. దిస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద హాలోవీన్. ఓకే, వాట్ డు యూ కాల్ అ గ్రూప్ ఆఫ్ విచెస్? ఈ ఆన్సర్ తెలిస్తే స్టూడియో కాల్ చేసి ఆన్సర్ చేయవలసిందిగా మనవి. స్టూడియో నెంబర్ మీ అందరికీ తెలుసు కదా, 9726361966. వాట్ డు యూ కాల్ అ గ్రూప్ ఆఫ్ విచెస్? శ్రీకాంతి అని చెప్పకండి, శ్రీకాంతి అండ్ గ్యాంగ్ అన్నారనుకో, కరెక్టే ఆల్మోస్ట్, కానీ బాగోదు. కరెక్ట్ ఆన్సర్ వేరే ఉంది, అది చెప్పండి. సో ఈలోగా ఇందాక ఒక కాలర్ శృతి గారు కాల్ చేసి చెప్పారు కదా, కాంతం శాంతం ఈ సినిమాలో పాట అయ్యమని. కొంచెం చీటింగ్ చేశాను గానీ ఆన్సర్ అయితే దొరికేసింది. ఆవిడ అడిగిన సాంగ్ లో, ఆవిడ అడిగిన మూవీ రిక్వెస్ట్ సాంగ్ లోంచి కూడా సాంగ్ లైన్ అప్ చేశాను. ఆ సాంగ్ వేసేలోగా మన నెక్స్ట్ ఇన్ లైన్ సూపర్ హీరో నయన్ అండ్ జస్విత రిక్వెస్టెడ్ ద సూపర్ హీరో ఫ్రమ్ హనుమాన్ మూవీ సాంగ్ వేయవలసిందిగా కోరారు. అండ్ వాళ్ల కోసం ఈ వండర్ఫుల్ సాంగ్ వేసేస్తున్నాను. అయితే ఐ విల్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు ఆన్సర్ ద క్వశ్చన్, వాట్ డు యూ కాల్ అ గ్రూప్ ఆఫ్ విచెస్? And I'm waiting for your call. And this song is for Nayan and Jashwita. And hope you both enjoy this song. Chicka-cha, chicka-cha, chum-chum, chicka-cha, chicka-cha.

Yes, that wonderful song is requested by Nayan and Jeshwita. Thank you so much for requesting. Aithe pillandre 18th ki velipoyara sadesara aithe okay na segment next segment lok nenu ellipothunanu because meer evaru na question ki answer cheyaledu na callers raakapothe na battery phone lo charging laga ala taggipothu untundi ala taggipothe nenu active ga lekapothe ee show inta active ga cheyalenu andukani na segment ni mana trivia questions lo unchi next section enti medadiki meta aithe ee medadiki meta segment lo manam aadutunna అదేంటంటే ఈ రోజు హ్యాపీ అవర్ అన్ని పేరు పెట్టుకున్నాక కొంచెం దానికి తగ్గట్టుగా చేయాలి కదా, కొంచెం ఒక 10% 20% అనుకోండి. హ్యాపీ అవర్ నేమ్ సార్థకం చేయాలంటే ఖచ్చితంగా దానికి తగ్గినట్టుగా ఒక షో చేయాల్సిందే. అంటే ఏంటి, ఈ రోజు మన రీల్స్ అన్ని కూడా అంటే నేను వెయ్యబోయే బిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా హ్యాపీ అవర్ కి సంబంధించినవి అయి ఉంటాయి. సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎట్లా అంటే ఆ వాయిస్ ఎవరిది, సినిమా పేరు తెలిస్తే ఇంకా మంచిది, నన్నైతే తిరిగి అడగండి ఇదేనా అని అడగండి, నాకు అసలు సంబంధం లేదు, అడగడం వరకే, చెప్పడం మీ బాధ్యత, అడగడం నా బాధ్యత. సో నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్లిపోయే ముందు ఫస్ట్ ది మోస్ట్ ఫేవరెట్ బిట్ వేసేస్తాను, వినేసి వెంటనే ఎవరు ఫోన్ చేస్తారో చూస్తా, ఫస్ట్ ఎవరు చేస్తారో చూస్తా అసలు. ఓకే, దిస్ ఇస్ ద బిట్. ఏంది నిజ ఏమని మంచివాళ్ళన్నా లేకపోతే ఏంటి ఏదో అడిగాడు. ఓకే, మీరు విన్న ఆ బిట్ లో మేల్ వాయిస్ ఎవరిది తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ నేను చెప్పినట్టుగా ఈ రోజు సెగ్మెంట్ హ్యాపీ అవర్ సెగ్మెంట్. సో హ్యాపీ అవర్ కి సంబంధించి ఇప్పుడు మీరు విన్న తాగుబోతులంటే నాకు మర్యాద ఎక్కువ అన్న అడిగిన ఆవిడ పేరు నేను అడగట్లేదు, ఎందుకంటే నాకే తెలియదు కాబట్టి. పక్కన ఎందుకని అని అడిగారు చూసారా, ఆయన పేరు ఏంటి ఏంటి ఏంటి తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ 9726361966. అలాగే తెల్ల పిల్ల అన్న టాపిక్ వస్తే ఖచ్చితంగా పిల్లకే ఓటు కాబట్టి తెల్లడిగిన పాటను పక్కన పెట్టేసి పిల్లడిగిన పాట వేయడం జరుగుతుంది. అండ్ మన కృతి కృతి కాదు మన విహార అడిగిన పాట ఏంటంటే ఇది మ్యాడ్రిగల్ అంట. సో చూద్దాం ఈ పాట వినేసి నెక్స్ట్ మన అద్భుతమైన ఈ సెగ్మెంట్ కి సంబంధించిన సాంగ్స్ కూడా లైన్అప్ చేయడం జరిగింది, అవి కూడా వినేద్దాం. అయితే మళ్ళీ వినిపిస్తున్నాను, వినండి. నేను ఇప్పుడు లాగిన్ అయ్యానండి, నాకు సరిగ్గా క్వశ్చన్ వినిపించలేదు అని అనొద్దు, వినండి. వాట్ ఎ గుడ్ ఒపీనియన్. ఆ మేల్ వాయిస్ ఎవరిది తెలిస్తే స్టూడియో కాల్ చేసేయండి. ఈ అద్భుతమైన పాట వింటూ అండ్ హియర్ యు గో. థ్యాంక్ యూ సో మచ్ విహానా.

0: Hope Vihana enjoyed that song, and thank you so much for requesting that wonderful, wonderful song. Again, ee paata kuda enduko volume chaala loga vachindi naaku. I'm not sure how you are all hearing. Anyways, mana segment ippudu jarugutunnadi happy hour ki sambandhinchina segment kabatti nenu first question adigesanu and naaku answers callers ki callers anukunna answer aithe correct kaadu. Meeru vinna aa gontu అఖినేని నాగేశ్వరరావు గారిది. ఎస్, సో ఈ నెక్స్ట్ బిట్ వినేసేయండి, విన్న తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను.
1: ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు, సోమవారం ఇంకా 5 రోజులు తాగకుండా ఉండాలనే భయంతో తాగుతాడు, మంగళవారం 1 రోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో, గురువారం శుక్రవారం మాత్రం రోజు తాగుతున్నాననే సిగ్గుతో తాగుతాడు. సో ఇతను వారమంతా తాగుతూనే
2: ఉంటాడు.
1: ఇతను ప్రతి శనివారం ఆదివారం
0: అంత మంచి స్కెడ్యూల్ ఉంది, తాగడానికి కూడా అంత పెద్ద స్కెడ్యూల్ వేసుకున్నారు బాబా. సరే, ఆ అద్భుతమైన గొంతు ఎవరిదో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, వాయిస్ ఎవరితో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి 9726361966. అయితే ఇంకొంతమంది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారో చూద్దాం. నేను హింట్ ఇచ్చా, పవన్ కళ్యాణ్ గారిని హింట్ ఇచ్చా. సో ఆ డైలాగ్ ఆ ఇంట్రో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి గురించి, అది ఏ సినిమా అయి ఉంటుంది, వాట్ ఈస్ దట్ మూవీ తెలిస్తే స్టూడియో కాల్ చేసేయండి. అయితే ఇందాక తల్లి పిల్ల అన్న టాపిక్ వస్తే మనం పిల్లడిగిన పాటేశాము, కానీ తల్లడిగిన సినిమాలోంచి మన టాపిక్ కి తగ్గ సాంగ్ ఒకటి సెలెక్ట్ చేసేసాను, వినేసేయండి. అండ్ నేను మీ అమ్మా ఉన్నారు లైన్ లో చూద్దాం. హలో, మీరు రేడియో సర్బి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? మహేష్ బాబు. అసలు మహేష్ బాబు ఫ్రమ్ జల్సా అంటే ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్?
3: వాయిస్ ఓవర్ ఇచ్చింది
0: కరెక్ట్, కానీ ఇంకెవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అసలు అంటే చెప్పంగానే నాకు భలే అనిపించింది, మహేష్ బాబు ఫ్రమ్ జల్సా, మహేష్ బాబు ఫ్రమ్ సమ్ అదర్ మూవీ అన్నట్టు ఆయన సినిమా లాగే చెప్పింది మన వండర్ఫుల్ శృతి. సో యస్, చూద్దాం ఈ సినిమా ఆ బిట్ ఏ సినిమాలో, ఇంకెవరైనా గెస్ట్ చేయగలరేమో చూద్దాము. అండ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ ఈస్ ఫర్ శృతి అండ్ ఫర్ ఆల్ ది లిజనర్స్. చియర్స్, దిస్ ఇస్ ఫ్రైడే అంటే ఎంజాయ్ చేయాల్సిందే.

0: ఎస్, ఫస్ట్ పార్ట్ బిస్కెట్ అయినా కూడా ఒక అద్భుతమైన పాటతో దాన్ని కవర్ చేయడం జరిగింది కాబట్టి వండర్ఫుల్ కృష్ణ సాంగ్ తో స్టార్ట్ చేశాము. బట్ ఇట్స్ ఫైన్, నేను అనుకున్న పాట రాలేదు అందుకే బిస్కెట్ అన్నాను. బట్ కరెక్ట్, మనకి శృతి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసింది. శృతి ఆన్సర్ మనం ఆన్ ఎయిర్ లో తీసుకున్నాం కాబట్టి అందరూ వినేశారు. బట్ స్టిల్ దాట్స్ ది స్పిరిట్ అంటా నేను. వెంకట్ గారు హ్యూస్టన్ డ్రైవ్ చేసుకుంటూ, శ్రీకాంతి గారు ఐఎమ్ సో హ్యాపీ మీ ప్రోగ్రామ్ ముందే స్టార్ట్ అయిపోయింది, మేము ఎంజాయ్ చేస్తున్నాము, మీ క్వశ్చన్స్ మేము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నామంటూ కాల్ చేసేశారు మన వెంకట్ గారు. వెంకట్ గారు స్టే ట్యూన్డ్, ఎందుకంటే ఈ రోజు ప్రోగ్రామ్ ఇస్ జామ్ జామ్ ప్యాక్డ్ విత్ సో మచ్ ఫన్. అండ్ హియర్ ఇస్ ద నెక్స్ట్ బిట్ కమింగ్ అప్. ఇది విన్నాక క్వశ్చన్ అడుగుతాను, ఏ సినిమాలోది ఇస్ ద క్వశ్చన్. ఓకే,
1: పుల్లల మీద కెంచి నాలుగు బీర్లు వేసా, నేను కూర్చున్నానంటే కిటికీలు తెల్లారుతాయి, నేను అవుట్ కాలేదు
2: కనుకుంటున్నా కదా.
1: రెండు పుల్లల మీద కెంచి నాలుగు బీర్లు వేసా, నేను కూర్చున్నానంటే కిటికీలు తెల్లారుతాయి, నేను అవుట్ కాలేదు
2: కనుకుంటున్నా.
0: అది కిటికీలు తెల్లారుతాయంటే అసలు నేను ఫస్ట్ టైం విన్నా ఆ డైలాగ్. ఆ సినిమా పేరేంటి? ఒకవేళ ఆ మాట్లాడిన క్యారెక్టర్ పేరు తెలిస్తే కూడా ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పొచ్చు. స్టూడియో నెంబర్ 9726361966. అయితే ఇందాకలో వచ్చిన టెక్నికల్ గ్లిచ్ ఏంటో నాకు అర్థమైపోయింది. కింద మ్యూట్ లేదు కానీ పైన ఉంది, దాంతో పాట ప్లే అవ్వలేదు. అయితే ఈ వండర్ఫుల్ నెక్స్ట్ సాంగ్ ని లైన్అప్ చేసేసా. మీరు విన్నా నేను తాగానంటే కిటికీలు తెల్లారుతాయి అన్న డైలాగ్ ఏ సినిమాలోది అండ్ అన్న వాళ్ళు ఎవరు? వన్ మోర్ టైమ్, ఇట్స్ అ వెరీ స్మాల్ వన్ సో ఐఎమ్ ట్రైంగ్ టు ప్లే ఇట్ మల్టిపుల్ టైమ్స్.
1: రెండు పుల్లల మీద కెంచి నాలుగు బీర్లు వేసా, నేను కూర్చున్నానంటే కిటికీలు తెల్లారుతాయి, నేను అవుట్ కాలేదు
0: అన్ని. అసలు బీర్లు ఎంత ఎంత అంటే ఏదో పెద్ద సాధించాడు చెప్తున్నారు చూసారా, అసలు బా సూపర్. అసలు అది ఆ జాతే వేరు, వేరేగా చెప్పుకోవాలి. సరే, మనం ఇందాక నుంచి చాలా బిజీ అయిపోయి కాలర్స్ లోటి మన యాడ్స్ చదవలేదు. ఇండియా బజార్ దివాళీ లక్కీ డ్రా గురించి ఒక్కసారి విందాం. దిస్ దివాళీ ఇండియా బజార్ అండ్ ఇండియా కో ఆర్ గివింగ్ యూ మోర్ రీజన్స్ టు షాప్, సెలబ్రేట్ అండ్ విన్ బిగ్. ప్రైజెస్ అప్ ఫర్ గ్రాప్స్. Spend $100, chance to win a 75-inch TV. Hey, Auna, super gada. Spend $200, chance to win an iPhone Duo. Spend $300, chance to win one gold coin. October 1st inchi, November 30th varku. Okay, ee caller evaro chudda. Hello, Andy. Be radio survey call chesaru, evaru maatladutunnaru? Neenu aagalekapothunna. చెప్పు శృతి, చెప్పు, కమాన్.
3: రాహుల్ రామకృష్ణ జాగ్రత్తన్నారు కదా,
0: చూద్దాము అవునో కాదో. ఇంకెవరైనా కాల్ చేసి చెప్తారేమో, చూద్దాము. వాళ్ళ ఆన్సర్ కూడా విందాము. ప్రస్తుతానికి మీ ఆన్సర్ ని బ్యాక్ పాకెట్ హోల్డ్ లో పెట్టాము. ఫ్రంట్ పాకెట్ లో పెడితే మీతో ఎవరైనా మేము వినేసామండి, అందుకని చేయలేదు అంటారు. చాలా తెలియదు మన కాలర్స్ అందరూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శృతి గారు. అంటే నేను ఆగలేకపోతున్నానంటే నాకు నవ్వొచ్చింది. దట్స్ అవర్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఆర్జే శృతి. అండ్ హర్ షో ఈజ్ ఆన్ సండే, ఎవ్రీ సండే మార్నింగ్. మార్నింగ్ మంత్రాతో వండర్ఫుల్ వైబ్ తోటి 8 నుంచి 10 o'clock వరకు తన షోని ఖచ్చితంగా మిస్ అవ్వకండి మీరెవరు కూడా. అండ్ మనం ఇండియా బజార్ యాడ్స్ చదువుతున్నాము, మధ్యలో కాలర్ వచ్చారు. సో అక్టోబర్ 1st నుంచి నవంబర్ 30th 2026 వరకు ఇండియా బజార్ లో ఈ రాఫిల్ ప్రైజెస్ అయితే జరుగుతున్నాయి. సో యూ స్పెండ్ దిస్ డాలర్స్ అండ్ యూ గ్రాప్ దోస్ ప్రైజెస్. లాయల్టీ మెంబర్షిప్ ఇస్ రిక్వైర్డ్ అండ్ వన్ raffle entry per qualifying transaction per day. Participating India Bazaar location across Texas, TNC apply. Visit www.indiabazaar.com for complete lucky draw details. Adi aithe ee question ke answer name కూర్చుంటే బీర్లు తాగితే ఏదో చెప్పాడు, కిటికీలు తెల్లారుతాయి అన్న ఆ డైలాగ్ ఏ సినిమాలోది అండ్ అన్న మనిషి ఎవరు తెలిస్తే స్టూడియో కాల్ చేయండి ఈ వండర్ఫుల్ సాంగ్ వినేస్తూ. ఎందుకంటే ఇది ఫ్రైడే, దాట్ ఈస్ ద టైమ్ ఫర్ హ్యాపీ అవర్ కాబట్టి ఈ పాట వింటూ కాల్ చేసేయండి. పాట

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
3: ఐ హావ్.
2: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉంది. అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas' favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
8: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
9: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
8: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
10: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
8: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
11: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్, ఫ్రిస్కో. కోయదర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదర .com.
12: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ద హ్యాపీ అవర్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3. సౌండ్స్ లైక్ హోమ్. ఎస్, మనం ఈ రోజు ఆడుతున్న సెగ్మెంట్ పేరు మెదడిక్ మేత, విచ్ ఇస్ అ యూజువల్ సెగ్మెంట్. కానీ ఈ రోజు హ్యాపీ అవర్ కి సంబంధించి, హ్యాపీ అవర్ చీఫ్స్ కొట్టుకునేలా ఒక మంచి ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ లో నేను కొన్ని హ్యాపీ అవర్ కి తగ్గట్టుగా కొన్ని బిట్స్ అయితే లైన్అప్ చేశాను. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను అండ్ మీరు ఆన్సర్ చేస్తున్నారు అండ్ అదే మోడ్ లో ఉన్న పాటలు ప్లే చేస్తున్నాము. సో ద నెక్స్ట్ ఫేమస్ బిట్ ఇస్ రెడీ అండ్ ఐ వాంటెడ్ యూ ఆల్ టు లిసన్ టు దిస్ అండ్ సీ ఇఫ్ యూ కెన్ ఆన్సర్. ఈజీ అండి, ఎవరో ఫోన్ చేసేసి చెప్పేస్తారనుకున్నామండి అని చెప్పకండి, చెయ్యండి, చేసి చెప్పండి మీరు కూడా, ఏం పర్వాలేదు.
13: ఈ మందు కొట్టడం అన్నది భయంకరం అలవాట్రా, అస్సలు ఎంకరించకూడదు. మనుళ్ళు కూడా పగలక రాత్రి కళ్ళు తెగ తగేస్తారా
14: అన్న? వీళ్ళు మారే మార్గమే లేదన్నా,
13: అంత గమ్ములు మారరా. ఇంకోలా చేసుకుంటా.
12: వీళ్లు తప్ప తాగుతూ ఎవరెవరు మారరు అని అనుకుంటున్నా ఆ వండర్ఫుల్ మీరు విన్న ఆ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టోన్ పర్సన్ పేరేంటి అనేది చాలా ఈజీ క్వశ్చన్. మరి మెదడికి మేత అంటే కొంచెమైనా కష్టం ఉండాలి, మీ మెదడికి కొంచెం పని చెప్పాలి. కాబట్టి సినిమా పేరు తెలిసిన వాళ్ళు స్టూడియోకి కాల్ చేసి 9726361966 కి కాల్ చేసి చెప్పచ్చు. చెప్తే మీకు నచ్చిన పాట మేము వేస్తాం అదనమాట. సో ఇప్పుడు మన ఇందాకల నుంచి వేద్దాం వేద్దాం వేద్దాం అనుకుంటూ ఆగిన తల్లి పిల్ల తల్ల పిల్ల అన్న సెగ్మెంట్ లో నుంచి తల్లి అడిగిన రిక్వెస్ట్ చేసిన శృతి అడిగిన ఈ వండర్ఫుల్ పాట మీ అందరి కోసం వినేసేయండి, ఎంజాయ్ చేసేసేయండి. ఎంజాయ్ చేస్తూ స్టూడియో కాల్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఆ వండర్ఫుల్ టోన్ పేరేంటి, ఆ సినిమా పేరు ఏంటి ఇస్ ద క్వశ్చన్.

మా ఊళ్ళో వాడంత టోడు లేడు, మామూలుగానే వాడు దేశముదురు. పెళ్లి తోటి పోయింది వాడి పొగరు, ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి మిత్రులు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కష్టమనకుండా బుర్ర తినకుండా, వాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట.

0: పాట మహా బేసిక్గా ఉంటుంది సుమి, ఎవరు రాశారో గాని చాలా బాగుంటుంది. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను, బాగోదు కూడా. మీరందరూ అద్భుతమైన పాట వింటూ ఉండగా మనకి కాలర్స్ కాల్ చేసి చెప్పేశారు, అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్, అందరు చెప్పిన ఆన్సర్ ఒక ఎత్తు అయితే మన కార్తీక్ చెప్పిన ఆన్సర్ ఇంకొక ఎత్తు. కార్తికేయ సినిమా పేరేంటి? ఐ నో ద ఆన్సర్. సినిమా పేరేంటి? జై చిరంజీవి. And the person who spoke is Chiranjeevi. Yes, Jay Chiranjeevi is the right answer. And the person who spoke is Chiranjeevi. That is also the right answer. Ela telusukunte ante na kanni ela telisipothe ante ani cheppadu. Sare, next comedy bit vesestunnanu, jagrattaga vinavalsindiga manavi. And here it is. This is very very famous one. Okay, evaru cheptaro chuddam. Cinema peru kuda and maatladutunna actor peru kuda. Okay.
1: ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు. ఆనాడు క్షపించాయి, నాలాగే నీ హృదయం కూడా ముక్కలకు కాదు. అదే జరిగింది. బాటిల్స్ కి కొత్తవి కొన్నారు, కానీ హృదయం దొరకదే కొనడానికి. అందుకే పగిలిపోయిన హృదయం ముక్కల్ని ఈ విస్కీతో అతుకుదామని ఆశ.
0: ఏమైనా చెప్పారా? ఆ బిట్కి అంటే నా క్వశ్చన్ ఏంటంటే, చాలా లోతైన డైలాగ్, నవ్వెలా వస్తుంది కాదమ్మా అంటారా ఏమో, మరి ఎంత అంత టీప్ గా ఎవరైనా లవ్ చేసిస్తారా అంటే నాకు డౌట్ వస్తుంది. చేసే వాళ్ళకి శతకోటి నమస్కారాలు. పాపం ముక్కలుగా పగిలిపోయిన ఆ పర్సన్ ఎవరు, మాట్లాడుతున్న ఆయన పేరేంటి?

0: సినిమా పేరు చెప్పారంటే అసలు తోపు తురుమ్ అనమాట. ఇంకా సరే, ఈ వండర్ఫుల్ సాంగ్ వింటూ మీరు చక్కగా కాల్ చేసేయండి. అండ్ మళ్ళీ వినిపించాలా? బాగుంది కదా డైలాగ్ కొంచెం భారీగా ఉంది కానీ భలే ఉంది. మళ్ళీ విందాం, మళ్ళీ విందాం.
1: ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు. ఆ రాత్రి శపించాయి, మాలాగే నీ హృదయం కూడా ముక్కలుగా కాదు. అదే జరిగింది. బాటిల్స్ కి కొత్తవి కొన్నా కానీ హృదయం దొరకదే కొనడానికి. అందుకేనా, అందుకే పగిలిపోయిన హృదయం ముక్కల్ని ఈ విస్కీతో అతుకుదామని ఆశ.
0: ఏం చెప్పారు, ఏం చెప్పారు, సూపర్. సినిమా పేరు అండ్ ఆ చెప్పిన ఆ మన హీరో గారి పేరు తెలిస్తే వెంటనే స్టూడియోకి కాల్ చేసేయండి, చెప్పేసేయండి. అండ్ ఈ వండర్ఫుల్ సాంగ్ ఈస్ ఫర్ ఆల్ మామాస్ అవుట్ దేర్. లిజన్ అండ్ ఎంజాయ్.

వెల మెరిసే గ్లాసు, అందులో 60 ml, రెండే ఐస్ క్యూబు, వేసే సోడా వేసుకో, లేదంటే నీళ్లే పోసుకో. అరే చిప్పు చిప్పు తిప్పు, నవ్వు చిప్పు చిప్పు చిప్పు. అరే మావా ఎక్కు పెగలా, అరే మావా ఎక్కు.

0: అలగంటే మార్నింగ్ కల్లా నిజమైతే నిన్న గర్ల్ ఫ్రెండ్ కి సన్న చోడే మొగుడైతే మామా ఎక్కు పెట్టలా అరే మామా ఎక్కు పెట్టలా
1: మ్యాగిన్ డెన్స్ ఇట్స్ మ్యాగిన్ డెన్స్.

0: గారు బాలయ్య బాబు గారు వచ్చిన తర్వాత దవిడి దివిడే, మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ఇంకంతే. మీరందరూ అద్భుతమైన పాట వింటూ ఉండగా మనకి మదన్ గారు కాల్ చేశారు. ఈరోజు ఏంటో కాలర్స్ చక్కగా, మీరు బాగుందండి, షో బాగుంది, మేము వింటున్నాం, మీరు మీ ఎనర్జీ బాగుంది అంటుంటే ఆహాహా, నేను వారమంతా పడ్డ కష్టం నాకు పోతోందండి. దిస్ ఇస్ వాట్ ఐ రియలీ రియలీ ఎంజాయ్ ఇన్ దిస్ షో. అండ్ ఒకవేళ ఎంత ఓపిక లేకపోయినా కూడా అప్ప వెళ్లాల్సిందే అని వచ్చేది, అంటే పొగడతల కోసం అని కాదు, దట్ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ మీ మేక్స్ మై డే. ఓకే, మనం డీవియేట్ అవ్వకూడదు, ట్రాక్ లో ఉందాం కాంతం. ఓకే, బీన్ ట్రాక్. మదన్ గారు అదే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు కాంతం అనుకుంటుంటే ఇంకా సీరియస్ సిలీగా ఉందండి అని. బట్ ఐ నో, ఈ నెక్స్ట్ డైలాగ్ వినిపించేస్తాను, రెడీగా ఉండండి. అసలు ఈ గొంతు గుర్తుపట్టలేదంటే నేను ఇంకేమనలేను మిమ్మల్ని. హియర్ ఇట్ ఇస్. ఓకే,
1: ఈ లోకంలో అన్నిటికంటే తేలికైన పని మరొకరు సలహా ఇవ్వటమే. కాకపోతే ఇతరులో సలహా ఇచ్చి పెద్ద మనుషులు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎవడో తనకు తానుగా తన జీవితం నాశనం చేసుకోవాలని, తన పతనమైపోవాలని కోరుకోరు. కాకపోతే భీతి పరిస్థితుల ప్రభావం చుట్టూ ఉన్న మనుషులు తన జీవితాన్ని దెబ్బతీసినప్పుడు ఒక్కొక్కటి ఒక్క అలవాటు అవుతుంది.
0: అంటే తాగడానికి కూడా ఇంత వ్యాలిడ్ రీజనింగ్ ఉంది చూసారా, జోహార్ పుంపుహార్. ఓకే, ఈ సినిమా ఏంటని అడిగే ప్రయత్నం నేను అస్సలు చేయను. ఆ విన్న అద్భుతమైన గొంతు, హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ ఎవరై ఉంటారు తెలిస్తే వెంటనే స్టూడియోకి కాల్ చేయండి. బ్రహ్మానందం చెప్పినట్టు ఒక క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్ చేయొచ్చు, ఒక్కళ్ళే ఆన్సర్ చేయక్కర్లేదు తెలుసు కదా మీకు. ఎవరైనా కాల్ చేసేసి ఆన్సర్ చెప్పచ్చు. ఒక కాలర్ ఇద్దరు కాలర్స్ చెప్తే నాకు ఇక్కడ కూర్చుని చేస్తుంది నాకేం జోషి ఉంటుంది చెప్పండి. మీరు విని అది ఓ ఇదా అని అనుకోకూడదు, కాల్ చేసి నాకు చెప్పాలన్నమాట, చెప్తే నేను చెప్తాను మీకు అది కరెక్టా కాదా అని. సో కాల్ చేయండి, ఈ వండర్ఫుల్ సాంగ్ వింటూ కాల్ చేసేసేయండి. నేను మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ దిస్ సాంగ్ ఈస్ ఫర్ ద క్లాస్మేట్స్.
2: Come on, boys.

0: అది అది ఆ మాత్రం కాలర్స్ వస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, నిద్ర పడుతుంది, అన్ని ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. ఎందుకంటే అలా అన్నానో లేదో టకటకటకటక అందరు కాల్ చేసి చెప్పేశారు, సాంబశివ గారు గెస్ట్ ఇట్ రైట్ ఫర్ ద ఫస్ట్ టైం, వెంకట్ గారు, సాహస్ గారు సాహసం చేసి మనకి ఫస్ట్ టైం కాల్ చేసేశారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. దట్ వండర్ఫుల్ వండర్ఫుల్ వాయిస్ ఈ శోభన్ బాబు గారి వాయిస్. ఓకే, నెక్స్ట్ సీన్ వేసేశాక నేను కబుర్లు పెడతాను మీతో. ఓకే, హియర్ దిస్.
1: పొద్దునే లేస్తాను, కూల్ గా రెండు పెగ్గలేసి టిఫిన్ తినేసి పడుకుంటాను. మళ్ళీ ఎప్పుడు లేస్తారు? మధ్యాహ్నం లేచిపోతాను. కూల్ గా రెండు బీర్లు వేసి భోజనం చేసి పడుకుంటాను. సాయంత్రం లేస్తాను, కూల్ గా బారుకు వస్తాను. 10-12 పెగ్గలేసి ఓ ఆటో చూసుకుని ఇంటికి వెళ్ళిపోయి 4 దెబ్బలు తినేసి పడుకుంటా.
0: 4 దెబ్బలు ఎవరితో తింటారో మరి? నాకు ముందు అన్ని గుర్తురాదు కానీ దెబ్బలు తిన్న మటుకు చాలా బాగా గుర్తుంది. సో మీరు విన్న ఆ వాయిస్ ఎవరిదో తెలిస్తే స్టూడియో కాల్ చేయండి. బట్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎవరికైనా సినిమా పేరు తెలిస్తే, అది ఎంఎస్ నారాయణ గారు అండ్ పక్కన మాట్లాడుతున్న పర్సన్ అనమాట, ఆ సినిమా పేరు తెలిస్తే కూడా స్టూడియో కాల్ చేసి చెప్పచ్చు. సో మీరు విన్న ఆ వాయిస్ అంత మంచి అద్భుతమైన టైం టేబుల్ ఎవరిదై ఉంటుంది. సో మీరందరూ అది ఆలోచించేలోగా ఒక చిన్న ప్రకటన చూసుకుందాం. నేను ఇందాక చెప్పినట్టుగా Surabhi Spook and Sparkle. Get ready for a Halloween celebration like no others. Radio Surabhi presents Spook and Sparkle. Come dressed up to impress and join us for a fun-filled costume contest and trunk or treat with spooky surprises, sweet treats and plenty of Halloween fun for the whole family happening on October 10th at Hareli Prosper. So pick your favorite costume, decorate your trunk and get ready to spook and sparkle with Radio Surabhi. Adannamata Sangati. రేపే ఆ ప్రోగ్రామ్. సో మీరందరూ ఆలోచిస్తున్నారా ఎవరిదై ఉంటుందా గొంతని? ఏ చాలా ఈజీ అబ్బా, చెప్తా చెప్తారు, మీరు చెప్తారు. ఇంకొకసారి వినిపించిన
1: తినే లేస్తాను, కూల్ గా రెండు పెగ్గలేసి టిఫిన్ తినేసి పడుకుంటాను. మళ్ళీ ఎప్పుడు లేస్తారు? మధ్యాహ్నం లేచిపోతాను. కూల్ గా రెండు బీర్లు వేసి భోజనం చేసి పడుకుంటాను. సాయంత్రం లేస్తాను, కూల్ గా బారుకు వస్తాను. 10-12 పెగ్గలేసి ఆటో చూసుకుని
0: అది ఈ సినిమా పేరు ఒకవేళ చెప్పకపోయినా, ఇలాంటి క్లోజ్ టు ఈ స్కెడ్యూల్ టైప్ లో ఎవరిదైనా స్కెడ్యూల్ ఉంటే ఐ వుడ్ లవ్ టు లిజన్ అబ్బా. ఓకే, ఎవరో కాలర్ ట్రై చేద్దాం. హలో అండి, మీరు రేడియో సర్బిక్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఆన్ ఎయిర్ ఉన్నారు? మదన్ గారు చెప్పేసేయండి, ఆన్సర్ ఏంటి? అట్లా అంటారా, చూద్దాము. అండ్ ఇలాంటి ఇంత అద్భుతమైన ప్రణాళిక ఉన్న మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా, మీకు తెలిసిన ఫ్రెండ్స్, లేకపోతే మీరేనా? కరెక్టే కరెక్టే, బట్ ఎవరై ఉంటారు ఇట్లాంటి ఇంత అద్భుతమైన ఆన్సర్? కరెక్టే, చూద్దాం ఇంకెవరు చెప్తారు. థ్యాంక్ యూ. హలో అండి, రేడియో సర్బి కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, ఎల్బీ శ్రీరామ్ గారు కరెక్ట్ ఆన్సర్. కానీ నాకు మిమ్మల్ని అడగాలనిపించింది ఏంటంటే, ఇలాంటి ఇంత మంచి ప్రణాళిక ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీ బ్యాచ్ లో? అది మీలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ ఇంకో అద్భుతమైన బిట్ రెడీగా పెట్టాను. బట్ ఎవరై ఉంటారు, మీరా లేకపోతే మీ ఫ్రెండ్సా, ఎవరా మహాత్ములు? ఓకే,
2: అందరూ సరదాగా తీసుకుంటారు, బట్ దే లవ్ టు డ్రింక్ లైక్ ఎల్బీ శ్రీరామ్.
0: అంతే, లైఫ్ అంటే మినిమం అట్లా ఉండాలి. కరెక్ట్. ఎంజాయ్ అండి, ఎంజాయ్ ద ఫ్రైడే ఈవినింగ్ అండ్ ద లాంగ్ వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బై.
0: సూపర్ సూపర్ అండి. సో మనకి అలా అద్భుతంగా కాలర్స్ కాల్ చేసి చెప్పేశారు. అండ్ ఎస్, ఎల్బీ శ్రీరామ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంత పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పేశాక, ఇంత మంచిగా కాలర్స్ వచ్చేసాక, క్యూ అనిపించి ఒక సాంగ్ అయిపోతే ఎట్లా చెప్పండి? అనాల్సిందే, వెయ్యాల్సిందే. ఇదేంటి కొంపతి హిందీ కాదు కదా, దెబ్బైపోతాం. అన్ని హిందీ టైటిల్స్ వస్తున్నాయేంటి, తెలుగు అయి ఉంటుందిలే, వేద్దాం. ఓకే, వినండి, ఎంజాయ్ చేయండి. ఒకవేళ హిందీ అయితే మార్చేసి తెలుగేసేస్తాం.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Po ledu giveaways kawala, meere winner avala, I think come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 p.m. onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడాగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
5: దొండకాయ, వంకాయ, సొరకాయ,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
4: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటల్ ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. Unforgettable experience ka maarchukovali ante just a decor saripothunda. You need the right vision. Lucky for us, manaki Lucky Charms decor undi. Mana Dallas based Lucky Charms konni samacharala nunchi full service event production manaku andistunnaru. Only decoration staging maatrame kaadu, they do a full on event production. Wedding related events aina, corporate related events aina, local to Dallas aina, across the US ekkadaina, traditional Indian mandapala daggara nunchi luxury setups varaku, anything that you need your way they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
8: Welcome back. మీరందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న మన హ్యాపీ అవర్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. అలా మాట్లాడుతూ మీతో కబుర్లు చెప్తూ, మీ కాల్స్ అన్ని ఆన్సర్ చేస్తూ చూస్తూ ఉండగా టైం అలా 8:34 అయిపోయింది. అండ్ ఐఎమ్ లైక్, వాట్, అప్పుడే టైం అయిపోతుంది, ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంటానా? అయితే గబగబ మనం మిగిలిన బిట్స్ వేసేయాలి అని డిసైడ్ అయిపోయాను. అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే నెక్స్ట్. అంటే యా, ఓకే, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఇది వినేసిన తర్వాత మనం బోల్ కబుర్లు చెప్పుకుందాం.
9: అయితే అలాగే ఉంటుంది మరి. ఇప్పుడు చెప్తాను బాగా, మరి ఓ వాటర్ తీసుకో, అలాగే ఒక చిన్న వాటర్ బకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బకెట్ పైన పెట్టి దాని సైన సౌండ్ చేస్తే మనది బాగా కలిసి చిన్న చిన్న మూడెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బకెట్ పైన పెట్టి దాని సైన సౌండ్ చేస్తే మనది బాగా కలిసి చిన్న చిన్న మూడలు వస్తుంటాయి. అప్పుడు మందు రెడీ, ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాలు మన కళ్ళ ముందు అనుష్క ఉంటది.
1: అనుష్క ఓ బాగ్యతరా
8: ఆ కళ్ళ ముందు కనపడ్డ అనుష్క ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు. మీరు విన్న ఆ మూవీ పేరు తెలిస్తే మరీ మంచిది. ఓకే, అంత ఫ్రైడే ఈవినింగ్ అంత మైండ్ పెట్టలేం కాంతమ్మా అంటే ఓకే, మీరు విన్న ఆ టోన్ ఎవరిది, ఆ హీరో టోన్ ఎవరిది తెలిస్తే గనక స్టూడియోకి కాల్ చేసేయండి. నేనేమో మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ రోజు ఈ టాపిక్ ఎంచుకోవడం వెనక అతలో ఉన్న రీజన్ ఏంటంటే, హ్యాపీ అవర్ అని పేరు పెట్టుకుని కొంచెం కూడా సార్థకం చేయకపోతే ఎట్లాగా, హ్యాపీ అవర్ అంటే అస్తమా నేను హ్యాపీ కామెడీ సీన్స్ వేస్తే ఎట్లా కుదురుతుంది, సో లెట్స్ క్లబ్ ఇట్ అని అనిపించింది నాకు. హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ దిస్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్. ఓకే, టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. సో ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిషెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఆన్ సాటర్డే అక్టోబర్ 17th ఫ్రమ్ 12 noon టు మిడ్ నైట్ అట్ కొమరికా సెంటర్ 2601 అవెన్యూ ఆఫ్ ద స్టార్స్ ఫ్రిస్కో టెక్సస్. అండ్ హియర్స్ ద బెస్ట్ పార్ట్, ఎంట్రీ అండ్ పార్కింగ్ తెనాలి, మీది ఫ్రీ నాది ఫ్రీ. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయడానికి గుర్తుంది కదా ఎక్కడికి రావాలో. Yes, it's Kamurika Center, 2601 Avenue of Stars in Frisco, and it is on October 17th. That's it. దసరా సంబరాలు, టీ ప్యాడ్ బతుకమ్మ సంబరాలు. ఓకే, మీరు విన్న ఆ గొంతు ఎవరిది తెలిస్తే గనక మీరు వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేయవలసిన కోరిక. అంత బాగా అసలు వంట చెప్పినట్టు చెప్పాడు, ఒక అంటే వంట చేసే ఐటమ్ ఎంత బాగా చెప్తారో అంత బాగా మందిలా గలపాలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ మహానుభావుడు ఎవరై ఉంటారు స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ ఈస్ ఫర్ ఆల్ ద మందేస్ తో చిందేసే బ్యాచ్.
10: అయ్యా రస
11: తదనీ

0: అది ఫ్రైడే హ్యాపీ అవర్ అంటే జల్సా చెయ్యాల్సిందే. అండ్ మన ప్రభుదేవ గారు అంత అద్భుతంగా మందేస్తూ చిందేరా అంటే ఇంకేంటి ఆలస్యం. ఎస్, అండ్ మీరందరూ అద్భుతమైన పాట వింటుండగా నాకెవరు కాల్స్ చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు తెలియక? చెయ్యకూడదనా? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? కమాన్, ఐ కాంట్ టేక్ ఇట్. నేను కాల్స్ లేకపోతే అసలు ఇక్కడ కూర్చోడం చాలా కష్టంగా ఉంటుంది నాకు. ఈ బిట్ విన్నాక అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైతే హత్య చేసిన వాళ్ళు అవుతారు. జాగ్రత్త సుమి, చెప్తున్నాను ముందే. అండ్ ఈ బిట్ విన్న తర్వాత ఎవరు కాల్ చేస్తారో చూద్దాం. అండ్ దిస్ క్లిప్పింగ్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్
1: యూ. అంటే ఒకడు తాగి నాశనం అయిపోతున్నా, ఒక భారీగా చూడండి ఎందుకు తాగుతాడండి అని అడగను.
2: ఎందుకు తాగుతాడండి?
1: నన్ను ఎందుకు
2: మీరే అడగమన్నారు కదండి.
1: అంటే నేను అడగమంటే అడిగేస్తావా?
0: అది క్వశ్చన్, అడిగినా తప్పే అడగకపోయినా తప్పే. సో చిరంజీవి గారు నటించిన ఆ అద్భుతమైన సినిమా పేరు ఏంటి ఏంటి ఏంటి? ఇది బస్తీమే సవాల్ కాదు గారు, చిరంజీవి గారి ఫ్యాన్ కి సవాల్. ఇసలు ఆ సినిమా పేరు ఏంటో తెలిస్తే వెంటనే స్టూడియోకి ఫోన్ చేసేసి చెప్పేయండి. ఈలోగా నేను మన వండర్ఫుల్ నేషనల్ యాంథమ్ ఆఫ్ ఎవ్రీ హస్బెండ్ ఇంతకు ముందు రోజుల్లో, కానీ ఇప్పుడు నేషనల్ యాంథమ్ ఆఫ్ ఎవ్రీ మ్యారీడ్ పర్సన్ అనే చెప్తాను నేనైతే. ఈ అద్భుతమైన పాట వింటూ మీరు ఆ క్వశ్చన్ కి ఏంటి అయి ఉంటుందా ఆన్సర్ తెలిస్తే గనక స్టూడియోకి టకటక కాల్ చేసి చకచక చెప్పేయండి. మీరు వింటున్నారు హ్యాపీ అవర్ విత్ మీ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అండ్ మీ ఆన్సర్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను వైల్ యు ఆర్ లిసనింగ్ టు దిస్ వండర్ఫుల్ నేషనల్ యాంథమ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఎ మ్యారీడ్ పర్సన్. ఓకే, ఆఫ్ ఎ మ్యారీడ్ పర్సన్ అని చెప్తా, ఎవ్రీ వన్ వద్దులే పాపం.
3: షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు.

0: భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, వర్తక మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. ఆలికి మెళ్ళో ముళ్ళే చానని ఆనందించే మగవారు, ఆ తాడే తమ పురితాడన్నది ఆలోచించక చెడతారు. మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాన ముగింపు చాప్తరు. భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, వర్తక మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు.
1: వెడ్రా

0: అంతటి డిక్టేటర్ లెక్క భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్త జమానకు దాచినరు షాదీ మాట వదురు సోలో ప్రతివే సో బెటరు.
1: ఖచ్చితంగా 100% భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు. ఎవ్వరు కూడా ఆహా పెళ్లి చేసుకోవద్దని చెప్తా అనుకుంటున్నారా? అబ్బా ఆశ దోశ. అప్పుడు అంటే మన మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మనం బాధపడుతున్నాము కమాన్ ఇంకెవడైనా కూడా వచ్చి బాధపడితే ఇంకా బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. అంటే అలా చెప్పాలని అనిపిస్తుంది నాకు, కానీ అలా చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఇంకా వింటున్నారు మన షో. కాదు బానే ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు అలా అనిపిస్తుంది కానీ అడ్జస్ట్ అయిపోతే బానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి మదన్ గారు కాల్ చేశారు, కార్తిక్ కాల్ చేసి ఆన్సర్స్ చెప్పారు, సో విచ్ ఇస్ గుడ్. అలాగే నేను నెక్స్ట్ బిట్ చెప్పేస్తాను అండ్ వీఆర్ కమింగ్ సో క్లోజ్ టు ద బ్రేక్ అంటా అనుకుంటున్నారా? కాదు. ఓకే, సో నెక్స్ట్ ఏం బిట్ వేద్దాం, ఏం బిట్ వేద్దాము? యా కొంచెం కష్టం ఇది, కానీ ట్రై చేయండి. అది కాదు, అంతగానే వాడు కాదు.
2: శుద్ధ పూసలు ఫస్ట్ వద్దే వద్దని చెప్పి షో చేస్తారు, తర్వాత కూర్చున్నాక నాకన్నా ఎక్కువ అవుతారు తావుపచ్చాలే
3: గారు.
2: కొంతమంది ఉంటారు శుద్ధ పూసలు ఫస్ట్ వద్దే వద్దని చెప్పి షో చేస్తారు, తర్వాత కూర్చున్నాక నాకన్నా ఎక్కువ అవుతారు తావుపచ్చాలే.
1: ఈ సినిమా నాకు పేరు గుర్తు రావట్లేదు, ఎవరికైనా గుర్తుంటే కనుక చెప్పండి. అసలు ఈ మూవీ చూస్తున్నప్పుడు ఆ ఫ్రెండ్ ఎవరైతే మాట్లాడుతున్నాడో ఐ కంప్లీట్లీ లిటరలీ ఎంజాయ్డ్ దట్ క్యారెక్టర్ అనమాట. ఎంత ఓపెన్ గా ఎంత బ్రహ్మాండంగా చెప్తాడు అన్ని కూడా, అసలు ఐ లిటరలీ ఎంజాయ్డ్. మీలో ఎవరైనా కూడా ఎంజాయ్ చేస్తుంటే ఆ సినిమా పేరు మీకు తెలుసుంటే కనుక, అది ముగ్గురు ఫ్రెండ్స్ కార్ డ్రైవ్ చేసుకుంటూ దే విల్ గో సమ్వేర్ అండ్ అంటే గోవా ట్రిప్ వెళ్లి వద్దాం అనుకుంటారు. సో ఇది ఒక చిన్న ప్రివ్యూ, మొత్తం స్టోరీ చెప్తే బాగోదు. ఆ సినిమా పేరేంటి నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి. అయితే నేను అడిగాను మీరు ఇదో కాదు. ఓకే చూద్దాం, ఎవరో కాల్ వస్తున్నారు. ఓకే హలో అండి, మీరు రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో ఒక్క నిమిషం ఉండండి, నేను వాల్యూమ్ పెంచుతాను. హలో ఎవరు మాట్లాడుతున్నారు? చక్రవర్తికి వీధి భిక్షకర్తికి. ఓకే ఎవరు చెప్పండి, ఆన్సర్ తెలుసా? కరెక్ట్ చక్రవర్తి గారు, కరెక్ట్ కరెక్ట్. నాకు గుర్తొచ్చింది మీరు చెప్పంగానే. థ్యాంక్ యూ సో మచ్,
3: థ్యాంక్
1: యూ, బాయ్. ఏంటంత పద్ధతిగా ఫోన్ చేసి, అంత గబగ పద్ధతిగా ఆన్సర్ చెప్పి, ఎంత జాగ్రత్తగా పెట్టేశారు, ఏమై ఉంటుందంటారు? ఓకే కొంచెం సీరియస్ గా ఉన్నారు చక్రవర్తి గారు. ఏంటో ఫ్రైడే అండి చక్రవర్తి గారు, కొంచెం మాట్లాడచ్చు, పర్వాలేదు. అమ్మా ఏంటి అస్తమాన్ అదే వస్తుంది సాంగ్, ఇట్స్ ఓకే. సో మనమైతే ఈ రోజు నేను ఇంకో సాంగ్, నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్ ఏం వేద్దాము అని లైన్అప్ చేస్తే ఈ అద్భుతమైన పాట నాకు దొరికింది, నేను వేసేస్తున్నాను. ఈ పాట వింటూ ఆ మూవీకి సంబంధించి క్వశ్చన్ అయితే ఇంకా ఆన్ లోనే ఉంది, ఎవరికైనా తెలిస్తే. అండ్ అలాంటి దోస్త్ మీ గ్రూప్ లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కాల్ చేసి చెప్పండి ఎవరై ఉంటారు అనని. అండ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ ఈజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అవుట్ దేర్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ అండ్ కీప్ కాలింగ్ బికాస్ దట్ ఈస్ హౌ ఐ గెట్ ఎంటర్టైన్డ్ వైల్ యూ ఆర్ హ్యావింగ్ ఫన్.

అలా మీరు అద్భుతమైన కన్నెపిట్టరో కన్నుకొట్టరో అనే పాట హలో బ్రదర్ సినిమా నుంచి వింటూ ఉండగా మనకి కొంతమంది కాల్స్ వచ్చేసారు. అలాగే మన ఫేవరెట్ సుగాత్రి గారు కాల్ చేసి, శ్రీకాంతి ఎక్కువ ఎవరు కాల్ చేశారు, ఆడవాళ్ళు కాల్ చేశారా మగవాళ్ళు కాల్ చేశారా అని చెప్పి చక్కగా అడుగుతున్నారు, విచ్ ఇస్ సో క్యూట్. సుగాత్రి గారు కాల్ లేకుండా ప్రోగ్రామ్ ఎండ్ అవడం అనేది కష్టం. సుగాత్రి గారు కాల్ చేయాలి, థ్యాంక్స్ శ్రీకాంతి గారు టేక్ కేర్ అని చెప్పాలి, అప్పుడే దట్ ఈస్ ద లాస్ట్ కాలర్ అని అనుకోవచ్చు అన్నమాట. ఆల్మోస్ట్ ఎస్ మీ అందరితో ఇలా అద్భుతంగా మాట్లాడుతూ ఆల్మోస్ట్ 9:00, ఇంకా 6 మోర్ మినిట్స్ ఆర్ 5 మోర్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్నాం మనము. అండ్ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసి ఇంతమంది కాలర్స్ అంటే ఈరోజు ఒక వెల్లు అనే చెప్పచ్చు కాలర్స్. నేను అలా అంటూ ఉంటాను కానీ మీరు కాల్ చేస్తూ ఉండండి. బట్ కిడ్స్ దగ్గర నుంచి పేరెంట్స్ కిడ్స్ కి హెల్ప్ చేస్తూ అండ్ మన మందుబాబులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రామ్ ఇంతగా ఆదరించి ఇంత సక్సెస్ చేసినందుకు, ఈ మోటివేషన్ తో నేను నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. అంతవరకు యూ ఆల్ కీప్ ఎంజాయింగ్, కీప్ రాకింగ్, డూ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, స్టే సేఫ్, బీ సేఫ్ అండ్ స్టే హెల్దీ, స్టే పీస్ఫుల్. చక్కగా నవ్వుకుంటూ ఆనందంగా హ్యాపీగా ఉండండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. సర్వేశన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఈ పాట వింటూ మీరు ఖచ్చితంగా బ్రేక్ దగ్గరికి వెళ్లిపోతారు. అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా మీరందరూ స్పూక్ అండ్ స్పార్కిల్ ప్రోగ్రామ్ హరేలీ ప్రాస్పర్ట్ లో జరుగుతోంది, రేపు సాయంత్రం 4:00 నుంచి జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా వెళ్లి, పిల్లలు పెద్దలు అందరూ కూడా డెకరేట్ అయి వెళ్లి ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయవలసిందిగా రేడియో సురభి టీం అందరం కోరుకుంటున్నాము. ఇలా మీతో సెలవు తీసుకుంటూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీకాంతి, కొంచెం వెరైటీగా ఉంది కానీ నా పేరు శ్రీకాంతినే. మీ శ్రీకాంతి పోతా ప్రగడ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రేడియో సురభి 107.9 FM ఫ్రమ్ హ్యాపీ అవర్ షో, అండ్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీక్ విత్ అనదర్ వండర్ఫుల్ వండర్ఫుల్ షేకింగ్ కాన్సెప్ట్. ఎస్, వెయిట్ చేస్తూ ఉండండి, ఏం తీసుకొస్తుంది శ్రీకాంతి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండండి. అండ్ నేనేమో మీకోసం ఒక మంచి పాట ప్రిపేర్ చేశాను, ఇది వింటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. వీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Bole to giveaway. కావాలా మీరే విన్నర్ అవ్వాలా అయితే కమ్ డ్రెస్డ్ టు ఇంప్రెస్ కార్ టు కార్ హాప్ చేయండి ట్రంక్ ఆర్ ట్రీట్ లో పార్టిసిపేట్ చేసి టేక్ ఎక్సైటింగ్ గివ్అవేస్ హోమ్ ఇంతకంటే బెస్ట్ పార్ట్ చెప్పనా ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్ కమ్ సెలబ్రేట్ హాలోవీన్ విత్ రేడియో సురభి స్పూక్ అండ్ స్పార్కిల్ అక్టోబర్ 10th 4 PM ఆన్వర్డ్స్ అట్ హరేలి 5530 వెస్ట్ యూనివర్సిటీ డ్రైవ్ కమ్ ఫర్ ది ట్రీట్స్ స్టే ఫర్ ది స్పార్కిల్
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 AM to 8 PM. Free entry and car parking. An event by My Square Feet.
8: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్, వి నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజస్ అచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాస

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Hello, hello. Are you ready to get your Halloween on? This Halloween ki me Radio Surabhi is bringing you spook and sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. All edu giveaways కావాలా? మీరే విన్నర్ అవ్వాలా? అయితే కమ్ డ్రెస్డ్ టు ఇంప్రెస్. కార్ టు కార్ హాప్ చేయండి, ట్రంక్ ఆర్ ట్రీట్ లో పార్టిసిపేట్ చేసి టేక్ ఎక్సైటింగ్ గివ్అవేస్ హోమ్. ఇంతకంటే బెస్ట్ పార్ట్ చెప్పనా? ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్. కమ్ సెలబ్రేట్ హాలోవీన్ విత్ రేడియో సురభి. స్పూక్ అండ్ స్పార్కిల్ అక్టోబర్ 10th 4 p.m. onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Boring long drive ski, tiring workout ski, workatil solution. Radio Surabhi, Americano Telugu Nestam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hi, I'm Ramgopal Varma.
7: అందరికి నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
9: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
8: రేడియో సురభి.
2: రేడియో సురభి.
9: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
10: He got flow, we got style. Making move with a smile.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాణుగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
0: హాయ్ అండ్ రాణుగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజసచ్చ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 PM onwards. Pole do giveaways kawala, meere winner avala, I think come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 PM onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle.
3: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes, sir.
3: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
3: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices. And unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Go!
7: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్.
7: మీ నేస్తం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.
14: హాయ్, ఐ యామ్ రామగోపాల్ వర్మ.
15: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
16: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
17: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
20: రేడియో సురభి.
21: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
13: 107.9 FM HD3.

పొల్ల మాలిష్ పోల పోల మోవీడు ఇండియాకి ఫేమస్ కొత్త కొత్త కాయమ గుట్టు పట్టే కొలంబస్ పోలు తీసి లెక్కల్లో చోటు మసీలస్ వీటి లాంటి పోలు చోటు సొసైటీకి బోనస్.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
9: కీప్ లిజనింగ్ మీ నేస్తం
4: రేడియో సురభి.
6: రేడియో సురభి.
9: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్ పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: 107.9 ఎఫ్ఎం HD3.
9: హాయ్, ఐ యామ్ రామగోపాల్ వర్మ.
10: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
11: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
12: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: calibration knowledge though, neko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? Yes sir. రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
3: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస అవసరాల.
9: దిస్ ఇస్ కోటి.
10: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
2: అమెరికా చిన్నప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ శంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. హలో డాలర్స్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
7: రేడియో సురభి.
1: రేడియో సురభి.
8: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
9: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
14: Yes sir.
13: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
15: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
16: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
13: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
17: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
18: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ, అందరికీ నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

అయినైనా జరుగుద్దని నీకు ముందే తెలిసింటే పాట పుస్తకం దొరకకుండా చేసిండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: vibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: calibration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: హాయ్, ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
7: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
9: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి,
8: రేడియో సురభి,
9: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
1: 107.9 FM HD3.
10: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. జూలియట్, ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకనే చెప్పనేలేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్. నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.
3: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: టూన్ లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3.
3: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: Hi guys, this is Ari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, history quality to meeku marinta cheru kaabotham. Keep listening, me nestam Radio Surabhi.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: calibration knowledge though, niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
8: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: 107.9 FM HD

తెలుగునేస్తం రేడియో సురభి 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్, మీ నేస్తాం.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
7: రేడియో సురభి,
1: రేడియో సురభి,
7: రేడియో సురభి
1: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Shepard sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B executed special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which I make a parata.
2: Huh? In the rogue, and you know, and specials matra marina.
1: Inka only, chapmandara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just now.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Shepard sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B executed special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which I make a parata.
2: Huh? In the rogue, and you know, and specials matra marina.
1: Inka only, chapmandara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante.
8: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place.
9: Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
8: Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet.
9: Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
10: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, America lo telugu nistam.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
12: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
11: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
12: ఇంకా
13: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
14: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration, knowledge to niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా కూడా.
6: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
8: IPL matches aina, kotta movie release aina, news edaina, trailer aina, diga thoda Radio Surabhi America lo telugu listam.
9: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
11: ఇంకా తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: vibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, Meekandistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాఠా. హా,
6: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com, perfect for dine in, takeaway or full service catering.
8: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, undiga thoduga Radio Surabhi America lo telugu istam.
9: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
11: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
13: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీకి ఫుల్ ఆన్.

0: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెల్ అవా చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి మని టిక్కా, పిచ్చమి కబాబ్ పరాట.
0: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, trailer aina, undiga thoduga Radio Surabhi, America lo telugu nistam.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: calibration knowledge to niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీద వడ, ఎటుబీ ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంచిలి గార్లిక్ లోటస్ ఎంపి కి మనీ టిక్కా, విచ్ అమికావా పరాటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
6: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga poduga Radio Surabhi America lo telugu istam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్.

0: skills, calibration knowledge tho neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమికా బా పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, diga thoduga Radio Surabhi America lo telugulustam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: Call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చమిక పరోటా.
6: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, America lo telugu nistam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge tho neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
5: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugu
9: vestam. You are listening to Radio Surabhi 107.9 FM HD3.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
10: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
11: ఇంకా తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge, though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, అంచిలి, గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాఠా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thodiga Radio Surabhi, America lo telugu nistam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ.

0: calibration knowledge tho meeku best experience andistaru from basic to premium they cover all the models visit g3electronics.com or call nanda g3 at 919-491-4514
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dining, takeaway or full service catering.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
5: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హన్ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు koyadara.com.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: చెప్పండి సార్, వాట్ యు లైక్ ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరాటా కూడా.
7: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2BTexas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లంబారి ఫార్మ్స్.
9: దొండకాయ, వంకాయ, సొరకాయ,
8: వల్లంబారి ఫార్మ్స్.
9: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
8: వల్లంబారి ఫార్మ్స్.
9: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
8: వల్లంబారి ఫార్మ్స్.
9: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
8: వల్లంబారి ఫార్మ్స్.
9: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
8: వల్లంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
10: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. ఈ దీపావళికి దీపాల వెలుగుతో మీ ఇల్లు మెరిసిపోయినట్టు మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా మెరిసిపోవాలి కదా అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈజ్ యువర్ డెస్టినేషన్ మలబార్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ మలబార్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్ కేవలం 25% పే చేసి గోల్డ్ ప్రైస్

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజ సజ్జా.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3.
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
7: దొండకాయ, వంకాయ, సొరకాయ,
6: వల్లెంబారి ఫార్మ్స్.
7: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
6: వల్లెంబారి ఫార్మ్స్.
7: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
6: వల్లెంబారి ఫార్మ్స్.
7: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
6: వల్లెంబారి ఫార్మ్స్.
7: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
6: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more tiers. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham mood baagunte ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
10: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్ పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్ పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం దీస్ ఆర్ ఎ బిగ్ నో మనం కొంచెం జాగ్రత్తగా మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా పబ్లిక్ పార్క్ స్ట్రీట్స్ కమ్యూనిటీ ప్లే గ్రౌండ్ స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: Guilty, Your Honor. Guilty of good taste.
2: Yes.
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
4: Mere prena mi friends toti food vishayamlo breakup chesara?
5: I have.
4: Munna ma friends andaram kalisi baitiki keldam anukunnam.
5: And Dallas lo beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku dan answer telusu. Maitri's Indian Cuisine. Vaallaki telidu. So, break up not to be dramatic, but to be realistic. Visit Maitri's today and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake, leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
6: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదుర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజుకోయదుర.com.
7: నిన్ను చూడగానే చెట్టు గుండెగా

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్, వీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
14: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
15: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
16: హాయ్, నేను మీ తేజ సజ్జ.
15: టు లిసన్ టు రేడియో సురభి
16: 107.9 HD3.
13: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
16: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ, అందరికీ నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
2: Boring long drives, tiring work hours, work at a solution. Radio Surabhi, America lo Telugu restam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: వీరమణి గంటలే.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ, అందరికీ నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించరాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: Guilty, Your Honor. Guilty of good taste.
3: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
5: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco. Koyadara, Srinivasa Raju garu.

రేడియో సభకి స్వాగతం. వింటున్న శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం, శుభ శుభోదయం. శుభ అని ఎందుకు ఆగానంటే, నేను మామూలుగా శుభ సాయంత్రం అనే వ్యక్తిని, అంటే ఆ రేడియో సురభిలో నా ప్రోగ్రాం ప్రతి ఆదివారం సాయంత్రం ఉంటుంది కాబట్టి నేను శుభ సాయంత్రం అనబోయి మళ్ళీ తమాయించుకుని శుభోదయం అన్నాను. ఎందుకంటే ఇది మన రేడియో సురభి సిగ్నేచర్ షో. ప్రతి వారాంతంలో శనివారం, ఆదివారం 10 గంటల నుంచి మనం 1 గంట వరకు నడుపుకునే కార్యక్రమాన్ని నేను మీ ఆర్జే ఇక్బాల్ ఇవాళ మీ ముందుకు తీసుకువస్తున్నాను. మీరు ఈ వారాంతం, ఈ వారాంతంలో మీరు వినే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం రేడియో సురభిలో, ఇది మనకు 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఈ మీరు ఎలా ఉంటుంది వాల్టీ కార్యక్రమం అంటే, మనకు ఎలా ఉంటుందంటే, మనకు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏ పని చేస్తున్నా మనకు మనసుకు నచ్చిన పాట వినిపిస్తే మనసు అలా గతంలోకి వెళ్లిపోతుంది కదా. అట్లాగే చిన్ననాటి స్నేహితులు గుర్తుకొస్తారు, స్కూల్ రోజులు గుర్తుకొస్తాయి, వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు రోజులు గుర్తుకొస్తాయి. అలాగే అలాంటి మధుర జ్ఞాపకాలను మీ ముందుకు తీసుకురావడానికి మీ రేడియో సురభి. అలాగే అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి మనం తేడాని చూసుకుంటే చాలా చాలా మన జీవితకాలంలోనే మనం ఉన్నటువంటి ఈ 20-30 ఏళ్ళ అయినా 40 ఏళ్ళ అయినా 50 ఏళ్ళైనా చాలా చాలా డిఫరెన్సెస్, లేకపోతే సౌకర్యాలు పెరగడం గాని వేగం పెరగడం గాని ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. కానీ ఇలాంటివి ప్రపంచం దగ్గరైనా గాని మన మనసులు దగ్గర పడ్డాయా, మీరేమంటారు, మన మనసులు దగ్గర పడ్డాయా లేదా, లేకపోతే మన మనసులు దూరమయ్యాయా? దూరమైతే మన మనసులు దూరం అవ్వడానికి కారణాలేమిటి, ఇవి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం ఇవాళ. ఇదొక్కటే కాదండి, మనము ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ రావడం వల్ల వచ్చినటువంటి డిఫరెన్సెస్ ఏమిటి, మనకు వచ్చే అలాంటి ఏ విధంగా దాన్ని మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, ఇలాగే అలాగే కొన్ని పాత పాటల మధుర్యం చూద్దాం, కొత్త పాటలని ఆస్వాదిద్దాం. అలాగే సాంకేతికత వల్ల మనకు జరిగినటువంటి మంచి చెడులు, ఈ మంచి చెడు అని ఎందుకు వచ్చిందంటే, ఇందాక మనం విన్నటువంటి పాట మంచి చెడు అనే సినిమాలో మీకు మీరు గుర్తించి ఉంటే అది మంచి చెడు సినిమా. సో మంచి చెడులు ఏమిటి అన్నదే ఒక టాపిక్, దాంట్లోనే మనం ఉందాము ఇవాళ. అలాగే కొన్ని మంచి మంచి పాటలు, మంచి మంచి మాటలు, అలాగే కొన్ని ఆటలు ఇవన్నీ ఇవాళ ఉండబోతున్నాయి. తినబోతు రుచి ఎందుకని మనం

రేడియో సుర విశ్వతలారు వింటున్నారు కదా, ఇందాక పాట కూడా అయిపోయింది. మనం ఇందాక మంచి చెడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మంచి చెడు అనే సినిమాల నుంచి పాటతో మొదలు పెట్టాం. రే కంటి రూపం కంటి, ఈ మంచి చెడులో ని మనము ఏ విధంగా చూడగలుగుతాం అంటే, కొన్ని మంచి లక్షణాలు కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. అయితే

ఎదురయ్యాయా, ఇలాంటి విషయాలను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. స్టూడియోలో నంబర్ తెలుసు కదా మీకు, 972-636-1966. ఇది వేదిక మనకి. ఈ వేదికల్లో మనం ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం, అలాగే కొన్ని ప్రశ్నలు, సరదా క్విజ్లు ఇలాంటివి కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇవాళ రేడియో సురభి సిగ్నేచర్ షోలో మన పాటలు, కొన్ని పాత పాటలు కొన్ని కొత్త పాటలు అంటూ ఉన్నాం కదా, అలాంటి వాటిల్లో కొత్త పాటలు కూడా విందాం, పాత పాటలు కూడా విందాము. అలాంటి కొత్త పాటలని కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సరే, ఈ పాట వినేద్దాం. ఈ పాట మనం వినేసి మళ్ళీ మనం మాట్లాడుకుందాం.

ఆదర్శ కుటుంబం ఇది కొత్త సినిమా. దీంట్లో నుంచి పాట ఇందాక విన్నాము, వెంకటేష్ శ్రీనిధి డింపుల్ హయాతి కూడా ఉంటుంది ఇందులో. ఇది నేను ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చే సిగ్నేచర్ కార్యక్రమంలో, సిగ్నేచర్ షోలో మనం మాట్లాడుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మీ అభిప్రాయాలను పంచుకోవడానికి దీన్ని వేదికగా ఉపయోగించవచ్చు. మధ్య మధ్యలో మనం పాటలు, కొత్తవైనా పాతవైనా మీకు ఇష్టమైనటువంటి పాటలు, ఆ పాటల గురించి కూడా అప్పుడప్పుడు కొద్దిగా మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. మంచి చెడు గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనము, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు దీన్ని తప్పకుండా మీరు అనుభవించి ఉంటారు. ఏంటి అంటే స్నేహం. స్నేహం చాలా సహజంగా ఉండేది అప్పుడు కదా. స్కూల్లో ఒక పెన్సిల్ పంచుకున్నా స్నేహితులం అయ్యేవాళ్ళం మనం. ఒక పెన్సిల్ పంచుకున్న తర్వాత ఒకడు వాళ్ళ ఇంట్లో, వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్లి భోజనం చేసేవాళ్ళు. చిన్న గొడవ వచ్చినా మరుసటి రోజే వాళ్ళు మళ్లీ కలిసిపోయేవాళ్ళు కదా. ఇప్పుడు పెద్దయ్యాక మాత్రం మన మధ్య అపార్థాలు, అంచనాలు, అహంకారాలు ఇవి పెరుగుతున్నాయేమో అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, దీన్ని మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించారా? పెద్దయ్యాక ఎందుకు ఇలా మనం మారిపోతున్నాం? ఈ అహంకారం, అపార్థం ఎందుకు ఉంటున్నాయి? దీనికి ముఖ్యమైనటువంటి ఆ రీజనింగ్ ఏమిటి మాట్లాడుకుందాం. రేడియో సురభి లాంగ్వేజ్ విలో తెలుగు కదా, వాయిసెస్ యు ట్రస్ట్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. డౌన్లోడ్ మీరు రేడియో సురభిని యాప్ ని ఇంకా డౌన్లోడ్ చేసుకోక ఉండి ఉంటే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. iOS కానీ ఆండ్రాయిడ్ కానీ లిజన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com. 107.9 FM HD3. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సురభి అన్ని చోట్ల ఉంది. ఇందాకటి ప్రశ్నలు లేవనెత్తాను కదా, చిన్నప్పుడు స్నేహితుల మధ్య అలాంటి అపార్థాలు అవి ఉండేవి కావు. ఇమ్మీడియట్ గా ఒకవేళ ఉన్నా గానీ నెక్స్ట్ డేకే మళ్ళీ వాళ్ళు స్నేహితులు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్దయ్యాక అపార్థాలు, అంచనాలు పెరిగి ఒక్కొక్కసారి నెలలు, సంవత్సరాలు అలా దూరం పెడుతున్నాయి. ఎందుకు అనేది నా ప్రశ్న. దాన్ని మా ఆలోచిద్దాం. ఈ లోపల ఒక మంచి పాట వినేద్దాం.

0: హలో అండి సుగాత్రి గారు, పాట అయిపోయింది, మీరు ఆనియర్ వచ్చేసారు, చెప్పండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు. చెప్పండి, రిక్వెస్ట్ సాంగ్ మంచి చెట్ల గురించి మాట్లాడుకుంటున్నాము, స్నేహితుల గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం అండి. ఇవాళ
1: వింటున్నాను, అదే నేను కొంచెం ముందుగానే మీరు అడుగుతున్నారు కదా, చిన్నప్పుడు నా ప్యారెట్ పెద్దగా జాక ఉండవని. అంటే మరి చిన్నప్పుడు నాకు కల్మషం ఉండదు కదా, ఫ్రెండ్స్ అంత ఓపెన్ గా ఉంటాము, పెద్దగా అయ్యాక స్వార్థం పెరిగిపోతుంది, సంపాదనలు అలా వచ్చేసరికి.
0: బ్రేక్ లోకి వెళ్తున్నాము సుగాత్రి గారు, బ్రేక్ మరి మీరు కంటిన్యూ చేయండి, నేను ఇది బ్రేక్ లోకి వెళ్తాను.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
8: Idi office party aa leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
9: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ us, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
10: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగునేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

రేడియో సర్వీస్ శ్రోతలందరికీ పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఇవాళ వారాంత రోజుల్లో ఉండే సిగ్నేచర్ రేడియో సర్వీస్ సిగ్నేచర్ కార్యక్రమం. బ్రేక్ లోకి వెళ్ళబోయే ముందు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పటి నుంచి మనం మంచి చెడు అనే పాటతో, మంచి చెడు అనే సినిమాలోని పాటతో మొదలు పెట్టాను కాబట్టి మంచి చెడు అనే టాపిక్ మీద మన ఈ సంభాషణ జరుగుతున్నాయి. ఇందాక సుగాతి గారు ఫోన్ చేసి కూడా తన అభిప్రాయాలు చెప్పారు, తర్వాత తన పాటను రిక్వెస్ట్ సాంగ్ కూడా చెప్పారు. విల్ ప్లే దట్ సాంగ్ నెక్స్ట్. అయితే ఈ సంబంధాలను, మన మనుష్యుల మధ్య ఉండేటటువంటి సంబంధాలని నిలబెట్టేవి ఖరీదైన బహుమతులా, లేకపోతే మనం ఇచ్చే సమయము, గౌరవము, ఆప్యాయత? మీరేమనుకుంటారు? మన సంబంధాలని మనం నిలబెట్టుకోవాలి అంటే మనం ఈ రెండిట్లో ఏ మార్గాన్ని అవలంబించాలి? బహుమతులు ఇచ్చి ఆ సంబంధాలు నిలబెట్టుకోవాలా, లేకపోతే సమయము, గౌరవం, ఆప్యాయత? మనకు లభించని వస్తువుల్లో ఒకటి సమయం. తల్లిదండ్రులు గాని పెద్దలు గాని వారితో గడపడానికి మనకు ఉన్నటువంటి సమయము, ఆ సమయాన్ని మనము పిసినారితనంతో పిసినారితనాన్ని మనం అవలంబిస్తున్నామా? ఆలోచించండి. ఎందుకంటే వారి దగ్గర ఉన్నటువంటి జీవిత పాఠాలు మనకు ఏ పుస్తకంలోనూ దొరక్కపోవచ్చు. కాబట్టి సమయం, గౌరవం, ఆప్యాయత, మీ అభిప్రాయాలు ఏమిటి? ఈ లోపల నేను ఒక పాట రిక్వెస్ట్ సాంగ్ నేను వినిపించేస్తాను.

0: పాట విన్నారు కదా, ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి. కానీ మనము సమయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇవాళ మనం ఉంటున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి తన కొడుకు ప్రతిరోజు ఫోన్ చేసేవాడు, బాబు భోజనం చేసావా, పని ఎలా ఉంది, ఆరోగ్య జాగ్రత్త అని అడిగేవాడు. కానీ కొడుకు ఎప్పుడు మాత్రం బిజీగా ఉండేవాడు. నాన్న మీటింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టేశాడు. రోజులు గడిచాయి. ఇంకా ఒకరోజు కొడుకు తన తండ్రి నుంచి ఫోన్ వచ్చింది, కానీ ఆ రోజు కూడా అతను పనిలో బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు. తర్వాత తిరిగి ఫోన్ చేయాలనుకున్నాడు, కానీ అర్థమైంది కదా, చేయలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు. అలాంటివి అంటే ఈ నేను చెప్పే విషయంలో ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ మనకు విలువైన వ్యక్తుల కోసం సమయం కేటాయించాలని గుర్తు చేయడం. సో మన జీవితంలో ఉద్యోగం ముఖ్యమే, బాధ్యతలు ముఖ్యమే, భవిష్యత్తు కోసం ప్రణాళికలు కూడా ముఖ్యమే, కానీ మనల్ని ప్రేమించే వాళ్లతో గడిపే సమయం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మీ తల్లిదండ్రులు కానీ సోదరులకి, ఒక్క నిమిషం అండి, మనం కాలర్లు వస్తున్నారు, ఆనేకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, నేను రవిని న్యూజర్సీ నుంచి కాల్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ రవి గారు, న్యూజెర్సీ రవి గారు, చాలా కాలం అయింది మీతో సంభాషించి.
1: మీ షో కూడా నేను చాలా రోజులు అయింది. మీరు సండే ఈవినింగ్ చేస్తున్నారు, నేను గమనించలేదు ఎక్కువ, మరి ఐ డోంట్ నో.
0: సండే ఈవినింగ్ చేస్తాను తప్పకుండా, రేపు కూడా వస్తాను నేను. సండే ఈవినింగ్ 7 to 9 ఇవాళ ఆ రోజుల్లో తప్పకుండా. కానీ ఇవాళ
1: కూడా మీ వాయిస్ విని చాలా అయింది. సో ఫర్ అవర్ సిగ్నేచర్ షో, అంటే సిగ్నేచర్ షో ఇస్ లైక్ లయన్ ఆఫ్ సురభి అన్నమాట. దాంట్లో మీరు ఇలా వచ్చేసి అలా షో చేసినప్పుడు ఫోన్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి.
0: అదే మీ అభిమానానికి కృతజ్ఞతలండి, అదంతా మీ అభిమానమే, చెప్పండి.
1: థ్యాంక్ యూ. అండ్ మీ టాపిక్ నుంచి వస్తే ఏంటంటే, ఇదివరకు రోజుల్లో యాక్చువల్ ఏంటంటే ఈ ఫోన్, సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కువ లేవు కాబట్టి, ఇప్పుడు ఏ మనిషి అయినా అండి, ఒక ఒక ఏ వస్తువు కానీ మనిషి కానీ పోగొట్టుకున్నప్పుడు దాని వాల్యూ ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు కానీ ఎవరైనా వాళ్ళు కొట్లాడుకున్నారు, విడిపోయారనుకోండి, దాని తర్వాత ఓన్లీ వేస్ టు కాల్ అండ్ మేబీ కాల్స్ కూడా అంత రేర్ గా ఉండేది, ఇది వరకు కొంచెం కాస్ట్లీగా ఉండేది. దాంట్లో ఏంటంటే వెళ్ళి లూజ్ టచ్ మనం ఆలోచించడం మొదలెడతాం. అరే నేను తప్పు చేశానా, వాడు తప్పు చేశారా, అరే ఫ్రెండే కదా, అంటే మైండ్ సీమ్స్ థింకింగ్ వాట్ ఐ డిడ్, అంటే రిట్రోస్పెక్టివ్ గా ఆలోచిస్తాడు అనమాట. అప్పుడు యూ రియలైజ్ దట్ యూ లాస్ట్ దట్ ఫ్రెండ్, ఈజ్ వెరీ గుడ్ వన్ అని ఇమీడియట్లీ
0: అయిపోయేవాడు.
1: ఈ రోజులు ఏంటంటే సోషల్ మీడియా ఉంటుంది, ఇప్పుడు తిట్టుకున్నాం అనుకోండి, తిట్టుకున్నాం ఏ ఇన్స్టాలోనో వాట్సాప్ లో ఎక్కడో కూడా వాళ్ళ మెసేజ్ చూస్తున్నట్టే, వీ డోంట్ ఫీల్ లైక్ వీ లాస్ట్ టైం.
0: అదే ఇందాక
1: కనిపిస్తూనే ఉంటారు. దాంతో ఏంటంటే ఓకే, ఎవరు గట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అండ్ వినిపిస్తూ ఉంటారు, అక్కడ పోగొట్టుకున్నట్టు అనిపించదు, అదొక విషయం అయితే. ఇంకోటి అంటే ఫైనాన్షియల్స్, ఇది వరకు అంత డబ్బు డబ్బుల మీద ఎక్కువ ఉండేది కాదు, ఈ రోజుల్లో డబ్బుల మీద ఎక్కువ అయిపోయిన తర్వాత ఒక ఈగో ఫ్యాక్టర్ ఎక్కువ అయిపోయింది, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను వాడకంగా, నేనే ఎందుకు తగ్గాలి. ఇది స్నేహితుల మధ్యలో కాదు, హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా, నేనెందుకు మాట విన్నాను నా హస్బెండ్ చెప్పింది, నేనెందుకు విన్నాను వైఫ్ చెప్పింది, నేను ఎందుకు ఇలాంటి అప్పగడానికి ఛాన్స్ తక్కువ ఉంది, గదగడానికి ఎక్కువ ఉంటాయి.
0: మీరు నా మనసు మీద మాట, నేను నెక్స్ట్ మాట్లాడబోయేది అదే, దాన్ని ఎలా పసిగట్టారు అన్నది అర్థం కావట్లేదు. ఈగో గురించి కూడా మాట్లాడబోతున్నాను, అది మీరు ముందే చెప్పేశారు మీకు.
1: తర్వాత చిన్న ఫ్యాక్టరీ అండి, ఇప్పుడు ఫైనాన్షియల్స్ కలిసి ఉన్నప్పుడు అందరూ జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉండేవాళ్ళు కదా, అప్పుడు ఏంటంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది అలా విషయాలు ఉన్నప్పుడు. సో యూ జస్ట్ నీడ్ ద ఫ్యామిలీ, యూ కాంట్ గెట్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు ఎవరికి వాళ్ళు న్యూక్లియర్ అయిపోయారు, అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు న్యూక్లియర్ అయిపోయిన తర్వాత, అంటే ఎవరితో వాడితే ఎవరికి వాడే అసలు సంబంధం లేదు. అసలు చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళని కూడా ఎవరుంటున్నారు మన పక్కన, ఎవరు మనం ఎక్కడున్నాం అది పట్టించుకోవట్లేదు. వందల మంది ఉంటారు అపార్ట్మెంట్స్ లో, కానీ ఎవరితో కనెక్ట్ అవ్వం మనం, మన ప్రజల మనకి కూడా వెళ్ళిపోవడం బాగా ఈ డిసెన్సీ అనేది ఏమో అది ఎక్కువైపోయింది బాగా, దాంతో కనెక్ట్ అవ్వట్లేదండి అని నా అభిప్రాయం.
0: అది అక్షరా సత్యం, ఎందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి తప్పకుండా. అది
1: అలాగే నాకు సాంగ్ రిక్వెస్ట్ ఉందండి, సందీప్ కిషోర్ ది సిగ్మా అనే మూవీ నుంచి సిగ్మా స్టైల్ అనే సాంగ్.
0: సిగ్మా స్టైల్, తప్పకుండా. మనం ఏంటంటే ఇప్పుడు ఇంకో పాటలకు వెళ్దాం. ఇందాక రవి గారు చెప్పినట్టుగానే ఎందుకు మనము చిన్నప్పుడు అదే ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా పెన్సిల్ స్నేహితులు వాళ్ళ మధ్య చిన్న అభిప్రాయ భేదం వచ్చింది, నెక్స్ట్ పొద్దున మళ్ళీ వచ్చేసి వాళ్ళ స్కూల్లో మళ్ళీ ఆట ఆడుకునేవాళ్ళు. ఆ పక్కన వాళ్ళ ఈగోను అలాంటి అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ కలిసిపోయి మాట్లాడుకునేవాళ్ళు. కానీ పెద్దయిన తర్వాత ఎందుకు ఇలాంటి మనస్తత్వాలు మనకు పెరుగుతున్నాయని దాని మీద మనం చర్చిస్తాం అది కూడా. సరే అలాగే ఇంకో పాట నేను వినిపించేస్తాను. ఈ పాట విన్న తర్వాత మనం మన కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం.

0: ఈ పాట ఏ సినిమాలో అందరికి తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలిస్తే ఫోన్ చేయండి. కానీ ఒక పాట, కొన్ని పాటలు వింటే మనం ఏ వయసులో ఉన్నామో మర్చిపోతాం. ఒక పాట మనల్ని స్కూల్ రోజులో దగ్గరికి తీసుకెళ్తుంది, ఇంకో పాట కాలేజీ రోజులను గుర్తుకు చేస్తోంది, ఇంకో పాట మన జీవితంలోని ప్రత్యేక వ్యక్తిని గుర్తుకు తెచ్చే అవకాశం వాళ్ళు ఉంటాయి. కాబట్టి సంగీతానికి భాషలతో సంబంధం ఉన్నా భావాలకు సరిహద్దులు ఉండవన్నమాట. సో ఒకప్పుడు మనకు రేడియోలో అంటే రేడియో సురభి ఇప్పుడు ఉంది, కానీ నేను మాట్లాడుతున్నది ఆ రోజుల్లోని రేడియో, ఆల్ ఇండియా రేడియో అలాంటి. ఒకప్పుడు రేడియోలో మనకు ఇష్టమైన పాట వస్తుందేమోనని మనం ఎదురు చూసేవాళ్ళం. క్యాసెట్ లో పాటలు రికార్డ్ చేసుకుని వినేవాళ్ళం. మనకు నచ్చిన పాటను మళ్లీ వినాలంటే క్యాసెట్ వెనక్కి తిప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక క్లిక్ తో వేల పాటలు మన చేతిలో ఉంటాయన్నమాట. కానీ ఒకప్పుడు ఆ పాట కోసం ఎదురు చూసిన ఆనందం కూడా ప్రత్యేకమే కదా. ఇప్పుడు ఈరోజు మనం చేతిలో ఒక క్లిక్ తో వేల పాటలు ఉన్నా కానీ ఒకప్పుడు ఆ ఆనందమే వేరే ఆ రోజుల్లోని. అలాగే ఇప్పుడు కొన్ని పాటలు మనకు వింటూ ఉంటే ఆ రోజుల్లోకి వెళ్ళిపోతా అంటాం కదా. అలాగే ఈ పాట ఇందాక విన్నటువంటి పాట మీకు ఏం గుర్తుకు తెస్తుంది? మీకు తప్పకుండా ఈ పాట వినే ఉంటారు, అప్పుడు కూడా వినే ఉంటారు ఈ పాట వచ్చినప్పుడు, తర్వాత ఆ పాట ఏంటి అన్నది. సరే, మనకు న్యూజర్సీ రవి గారు మీరు అడిగినటువంటి పాటని నేను రిక్వెస్ట్ సాంగ్ నేను ఇప్పుడు వినిపించబోతున్నాను. ఈ పాట వింటూ నేను అడిగిన ప్రశ్నలకి కానీ ఆ భావాలకి మీరేమనుకుంటున్నారు దాన్ని తెలియజేయాలంటే ఫోన్ చేయండి.
1: పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ యువర్

0: షూర్. విన్నారు కదా, ఇది మనకు రిక్వెస్ట్ సాంగ్ సిగ్మా స్టైల్. సిగ్మా స్టైల్ సందీప్ కిషన్ తర్వాత. సందీప్ కిషన్ తో పాటు ఈ సినిమాలో ఉన్నది ఎవరో తెలిస్తే ఫోన్ చేయండి. ఇది మనము బ్రేక్ అతి చేరువలో ఉన్నాం, కానీ మనం ఒక విషయం మనం గుర్తు చేసుకున్నాం. ఇవాళ 10th అక్టోబర్. 10th అక్టోబర్ కి ఏమిటి అంటే సురభి స్పూక్ అండ్ స్పార్కిల్. గెట్ రెడీ ఫర్ హాలోవీన్ సెలబ్రేషన్ లైక్ నో అదర్ రేడియో సురభి. ఇప్పుడు రేడియో సురభి ఈస్ ప్రెజెంటింగ్ స్పూక్ అండ్ స్పార్కిల్ ఇవాళండి. ఎక్కడ అంటే హరేలీ ప్రాస్పర్ లో. కమ్ డ్రెస్ టు ఇంప్రెస్ ది జాయిన్ అస్ ఫర్ ఎ ఫన్ ఫీల్డ్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ అండ్ ట్రంక్ ఆర్ ట్రీట్ with spooky surprises, sweet treats and plenty of Halloween fun for the whole family happening today, October 10th at Hareli's Prosper. So pick your favorite costume, decorate your trunk and get ready to spook and sparkle with Radio Surabhi. మీరు వింటున్నారు రేడియో సర్వీస్ సిగ్నేచర్ షో. ఇవాళ నేను మీ వ్యాఖ్యాత ఇక్బాల్, ఆర్జ్ ఇక్బాల్. మనం మంచి చెడుల గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే ఇందాక చాలా విషయాలు, అహంకారం కూడా ఒక విధమైనటువంటి రుగ్మత, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మీకు ఇష్టమైనటువంటి పాటలు విషయాలు, ఎందుకంటే మనకు చాలా పాటలు కేవలం వినోదం కోసం మాత్రమే ఉండవు, వాటిలో జీవిత తత్వం కూడా ఉంటుంది. ప్రేమ ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, విరహం ఉంటుంది, స్నేహం ఉంటుంది. ఒక మంచి పాటలో ఒక వాక్యం కూడా మన జీవితంలోని ఒక సంఘటనను గుర్తు చేయగలదన్నమాట. అలాంటి పవర్ఫుల్, చాలా అలాంటి పవర్ఫుల్ పాటలు ఉంటాయి కాబట్టి మీరు ఆ పాటలను రిక్వెస్ట్ చేయండి. వింటూనే ఉండండి రేడియో సురభి ఈ సిగ్నేచర్ షో 10 గంటల నుంచి 1 గంట వరకు.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilanta puru reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమానికి పునఃస్వాగతం. మీరు వింటున్న రేడియో సురభి 107.9 FM HD3 ఈ అలవరసలలో ప్రతి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటామని మీకు తెలుసు. అలాగే ఇవాళ ఈ సిగ్నేచర్ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా మీ ముందుకు నేను మీ ఆర్జే ఇక్బాల్ వచ్చాను. నా రెగ్యులర్ కార్యక్రమం అయితే ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుందని మీకు అందరికీ తెలుసు, ఇక్బాల్తో ఆలోచనలు అనే కార్యక్రమం. కానీ ఇవాళ ఇందాక ఈ మొదటి గంటలో మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల్లో కార్యక్రమంలో మనం చేసే ఒక మనకు మన పిసినారి తనం ఎందులో కనిపిస్తుంది అంటే మనం సమయాన్ని వెచ్చించడంలో అన్నమాట. అది కూడా మనం మాట్లాడుకున్నాము. కొన్ని మంచి పాటలు అవి వింటూ వస్తున్నాము. పాటల్లోని ఉండేటువంటి వివిధ రకాల భావాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు వాటిని గురించి కూడా మాట్లాడుకున్నాం. మనము ఇందాక ఈ మంచి చెడు అనే ఈ టైటిల్లో మనం ఈ చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. అందులో ఒకటి ఏంటంటే మనకు ఇప్పుడు మన సమాజం ఉందండి, మన సమాజము ఒక పూల తోటలా మనం అనుకోవాలి. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ గా ఒక తోటకు వెళ్ళామనుకోండి, అందులో రకరకాలైనటువంటి పూలు ఉంటాయి. రకరకాల పూలకి ఒక్కో రంగు ఉంటుంది, ఒక్కో పువ్వు ఒక్కొక్క సువాసన ఉంటుంది. అట్లాగే మనం చూసుకుంటే మన కుటుంబము, మన సమాజము, మన కమ్యూనిటీ అని తీసుకోండి, ఒక మన కమ్యూనిటీ కూడా ఒక పూల తోట లాంటిది. ఈ కమ్యూనిటీలో రకరకాల పూలు ఉంటాయి, అలాగే రకరకాల మనుషులు ఉంటారు, వివిధ స్వభావాలు ఉంటాయి, వివిధ అభిప్రాయాలు ఉంటాయి. ఈ వివిధ అభిప్రాయాలు ఏమిటి, ఎందుకు మాట్లాడుతున్నాము అన్నది మనము ముందుకెళ్తే తెలుస్తుంది. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చాను అన్నది ఈ లోపల ఏం చేద్దామంటే ఒక ఇంకో మంచి పాట వినేద్దాం. ఈ పాట విన్న తర్వాత మళ్ళీ మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: ఇందాక విన్న పాట రాజాసాబ్. ఈ రాజాసాబ్ సినిమా నుంచి సహానా సహనా, నిధి అగర్వాల్ అండ్ ప్రభాస్. అయితే ఈ సహానా, ఈ సహనం, ఈ సహానా సహనా అందులో పాటలో ఉంది కానీ మనకు ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ సహనం కి కూడా అది పనికొస్తుందని అనుకుంటున్నాను. ఇందాక మనం మాట్లాడుకుంటూ ఒక తోటలో ఉండేటువంటి రకరకాల పువ్వులు వాటి భిన్నత్వాన్ని గురించి మనం మాట్లాడుకుని, అలాగే కుటుంబం, సమాజం, కమ్యూనిటీలో కూడా ఒక పూల తోట లాంటిదే అని మనము భావించుకుంటే అందులో వివిధ రకాల మనుషులు ఉంటారు, వివిధ స్వభావాలు ఉంటాయి, వివిధ అభిప్రాయాలు ఉంటాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయాలు భిన్నంగా ఉండవచ్చు. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఒకే స్వభావంతో ఉండటం అది తప్పనిసరి కాదు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాల్సిన అవసరము లేదు. భార్యకి ఒక అభిప్రాయం ఉండవచ్చు, భర్తకు మరో అభిప్రాయం ఉండవచ్చు. ఇద్దరు ఒకే విషయం గురించి ఒకే విధంగా ఆలోచించలేకపోవచ్చు కూడా. అలాగే స్నేహితుల మధ్య కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వాములు మధ్య కావచ్చు, ఒక సంస్థలో కలిసి పనిచేసే వ్యక్తుల మధ్య కావచ్చు, అభిప్రాయ భేదాలు రావడం సహజం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే సహనము, ఓర్పు. మనకు నచ్చని అభిప్రాయాన్ని కూడా వినగలగాలి, ఇతర వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించగలగాలి. మీరేమంటారు? నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా, గౌరవిస్తారా, ఆ అభిప్రాయాన్ని ఖండిస్తారా? ఇదే వేదిక 9726361966 కి ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపవచ్చు. ఇలాగా మనం ఇండియా బజార్ దివాళీ లక్కీ డ్రా గురించి మాట్లాడుకుందాం. ఈ దివాళీలో ఇండియా బజార్ అండ్ ఇండియా కో ఆర్ గివింగ్ యూ మోర్ రీజన్స్ టు షాప్, సెలబ్రేట్ అండ్ విన్ బిగ్. ప్రైజెస్ అప్ ఫర్ గ్రాబ్స్. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రైజెస్ ఏమిటంటే స్పెండ్ $100 ప్లస్ యూ విల్ హ్యావ్ ఛాన్స్ టు విన్ ఏ 75-inch టీవీ. Spend $200 plus and then chance to win an iPod Duo, and then spend $300 plus you have a chance to win a 1-ounce gold coin. Meen untunna nijame 1-ounce gold coin. Idu enti ante October 1st nunchi November 30th varaku 2026 ee loyalty membership required deeniki. Tappakunda untune untu chaala mandiki alage lekapothe loyalty membership teeskovachu. One raffle entry per qualifying transaction per day. So participating India Bazaar locations across Texas. TNC apply. Visit in www.indiabazaar.us for complete lucky draw details. So అభిప్రాయాన్ని మనం ఇంతక అభిప్రాయం గురించి మాట్లాడుకుంటూ అభిప్రాయ భేదాలు వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? మనకు ఒక కాలర్ ఉన్నారండి, ఆ నేను తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశాను, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, ఇబ్బాల్ గారు మళ్ళీ నేనే, రవిని.
0: రవి గారు చెప్పండి సార్.
1: సహనం ఉండాలి, డెఫినెట్లీ ఉండాలండి. కానీ నేను ఒక చెప్తాను, ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆఫీసుల్లో కానీ ఎక్కడంగా గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది కదా, నలుగురు మధ్యలో ఐదుగురు మధ్యలో ఉంటారు. ఓకే, అంటే నేను మీ అభిప్రాయం అడుగుతాను అనుకుంటున్నాను, ఆ శ్రోతల అభిప్రాయం కూడా.
0: తప్పకుండా.
1: ఇప్పుడు ఒక విషయం ఉంది, ఒక ప్రాసెస్ ఉంది, ఒక యాక్టివిటీ ఉంది, దాన్ని ఒక పద్ధతిలో సరిగ్గా తీసుకెళ్తున్నప్పుడు ఈ ఏదో కొత్త కొత్తగా టీమ్ మెంబర్స్ జాయిన్ అవుతున్న వాళ్ళు ఎవరో ఉంటారు అనుకోండి, ఆర్ వాళ్ళకి సగం తెలుసు సగం తెలియదు విషయం మొత్తం నేర్చుకుని, అంటే దాని విషయం పూర్తిగా నేర్చుకుని ఆ సిస్టమ్ గురించి మాట్లాడడం ఇన్వాల్వ్ అవడం వేరు, కొత్త వాడు ఇన్వాల్వ్ అవ్వకూడదని నేను అనట్లేదు. కానీ వాడు సరిగ్గా తెలిసి తెలియక తెలియకోకుండా ఒక రెండేళ్ళు మూడేళ్ళ నుంచి జరుగుతున్న మంచి ప్రాసెస్ లో వాళ్ళు ఒకటి ఏదో చెప్పబోతుండ అనుకోండి. ఇప్పుడు ఐదుగురు ఉన్నారు, ఐదుగురులో నలుగురు అభిప్రాయంలో చెప్తే ప్రాసెస్ లో మార్పు వచ్చేస్తుంది, దీని రాంగ్ డైరెక్షన్ యాక్చువల్ సరిగ్గా అది కాదు, అప్పుడు ప్రతిఘటించాలి కదా మరి.
0: అవును అవును,
1: అంటే వినాలి, ఓర్పు కావాలి, చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ వినాలి. కానీ ఎక్కడ దాకా అంటే వాళ్ళు వాళ్ళ అభిప్రాయం వినే వరకు ఓకే, కానీ ప్రతిఘటించకుండా నలుగురు చెప్పారు ఇప్పుడు నేను కాదంటే నేను బయటపడిపోతాను, లేదంటే మేనేజర్ కాలంలో ఇదో దాన్ని కోరాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకున్నాం అనుకోండి, అది సబబు కాదనే నా అభిప్రాయం.
0: అంటే మీ అభిప్రాయం కూడా రైట్. ఏంటి అంటే నేను ఈ అభిప్రాయ భేదాలు ఏ విధంగా మన ఈగోని పైకి లేపుతాయన్న విషయం మీద నేను చర్చించబోతున్నాను అన్నమాట. మీరు చెప్పింది కరెక్ట్, కానీ
1: ఆ విషయంలో చాలా మందికి పఠనం తక్కువైపోయింది. అవసరాలు చెప్తే వినరు, వాళ్ళ మాట వాళ్ళ అభిప్రాయానికి కొంచెం కూడా వాల్యూ ఇవ్వరు. నీకు తెలియదు ఉడుకో అని చెప్పి ఇంట్లో కూడా భార్య భర్తల మధ్యలో స్నేహితులు కూడా నలుగురు అనుకోండి, నీకు తెలియదు ఊరుకో రెండు నలుగురు అని చెప్పి నోము చేస్తారు. అది రైట్ వే కాదు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకటి రెండు సార్లు వింటాడు, దాని తర్వాత

రేడియో సర్ వైపున స్వాగతం. మీరు విన్నటువంటి ఈ పాట జనతా గారేజ్ అని తెలుసు అందరికి. మనము ఇందాక మన మన అభిప్రాయ భేదాలని వాటిని ఎలా మనలో నుంచి తీసేసి బయటికి తీసేసే గుణాన్ని ఎలా మనం తీసుకురాగలం అన్నది మనం ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడు మన అభిప్రాయమే ఎప్పుడు సత్యం కాదనేది మనం గుర్తుంచుకోవాలి. ఎలా అంటే నేను ఏది ఆలోచిస్తున్నానో అదే నిజం, నేను ఏది చెప్తున్నానో అదే సరైనది అనే భావన మనలోకి రాకూడదు. ఒక్కసారి మనం ఏం చేస్తుంటామంటే మన అభిప్రాయాన్ని ఒక ఏంటంటే ఒక దైవ సందేశం లాంటి ఆ స్థాయికి తీసుకెళ్లేస్తుంటాం మన ఇళ్లలో కానీ ఎక్కడైనా కానీ. ఏంటంటే మనకు దైవం మనకి ఏంటంటే బుద్ధినిచ్చాడు, ప్రతి మనిషికి ఆలోచించే శక్తిని కూడా ఇచ్చాడు కదా. సో ఒకే విషయాన్ని ఇద్దరు వ్యక్తులు ఆలోచిస్తే వారి ఆలోచనలు భిన్నంగా ఉండొచ్చు, దాని ఆధారంగా వారి అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉండవచ్చు.

0: అందరూ ఒకే అభిప్రాయానికి రావడం తప్పనిసరి కాదండి. కానీ మన సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే, నేను అనుకుంటున్నదే నిజం, నేను చెప్పిందే సరైనది అని మనం భావించినప్పుడు అక్కడి నుంచే మన అహంకారం లేకపోతే ఈగో మనది మొదలవుతుంది. నేను అనుకుంటున్నదే నిజం, నేను చెప్పింది సరైనది అనుకుంటే అక్కడి నుంచే మన అహంకారం మొదలవుతుంది. ఈ ఈగో మన సంబంధాలను దెబ్బతీయడం మొదలు పెడుతుంది. అది ఎక్కడైనా కావచ్చు, మన ఇళ్లలో కావచ్చు, మన పొరుగు వారితో కావచ్చు, మన ఆఫీసుల్లో కూడా కావచ్చు. ఇందాక రవి గారు మీరు అన్నట్టుగా అక్కడ కూడా మనము మన సహనాన్ని ప్రదర్శించగలిగి సరి చేయడం అన్నది మనకు సరైనటువంటి ఒక మార్గం అనొచ్చు. సరే, మనకు మనం డాలస్ లో ఉన్నాం కదా, డాలస్ లో ఉన్నప్పుడు మనకు ఈ అక్టోబర్ వచ్చిందంటే తప్పకుండా మనకు గుర్తొచ్చేది ఏమిటి అంటే టీ ప్యాడ్ బతుకమ్మ గురించి. మనకు ఈ టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ది కార్నర్ అండి. ది తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్, దే ఇన్వైట్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే అతి తొందరలో ఇవాళ 10th అక్టోబర్ కదా సాటర్డే, వచ్చే సాటర్డే అక్టోబర్ 17th ఫ్రమ్ 12 noon to midnight. ఇది ఎక్కడ అంటే కోమెరికా సెంటర్, 2601 అవెన్యూ ఆఫ్ ది స్ట్రీట్ అవెన్యూ ఆఫ్ ది స్టార్స్, ఫ్రిస్కో, టెక్సస్. అండ్ హియర్ ఇస్ ది బెస్ట్ పార్ట్, ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ ఆన్ గా ఎంజాయ్ చేయండి. గుర్తుంచుకోండి, అక్టోబర్ 17th కోమెరికా సెంటర్, ఫ్రిస్కో. ఇది వీటి గురించి బతుకమ్మ సెలబ్రేషన్ గురించి కూడా మాట్లాడుదాం మనం కాసేపట్లో. కానీ ఈ లోపల ఇంకో మంచి పాట వినిద్దాం.
1: పర్ఫెక్ట్ గిఫ్ట్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hearth Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
4: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
5: దొండకాయ, వంకాయ, సొరకాయ,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
4: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, vegetables, flowers, yemaina sare Vallambari Farms is your first pick. Find them at your nearest India Bazaar.
6: నేను మీ ఆర్సీ పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

నీరసులు విశ్రోతలందరికీ పునఃస్వాగతం. మీరు వింటున్నారు వారంతపు సిగ్నేచర్ షో. శనివారం 10 గంటల నుంచి 1 గంటల వరకు, 1 గంట వరకు, అలాగే ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంటున్నాము. అలాగే ఇవాళ నేను మీ వ్యాఖ్యాత ఇక్బాల్. నా రెగ్యులర్ గా నా కార్యక్రమం అయితే ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం ఉంటుందని మీకు అందరికీ తెలుసు. ఇవాళ ప్రత్యేకంగా మీకోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. మనము ఇందాక ఈగో గురించి, మనలో ఉండేటువంటి అహంభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇది ఏ విధంగా ఉంటుంది, ఎలా తయారవుతుంది అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చిన్న విషయాలు కూడా చాలా పెద్ద సమస్యలుగా మారుతాయి. ఎలా మారుతాయి అంటే, ఉదాహరణకు తీసుకుందాం, మన కుటుంబ జీవితాన్ని మనము పరిశీలించుకుందాం. ఉదాహరణకి చిన్న ఉదాహరణ, ఇంట్లో ఒక సోఫా కొనాలని భార్యాభర్తలు అనుకుంటున్నారనుకోండి. భార్యకి ఒక డిజైన్ నచ్చుతుంది, భర్తకి ఇంకో డిజైన్ నచ్చుతుంది, భార్యకు ఒక రంగు నచ్చుతుంది, భర్తకు ఇంకో రంగు నచ్చింది. ఇలాంటి విషయాలు జీవితంలో వస్తూనే ఉంటాయి కదా. ఇక్కడ సమస్య అన్నది సోఫా కాదు, సమస్య అన్నది ఈగో. అది ఎలా అంటే, నా మాటే జరగాలి, నేను చెప్పిందే తీసుకోవాలి, నేను అనుకున్నదే సరైనది అనే ఈ భావన వచ్చినప్పుడు చిన్న విషయం పెద్ద సమస్యగా మారుతుంది. అవునంటారా కాదంటారా? మీ నిత్య జీవితంలో ఇలాంటి విషయాలు మీరు మీ స్వానుభవంలో ఉండే ఉంటాయి. సో ఇలాంటి వాటికి పరిష్కారం ఏమిటి, ఇలాంటి వాటిల్లో పరిష్కారం ఏమిటి, మీ అభిప్రాయం ఇలాంటి వాటిల్లో పరిష్కారం ఏమిటి అన్నది తెలిస్తే ఫోన్ చేయండి 9726361966. ఇంకో పాటలోకి వెళ్ళిపోదాం. ఈ పాట విని మళ్ళీ మనం మన కాన్వర్జేషన్ ని కొనసాగిద్దాం.

రాయ్ బ్రదర్ అప్ప ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. ఎవరి గురించి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు ఇన్ లైఫ్ లో స్పైస్ ఉండవు. శేఖర్ సార్ అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ వద్దులే. ఏ ఆడి వద్దమ్మా, మనం వచ్చాటే చెప్పుకున్నాం.

0: గుడ్ మార్నింగ్, శుభోదయం. సడన్ గా ఇక్బాల్ గారి వాయిస్ నుంచి మళ్ళీ నేను వచ్చాను. నేను వచ్చాను అర్జన్ చేస్తున్నానంటే ఆబ్వియస్లీ స్టూడియోలో మనకి గెస్ట్ ఉన్నారని అర్థం. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ థ్రిల్డ్ అగైన్. దిస్ ఇస్ దట్ సీజన్, దట్ ఫెస్టివ్ సీజన్. అంటే పండుగలు మొదలవుతున్నాయి, రేపటి నుంచి మన పండుగలు యాక్చువల్ గా మొదలవుతాయి. అండ్ ఆఫ్ కోర్స్ దసరా, బతుకమ్మ సంబరాలు, మన టీ ప్యాడ్ వారి ఈవెంట్. అండ్ దిస్ ఇస్ ఏ ఏమనాలి, ఒక ట్రెడిషన్ మనకి ప్రతి సంవత్సరం డాలస్ లో ద బిగ్గెస్ట్ బతుకమ్మ ఫెస్టివల్ అండ్ ద బిగ్గెస్ట్ మోస్ట్ మెమరీస్ మనం క్రియేట్ చేసుకునే ఒక సెలబ్రేషన్. ఇట్స్ కమింగ్ టు డాలస్ వెరీ వెరీ సూన్. దానికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడటానికి అండ్ చాలా ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేయడానికి ఐ హ్యావ్ ద ఎంటైర్ టీప్యాడ్ టీమ్ విత్ అస్ హియర్. ఐ ఆమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు వెల్కమ్ రఘువీర్ గారు, లక్ష్మి గారు, రవి గారు అండ్ లింగారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. గుడ్ మార్నింగ్ మీ అందరికి. ఎట్లా ఉన్నారు? ఓకే, ఐ థింక్ నేను మీ మైక్ ఆఫ్ చేసా సార్, ఇప్పుడు మళ్ళీ చెప్పండి.
1: థ్యాంక్స్ రాజేశ్వరి ఫర్ ఇన్వైటింగ్ టీ ప్యాడ్ ఆల్ ఆఫ్ అస్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: నో, ఇట్స్ లైక్ యునో ఎవ్రీ ఇయర్ చెప్పినట్టుగానే ఇట్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ డెఫినెట్లీ మాకు ఆ ప్రివిలేజ్ ఉంది టీ ప్యాడ్ టీమ్ తోటి. వి టేక్ ఇట్ విత్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రమోట్ చేసేటప్పుడు కానీ, అసలు ఈవెంట్ గురించి మాట్లాడేటప్పుడు కానీ. వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ టీ ప్యాడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆల్వేస్. మీ సపోర్ట్ మీన్స్ అ లాట్ టు అస్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అన్న, ఎట్లా ఉన్నారు? ఏం చెప్తారు ఇవాళ ఈసారి ఈ టీ ప్యాడ్ బతుకమ్మ గురించి మీరు ఏం చెప్తారు?
2: థ్యాంక్ యూ రాజేశ్వరి గారు అండ్ రేడియో సురభి శ్రోతలకు నమస్కారం అండి. రఘువీర్ బండారు ఈసారి ఫౌండేషన్ కమిటీ చైర్ గా వివరిస్తున్నాను, తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్. అండ్ రాజేశ్వరి గారు చెప్పినట్టుగా అవర్ రిలేషన్షిప్ రేడియో సురభి రాజేశ్వరి గారితో ఆల్మోస్ట్ టీ ప్యాడ్ ఇన్సెప్షన్ నుంచి ఇట్స్ గోయింగ్ ఆన్. ఆల్మోస్ట్ లైక్ 12-13 ఇయర్స్ వి బీన్ ట్రావెలింగ్ టుగెదర్. యాజ్ దే ఆర్ గ్రోయింగ్, వీఆర్ ఆల్సో గ్రోయింగ్ విత్ టీ ప్యాడ్.
0: ఇట్స్
2: లైక్ విన్ విన్. అండ్ మీరు చెప్పినట్టుగా బిగ్గెస్ట్ బతుకమ్మ నాట్ ఓన్లీ ఇన్ డాలస్, యాక్చువల్ గా అమెరికాలోనే ఐ థింక్ దిస్ ద బిగ్గెస్ట్ బతుకమ్మ అని చెప్పొచ్చు.
0: ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు కదా బతుకమ్మ తోటి, డెఫినెట్లీ ఒక ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది యుఎస్ లో.
2: యుఎస్ లో డాలస్ లో స్టార్ట్ అయ్యింది బతుకమ్మ అనే కాన్సెప్ట్. అండ్ దెన్ టీ ప్యాడ్ హాస్ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ తెలంగాణలో తర్వాత ఐ థింక్ బిగ్గెస్ట్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ప్రపంచంలో అంటే టీ ప్యాడ్ వాళ్ళదే అనుకుంటా ఫర్ షూర్. అవుట్ ఆఫ్ ఇండియా అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి ది బిగ్గెస్ట్. ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి 10,000 గెస్ట్ ఇన్ అన్ ఆడిటోరియం పార్టిసిపేటింగ్ ఇన్ బతుకమ్మ సెలబ్రేషన్స్ లో. సో దట్ ఈస్ ద క్రెడిట్ ఫర్ బతుకమ్మ టీ ప్యాడ్ అండ్ ఆల్ ద తెలుగు పీపుల్ ఇన్ డాలస్ అండి.
0: సో ఈసారి ఏంటి ఈసారి ఈవెంట్ గురించి కానీ, ఆర్ బిఫోర్ వి యాక్చువల్లీ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్, మీరేమైనా చెప్తారా? ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యు వాంట్ టు టాక్ టు?
2: అబ్సల్యూట్లీ రాజేశ్వర్ గారు. ముందుగా ఈసారి లొకేషన్ మారింది. జస్ట్ నోట్, లాస్ట్ 24 and 25 ఈవెంట్ సెంటర్ ఇన్ ఆలన్. బట్ ఈ సంవత్సరం అందరికి కన్వీనియంట్ ఉండేటువంటి లొకేషన్ కొమరికా సెంటర్, ఇంత ముందుకు డాక్టర్ పెప్పర్ అనేవాళ్ళు. ఇట్స్ ఆన్ క్లోజ్ టు ప్రెస్టన్ రోడ్ అండ్ టోల్వే ఇంటర్సెక్షన్, రైట్ ఆన్ లైక్ ఇట్స్ ఈజీ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. అండ్ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఇస్ ఐ వాంట్ ఎవ్రీబడి టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ ఈస్ కొమరికా సెంటర్ ఇన్ ఫ్రిస్కో, టెక్సస్. దట్ ఈస్ అ బిగ్ చేంజ్. అండ్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ మీ శ్రోతలు కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అన్నారు, లైక్ డిఫికల్టీస్ కమింగ్ దేర్ కమింగ్ టు ద ఈవెంట్, కమింగ్ గెటింగ్ ఇన్ టు ద ఎరీనా అండ్ పార్టిసిపేటింగ్ ద ఈవెంట్ లా డిఫికల్టీస్ అయినడానికి. డెఫినెట్లీ దేర్ ఆర్ డిఫికల్టీస్ ఉండే, వి ఆల్సో అక్నాలెజ్ దాట్. దట్ ఈస్ అంటే మాకున్న గత 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లా ఇట్ ఈస్ నాట్ దట్ మా ప్లానింగ్ వెంట్ రాంగ్ అని చెప్పలేము. ఫర్ షూర్ గా వి ప్లాన్డ్ ఇన్ ద వే దట్ వీ వేర్ సపోజ్ టు డూ ద ఈవెంట్ బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ టేకింగ్ కన్సిడరేషన్ ఇన్ టు ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఈవెంట్. But when you had their own challenges, and definitely it is not the tea pad. I'm not trying to blame on anybody, but yes, things went little out of the way. Venue was the biggest challenge, and they had so many rules and regulations because of the crowd that came. Our challenges and address just to this year, I think the we moved to FISCO and Comerica Center, and they are more flexible, and the technology kuda marindi entha munduku ticketing and avanni process untunde ee certificating em ledhu. Now they have a technology that automatically the body scan So the people can go in and out. It counts exit and entry.
0: Oh, nice.
2: So we don't have to worry like how many people went out, how many people need to reissue the tickets. Our process, because of the technology, the body scan technology, they have overcome that.
0: That is cool.
2: So that is a very good part. Like people want to come for and play Bathukamma and then leave also. The people who want to come for the later part of the show, they can let the people in.
0: Yeah.
2: Depending on the people who were left arena. Our part, even the venue has streamlined the process.
0: That is good.
2: So that's a big help.
0: Yeah. Mm. So Mirana too, over a period of time, you keep planning, you keep oche crowd ni batti, mir chestunna events ni batti. As an organization, you will come up with different ideas and etla cheyali event anedi. But also with growing crowd, growing population in Dallas, venues lo kuda, they have experienced different things kada
2: oka
0: event lo. And so the venue will start restricting at some point, the different challenges వాళ్ళు ఫేస్ చేసింటారు వాళ్ళకి కొత్త మనకు కాదు కదా ఇవన్నీ యు నో హౌ వి గెట్ ఇన్ టు దిస్ కానీ ఐ థింక్ దట్ యాక్చువల్లీ ఇంపాక్టెడ్ సమ్ వాట్ లాస్ట్ ఇయర్ కానీ ఇట్స్ నైస్ దట్ టీప్యాడ్ ఇస్ నాట్ డినైయింగ్ ద ఫ్యాక్ట్ ఆర్ టీప్యాడ్ ఆర్గనైజేషన్ ఇస్ ఓనింగ్ ఇట్ అప్ అండ్ డెఫినెట్లీ టేకింగ్ మెజర్స్ ఈ సంవత్సరం ఈవెంట్ ఎట్లా చేయాలి వాట్ ఆర్ ద యునో మెజర్స్ దే నీడ్ టు టేక్ ఇట్లాంటివన్నీ దే హావ్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ లైక్ టీపాట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్ సో మేబీ నౌ ఐ విల్ స్విచ్ ద మైక్ ఆర్ యూ
2: హ్యావ్ ఫర్ ఫ్యూ మోర్ థింగ్స్ అంటే టీపాట్ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ ష్యూర్ ఆల్ ద సేఫ్టీ సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్ బట్ వీ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ద గెస్ట్స్ హు ఆర్ కమింగ్ ఫర్ ద ఈవెంట్ కమ్ ఎర్లీ so that they'll get the seat. Don't come one all at a time. That is where last time in a problem would end ante crowd okati sari 4:30 nunchi 5:30 madhyana crowd vachesindi and they could not control. There were multiple gates to enter into the arena. So everybody was coming to different gates and then they could not hold it also. So ippudaithe okate main parking area, they have to come through one line. There could be a possibility of more huge lines. Come early so that you can get into the arena, you can play the Bathukamma and also enjoy the show. Come early is the biggest I would say, and just follow the rules.
0: So last timing year, chappandi early ante
2: the election and they will tell details ani cheptaru, but nen anedi endante meeru early gochi you can get into it and also follow the whatever the rules. And ippudu when you last year we were just shouting with mics and everything, saying they just follow the rules, follow one line, two lines, whatever that is, like at least you know whatever the venue security safety or like keypad people are saying, just help us cooperate just in case if it is like lines are too big. Help us to cooperate with the guest request in that, especially my guest request in that, just help us to cooperate so that we will make sure that whatever the capacity is, that we'll let them in. That is what we can do it. So we definitely need the cooperation from the guests who are coming also. Come early, and if there are any restrictions or any guideline that the city or the venue is imposing, please follow them. Please help us all to make sure that the event goes very well. That is the biggest request for all the Telugu people. And please come October 17 Comerica Center lo Bathukamma Teepeda Valla Bathukamma Dasara Sambaralu.
0: So let's celebrate in a big way and create more and more memories again this time. So Ravi garu, meeru maaku event ki sambandhinchi em details cheptarandi?
3: Sure, నా పేరు రవికాంత్ మామిడి అండి.
0: మీరు మైక్ కొంచెం దగ్గరగా పెట్టుకుని మాట్లాడాలి.
3: హాయ్, నమస్కారం అండి. యా, నా పేరు రవికాంత్ మామిడి అండి. నేను ఇయర్ బిఓటీ చైర్ గా ఉన్నాను టీ ప్యాడ్ కి. సో ఆ రోజు 17th ఇట్ ఇస్ అ ఫుల్ డే ప్యాక్డ్ విత్ ద ఈవెంట్స్ గోయింగ్ ఆన్, స్టార్టింగ్ విత్ వీ హ్యావ్ పూర్ణకుంభం స్టార్టింగ్ అట్ 11 AM. అండ్ ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ cultural, daytime cultural, which starts around 12:30, and it will go on till around 4 o'clock. And from there, I think our president Lakshmi will give more details about we are going to start Bathukamma celebration. We everyone will be coming. We have a lot of Bathukammas coming, so all the women folks will be playing Bathukamma during the time. And actual entertainment starts in the evening. with the KC band, Krishna Chaitanya's band coming in. So they will
0: infusion band.
3: And in between there will be Naveen Pulseti, means he's a famous actor. He's he will be coming here and he will be there for 1 hour on stage, entertaining everyone. He's a stand-up comedian. He's a dancer. He's
0: that
3: a singer.
0: That would be awesome. Yeah, yeah.
3: Everyone will enjoy the program. Yeah. So that is there, and after that, it will continue with the infusion band till night 11 p.m. Okay. So a complete day will be filled with entertainments. So I expect, we are expecting more crowd this time. And I request everyone to come ahead of time. Don't get disappointed coming late, and when the fire code kicks in, you will not be allowed inside. So better to come before, take the seat and enjoy the complete day.
0: Thank you, Andy. Thank you so much for the details. And definitely, Naveen, stand-up comedy is going to be the highlight, I guess. Sorry. Because has a very good timing undi atanki, and manchi spontaneity undi, and a very natural artist he is. So it will be wonderful. Very entertaining.
3: Yes.
0: So, you have anything more before I switch the mic with Lingareddy?
3: Yeah, I think Lingareddy will talk about the other side of the activities. Yeah.
0: థ్యాంక్ యూ అండి. లింగారెడ్డి గారు, హలో అండి, గుడ్ మార్నింగ్ మీకు కూడా. సో మీరు ఏ వివరాలు చెప్తున్నారు?
4: గుడ్ మార్నింగ్ రాజేశ్వరి గారు, గుడ్ మార్నింగ్ రేడియో సరిబి శ్రోతలకు నమస్కారం. టీ ప్యాడ్ ఏ కార్యక్రమం చేసినా కూడా రేడియో సరిబి ముందుండి స్పెషల్గా మా బతుకమ్మ అండ్ దసరా సంబరాలని, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు కూడా డాలస్ లో ఉన్న తెలుగు వారికి మీరు ఆ విషయాన్ని మీరు చేరవేస్తున్నందుకు మీకు రియల్ గా మీకు మీకు మీ బృందాన్ని కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంతకుముందు మా ఫౌండేషన్ కమిటీ చైర్ చెప్పినట్టు మీ యొక్క అనుబంధం టీప్యాడ్ తోని దశాబ్దం పైనే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దానికి మనకి జనరల్ గా సెప్టెంబర్ అక్టోబర్ మాసాలు వచ్చినట్టయితే డాలస్ లో ఒక టాక్ అనిపిస్తుంది, ఎప్పుడు బతుకమ్మ, టీ ప్యాడ్ బతుకమ్మ, ఇప్పుడు అది అలా గత 10 సంవత్సరాల నుంచి ఒక బ్రాండ్ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వైభవాన్ని ఈ డాలస్ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్న టీ ప్యాడ్ బతుకమ్మ ఎప్పుడు అన్నది స్పెషల్ గా మన ఆడపడుచులకు బతుకమ్మ ఆడతారు కాబట్టి వాళ్ళకి టీ ప్యాడ్ బతుకమ్మ ఎప్పుడు అన్నది ఒక వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, మీరు అడిగిన క్వశ్చన్ కి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది నేను వివరిస్తున్నాను. అయితే దాదాపు మా టీ ప్యాడ్ టీమ్ 20 టీములుగా విభజించబడి ప్రతి టీం కూడా గత 2 సంవత్సరాల నుంచి, 2 నెలల నుంచి కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మేము మా టీం వర్క్ చేస్తా ఉంది. దానికి సంబంధించే మనకు అక్టోబర్ 17 డాక్టర్ పెప్పర్ అంటే కొమరికా ఈవెంట్ సెంటర్ లో అన్నిటికీ అంగరంగ వైభవంగా దానికి ముస్తాబై ఉన్నది. అందరు రావడమే ఇంకా సిద్ధాంతం. మనకు ఈ రోజు చూస్తే ఇంకా కేవలం 7 రోజులు మాత్రమే ఉన్నది,
0: 7 రోజులు
4: ఉంది. సో ఎక్కువ టైం కూడా మనకు లేదు, కానీ మా టీం ఆల్రెడీ కంప్లీట్ గా వర్క్ చేసి అన్ని రంగం సిద్ధం చేశారు. తెలుగు వాళ్ళందరూ కూడా ఈ వేదిక ద్వారా మేము వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాము, రండి. అయితే అరేంజ్మెంట్ వచ్చేసరికి మనకి అక్కడ మనకు దాదాపు 60 వెండర్ బుక్స్ వచ్చినాయండి. అన్ని రకాల వెండర్ బుక్స్ ఉన్నాయి, చిన్న పిల్లలకు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కావచ్చు, లేకపోతే లేడీస్ కి ఏంది శారీస్, గోల్డ్, ఆల్ అనమాట. అన్ని దాదాపు 60 వెండర్ బుక్స్ ఉన్నాయి కాబట్టి అందరు ఎంటర్టైన్ గా షాపింగ్ చేసేవాళ్ళు. మనకు డాలర్స్ కూడా షాపింగ్ అంటే ఇది కదా. సో అలాగే మనకు రెస్టారెంట్స్ తెలుగు వల్ల మరియు తెలంగాణ వంటకాలతో అథెంటిక్ ఫుడ్ తో 4 రెస్టారెంట్లు కూడా మనకు ఫుడ్ వెండర్స్ ఉన్నాయి. ఫుడ్ వచ్చి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రతి వెండర్ బుక్స్ కూడా దాదాపు రాఫిల్స్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. రాఫిల్స్ కూడా ముందు వచ్చేసి విజిట్ చేయండి, వెండర్ బుక్స్ ని షాపింగ్ చేయండి, రాఫిల్ లో పార్టిసిపేట్ చేయండి. మిల్క్ అది 1 గ్రామ్ గోల్డ్స్ లేకపోతే సిల్వర్ కాయిన్స్ ఇట్లాంటి రాఫిల్స్ కూడా ఉన్నాయి. మనకు ఫ్రీ మెయిన్ ఏంటంటే ఫ్రీ టీ ప్యాడ్ కు ఉన్న మెయిన్ సిగ్నేచర్ ఈవెంట్ టీ ప్యాడ్ బతుకమ్మ కాబట్టి దీనికి ఉన్నటువంటి ఏంటంటే మనం గత దశాబ్దం కూడా ఫ్రీ ఈవెంట్ చేస్తున్నాం. ఈసారి కూడా మనకి ఇది ఫ్రీ ఈవెంట్, ఫ్రీ పార్కింగ్ అండ్ ఫ్రీ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాదాపు 10,000 మందికి మనం వాటర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మా టీం ఆ రకంగా దానికి వర్క్ చేస్తా ఉన్నది. యా, సో మనకు మళ్ళా మనకు బతుకమ్మ ఆడిన తర్వాత కూడా దానికి కావాల్సిన అరేంజ్మెంట్ ఎట్లా నిమజ్జనం చేయాలి, నిమజ్జనం టీం ఉంటుంది, ఎట్లా నిమజ్జనం చేయాలి, బయటికి ఎట్లా వెళ్ళాలి రావాలి, దాని తగ్గట్టు టీం కూడా వర్క్ చేస్తా ఉన్నది.
0: నాకు ఇక్కడ క్వశ్చన్ ఉందండి, మీరు ఇప్పుడు నిమజ్జనం అనగానే స్ట్రైక్ అయింది, సో ఇప్పుడు గివెన్ ద సిచ్యువేషన్ రైట్ నా బయట ఉన్న వాతావరణాన్ని మైండ్ లో పెట్టుకుని ఈ నిమజ్జనానికి మీరు ఈసారి ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారా, ఏమైనా ప్రాపర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ సెక్యూర్డ్ ప్లానింగ్ ఏమైనా చేశారా?
4: గతంలో మనకు తెలిసిన కొన్ని సంఘటనల ద్వారా మనకు మేము ఈసారి న్యూ మెజర్మెంట్స్ తీసుకున్నాము. ఎట్లా బయటికి వెళ్ళాలి, మళ్ళీ బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ లోపలికి ఎట్లా రీ ఎంట్రీ చేయాలనే దాని మీద మేము చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినాము. ఈసారి ఎలాంటి ఇబ్బంది ఉండదు, బయటికి తీసుకుపోయి బతుకమ్మ ఆడిపించి నిమజ్జనం చేయించి మళ్ళీ లోపలికి తీసుకొచ్చే బాధ్యత మా కమిటీస్ తీసుకున్నాయి. ఈసారి 100% ఈసారి పర్ఫెక్ట్ ఉంటుంది నిమజ్జనం కూడా.
0: వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఈసారి అది చాలా చాలా అవసరమైన, ఇప్పుడున్న పరిస్థితుల్ని మైండ్ లో పెట్టుకుంటే చాలా అవసరమైన విషయం కదా.
4: సెక్యూరిటీ వైజ్ కూడా సెలబ్రిటీస్ వచ్చినా కూడా మనకు చాలా సెక్యూరిటీస్ మాకు అది వాలంటీర్స్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ మనకు వెన్యూ కూడా వాళ్ళు ఏంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి తొక్కిసలాటం లేకుండా కూడా అన్ని రకాలుగా అరేంజ్మెంట్ ఈసారి ప్రత్యేక శ్రద్ధ వహించి మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ మన తెలంగాణ పండుగ తెలుగు వారి పండుగ కాబట్టి డాలస్ లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి మన ఏంది ముందుగా వచ్చి ఎలాంటి లాస్ట్ మూమెంట్ లో వచ్చేసి మేము అరే మాకు క్లోజ్ అయిపోయింది వెన్యూ అలాంటి ఇబ్బంది కూడా ముందు రండి ఎంజాయ్ చేయండి. ఒక రిక్వెస్ట్ చేసిన ఏంటంటే మనకు బ్యాగేజ్ అందరు బ్యాగులు వేసుకుని వస్తూ ఉంటారు స్పెషల్గా లేడీస్, సో కొంచెం చూడండి మాక్సిమం బ్యాగేజ్ అవాయిడ్ చేయండి. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వెబ్సైట్ కి వెళ్ళి, కుమారిక ఈవెంట్ సెంటర్ వెబ్సైట్ కి
0: వెళ్ళి
4: ట్రాన్స్పరెంట్ లేదంటే చిన్న చిన్న పర్సనల్ లాంటివి కూడా తీసుకుని వచ్చేసి కొంచెం ఈజీ ఉంటుంది. అక్కడ మన ఫ్లో అనేది చాలా స్మూత్ వెళ్ళిపోతుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. వాళ్ళు కూడా మనం వెన్యూ వాళ్ళకి సహకరించినట్టు ఉంటుంది, మన సెక్యూరిటీ వాలంటీర్లు కూడా సహకరించినట్టు ఉంటుంది. కాబట్టి ఇది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను.
0: డెఫినెట్లీ అండి. సో వినే వాళ్ళందరికీ శ్రోతలందరికీ మీరు టీపాడ్ ఈవెంట్ కి వెళ్లే ముందర వెబ్సైట్ కి వెళ్లి ఆ వివరాలు తెలుసుకుని అసలు ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళటం డెఫినెట్లీ అందరికీ మంచిది. ఐ ఆల్సో హ్యావ్ రిక్వెస్ట్ మేబీ మాకు రేడియో సుర్బీకి ఇఫ్ యూ కెన్ పుట్ టుగెదర్ ఈ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా రూల్స్ ఏమన్నా అనేది మాకు ఒకసారి పంపిస్తే మా సోషల్ మీడియాలో కూడా విల్ స్ప్రెడ్ ద వర్డ్ దట్ వే. మా వెబ్సైట్ కానీ యాప్ కానీ సోషల్ మీడియాలో కానీ యూ కెన్ జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఏమున్నాయి రూల్స్, ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ నో అండ్ బీ ప్రిపేర్డ్ బిఫోర్ యూ గో టు ద ఈవెంట్. అది మీరు పంపిస్తే విల్ డెఫినెట్లీ షేర్. థ్యాంక్ యూ లింగారెడ్డి గారు. ఎనీథింగ్ ఎల్స్ బిఫోర్ ఐ స్విచ్ టు లక్ష్మి?
4: ఐఎమ్ గుడ్ అండి,
0: థ్యాంక్ యూ.
4: ప్రెసిడెంట్ గారు డీటెయిల్ గా మార్నింగ్ నుంచి నైట్ మిడ్ నైట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: సేవింగ్ బెస్ట్ ఫర్ ద లాస్ట్. వీ హ్యావ్ లక్ష్మి గారు టీపాడ్ ప్రెసిడెంట్ ఈసారి అండ్ అ వెరీ వెరీ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్ అండ్ ఐ హావ్ ఆల్వేస్ ఫెల్ట్ వెరీ వార్మ్ అరౌండ్ యూ లక్ష్మి అండ్ ఐ మస్ట్ డెఫినెట్లీ acknowledge that you bring a lot of positivity. Thank you for being a wonderful support my TPAD team nunchi my radio sirubiki. So meeru cheppandi maaku what are the highlights, detailed ga maaku vivaralu cheppandi event gurinchi.
1: Good morning all the radio sirubi listeners. థ్యాంక్స్ రాజేశ్వరి గారు మమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేసినందుకు. ఎస్పెషల్లీ టుడే ఐ షుడ్ ఆల్ ద అందరూ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ ఈరోజు అమావాస్య, పిత్రమావాస్య అంటారు, ఎంగలి పూల బతుకమ్మ. సో అందరూ బతుకమ్మలు చేస్తారు. సో ఇది ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ. సో అందరికీ శుభాకాంక్షలు. అందరు ఆడపడుచులైనో నేను కూడా ఇవాళ బతుకమ్మ చేసి అది చేసి ఇక్కడికి వచ్చాను. So that's how Badkama is so important in our lives. Because in India lo మనం పుట్టి పెరిగిన కాడి నుంచి బతుకమ్మ ప్రతి సంవత్సరము, అసలు దసరా వస్తుందంటే బతుకమ్మ వస్తుందంటే ఎవ్రీబడి విల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. కొత్త బట్టలు కుట్టించుకొని ముస్తాబ్ అవ్వడానికి, బతుకమ్మ ఆడడానికి, అసలు బతుకమ్మ పేర్వడానికి
0: ఇస్ వెరీ డిఫరెంట్.
1: సో దట్ ఎమోషన్, ఇస్ ఆల్వేస్ క్యారీడ్ ఓవర్. ఇంత దూరం ఇండియా నుంచి ఇంత దూరం ఉన్నా గానీ ఆ ఎమోషన్ ని, ఆ కల్చర్ ని, యూనో, అందరికీ అందియడానికి టీప్యాడ్ ఉద్దేశం. లైక్ దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇట్స్ ఆల్ వాలంటీరింగ్. మా టీమ్ చెప్పినట్టు ఇట్స్ ఎ ఫ్రీ ఈవెంట్, ఫ్రీ ఎంట్రీ అండ్ వాటర్. ఎందుకు అంటే మనం ఎక్కడున్నా గానీ మన అన్నది ఎక్కడ కూడా, యూనో, ఇట్స్ ఆల్వేస్ దేర్ విత్ అస్. సో వీ వాంట్ టు మేక్ ష్యూర్ అవర్ చిల్డ్రన్ టేక్ ఇట్ దట్ కల్చర్ ఆన్ టు ఇట్. సో అందుకోసమని టీప్యాడ్ ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా చేయడానికి సిద్ధంగా ఉంది కొమరిక సెంటర్ ఫ్రిస్కోలో. సో అందరూ మార్క్ యువర్ క్యాలెండర్స్, So I will go into the details of the event. So October 17th na Saturday. So next Saturday, it's just seven days to go and the countdown begin. So ama team anni erpaadu chesaru. So 11A prati oka event kuda manamu devunni talchukoni prarambhistamu. So ade vidhanga purna kumbham toti 11 AM ki start chestamu. So andariki so నేను అన్నట్టుగా అందరు ఇప్పుడు ఆడపడుచులే బతుకమ్మలు చేసేలా చేస్తారు, కరెక్ట్, అది డిఫాల్ట్ అది. కానీ మన పిల్లలకు కూడా కల్చర్ ఎలా ఇన్వాల్వ్ చేయాలనేది ఒక ఇది తోటి మేము వాళ్ళకి లోకల్ టాలెంట్ అని చెప్పేసి వాళ్ళకు ఒక బిగ్ స్టేజ్ మీద ఆపర్చునిటీ ఇవ్వడానికి వి డెడికేట్ లైక్ 3 hours ఎస్పెషల్లీ ఫర్ దెమ్ టు పర్ఫామ్. సో దట్ ఈస్ వైర్ వి స్టార్ట్ with that, and we also provide pizza for them because they are coming. We just want to make sure they are comfortable and enjoy the event, so they want to come back again
5: to the participants.
1: Yes,
5: that's nice.
1: Yes, we always do.
5: Okay,
1: so nicely, and rakarakala themes toti they come, so and come and enjoy all of you. And then 4 PM కి మనం బతుకమ్మ స్టార్ట్ చేస్తాం. సో ఎందుకు 4 PM అంటే ఈవినింగ్ కి మనకి ఇంకా వీ హ్యావ్ అనదర్ సెట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో తప్పకుండా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే పాపం కొందరు బతుకమ్మ మెల్లగా తీసుకొస్తారు 6:30 కి 7 కి. సో వాళ్ళకి ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉండకూడదు అంటే ముందే నేను టైం స్పెసిఫిక్ గా చెప్తున్నాను, 4 PM కి అందరు మేము అందరినీ అకామిడేట్ చేయడానికి పెద్ద పెద్ద 4 different సర్కిల్స్ చేస్తున్నాం. సో ఎవ్రీబడి కెన్ హ్యావ్ అకామిడేట్ ఈజీలీ. సో వాళ్ళు పెట్టుకున్న బతుకమ్మ సర్కిల్ నే వాళ్ళు ఆడుకోవచ్చు. సో వాళ్ళకి సీమ్లెస్ గా ఉండడానికి వీ హావ్ డన్ సో మెనీ అరేంజ్మెంట్స్. వచ్చేసి 4 to 6:30 వరకు 2.5 hours యూ కెన్ ప్లే బతుకమ్మ. అక్కడ చాలా డెకరేషన్స్ ఉంటాయి. సో అందరికి మనకు కావాల్సిందే, అంత అందంగా ముస్తాబాయి వస్తారు, అమ్మాయిలందరూ మంచి చీరలు నగలు వేసుకొని వస్తారు. సో యూ వాంట్ టు మేక్ షూర్ యు ఆర్ క్యాప్చర్డ్ వెల్, రైట్? సో ఎంట్రన్స్ నుంచి
5: మాట్లాడండి.
1: సో మీకు మంచిగా పిక్చర్స్ తీసుకోవడానికి, సో యూ షుడ్ ఫీల్ అది పండుగ వాతావరణం క్రియేట్ చేయడానికి వీఆర్ ఆల్రెడీ ప్రెప్డ్ విత్ దాట్. అండ్ 6:30 కి నిమజ్జనం ఉంటుంది. సో నిమజ్జనం కి ఎలా చేస్తాము అంటే ప్రతి ఒక్కరు బతుకమ్మ తీసుకొచ్చిన వాళ్ళందరికీ ముత్తైదులకి మన ఆనవాయితీ, సో అందరికీ గుడ్డి బ్యాగ్స్ ఇస్తున్నాం, సో వాయనం లాగా. సో దట్ వీ వాంట్ టు మేక్ షూర్ యు గైస్ ఆర్ హ్యాపీ సిన్స్ యూ కేమ్ దేర్. So it is very nice untundi. And then nimajanam daggara kuda manaki ekkado dooram povalsina avasaram ledu, it's just a pathway our team will guide. And the only request is please follow our team's instructions, so it is seamless. So you do there's a place where we set up with water and a big tap, so you can do the nimajanam easily and come back. Akkada tag chesaru meeku manchiga endukante we want to make sure you have a re-entry,
5: right? So you can tub lanti place lo water arrange chesi waste chestunnaru, and that's important. I want to highlight those things.
1: Yes. సో ఎందుకంటే చాలా పెద్దది, బికాస్ వీ గెట్ లాట్ ఆఫ్
5: కస్టమర్స్,
1: సో వీ అకామిడేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో దానికి ఒక సెపరేట్ కమిటీ ఉంది, సో దట్ వీ మేక్ షూర్ యూఆర్ టేకెన్ కేర్. సో దాని తర్వాత నిమజ్జనం అయిపోయినాక మెయిన్ బతుకమ్మ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దసరా. సో దసరా అనగానే జమ్మి పూజ తర్వాత ఊరేగింపు. సో ఆ స్టేడియం మనకి ఆ స్టేడియంలోనే ఊరేగింపు. ఆ ఊరేగింపును దేవుణ్ణి ఆనందపరచడానికి ప్రతి సంవత్సరము మేము వి కమ్ అప్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫర్ నవదుర్గా డాన్స్ ఉంటుంది. సో దాదాపు ఒక ఫార్టీ కిడ్స్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ వెడల్స్ అందరు కలిసి దే ఆర్ గోయింగ్ టు పర్ఫామ్. సో అది మాత్రం ఇంకా మనకి ఆ రోజు ఆ దసరా రోజు మహిషాసుర మర్దిని ఎలా ఉంటుందో ఆ రోజు మీరు చూడగలుగుతారు. ఇట్స్ లైక్ మనకి గూస్ బంప్స్ వస్తాయండి ఎవ్రీ ఇయర్. ద కాన్సెప్ట్స్ కమ్ అప్ విత్ అండ్ ద పర్ఫార్మెన్స్ ఇస్ డూ ఇస్ అమేజింగ్. సో డోంట్ మిస్ దాట్. అండ్ దెన్ దాని తర్వాత విల్ డూ యాజ్ వీ హ్యావ్ నవీన్ పుల్సెట్టి హూ ఇస్ అ బిగ్ టైమ్ ఎంటర్టైనర్. వెరీ గ్లాడ్ Yes, we are very glad we are able to get him because he is one of a kind of he is a multi-talented person, not just stand-up comedy. He is a dancer, he is an orator, he is a singer also. He's going to sing, like, you know, so really, I'm like, he is a very multi-talented. We're so glad that he is there. And obviously we are having Infusion Band. This is one of the very prominent band of in the KC. Krishna Chaitanya is a playback singer, and he is a very nice, everybody knows he is very good at it, and their band. So we are going to have non-stop entertainment from 8 to 11.
5: Nice.
1: So So that is the time you guys need to lock to your seats, get your food, you know, be there to rock, you know, enjoy the event.
5: That's awesome. Chala nice and chala detailed ga you gave a nice lineup of events. Andar cheptunnatuga, I want to remind everybody one more thing that as long as manandram rules follow aithe, as long as instructions follow ayi, ఒక నాన్ ఇండియన్ ఈవెంట్కి వెళ్తే ఎంత డిసిప్లిన్డ్ గా ఎంత స్ట్రిక్ట్ గా ఉంటామో సిమిలర్ యాటిట్యూడ్ సిమిలర్ మైండ్ సెట్ సిమిలర్ బిహేవియర్ ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఇట్ టు అవర్ ఓన్ ఈవెంట్స్ వీ కెన్ ఎన్హాన్స్ ద ఈవెంట్స్ మల్టిపుల్ టైమ్స్ చాలా చాలా ఎన్హాన్స్ చేయొచ్చు ఆ ఈవెంట్స్ ని అండ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ పీపుల్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ అస్ సో సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ లిసనర్స్ కైండ్లీ ఫాలో ద రూల్స్ యాజ్ దే హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ ద ఈవెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ అక్టోబర్ 17th కొమెరికా సెంటర్ లో జరుగుతుంది ఫ్రీ ఈవెంట్ ఫ్రీ పార్కింగ్ హౌ ఎవర్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ అరైవింగ్ హౌ యూఆర్ అరైవింగ్ హౌ యూఆర్ గెటింగ్ ఇన్ సైడ్ మీరు అక్కడ తీసుకురావాల్సిన బ్యాగ్స్ కానీ మీతో పాటు వచ్చే వాళ్ళని చూసుకోవడానికి వాట్ ఎవర్ యూ నీడ్ స్టఫ్ అవన్నీ ఎలా తీసుకురావాలి దానికి రూల్స్ ఏంటి అవన్నీ గో టు ద వెబ్సైట్ గో టు టిప్యాడ్ యుఎస్ టిప్యాడ్ ఇన్స్టా పేజ్ లో ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అండ్ హోప్ఫుల్లీ దే విల్ షేర్ విత్ అస్ ఆల్సో రేడియో సర్బీ ఇన్స్టా అండ్ రేడియో సర్బీ ఫేస్బుక్ అండ్ ఆర్ యాప్ వెబ్సైట్ అన్ని చోట్ల విల్ ట్రై టు అప్డేట్ దట్ ఇన్ఫర్మేషన్ మేక్ ష్యూర్ యూ చెక్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేక్ ష్యూర్ యూ గాట్ ఎవ్రీథింగ్ అండ్ యూ నో ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యూఆర్ ప్రిపేర్డ్ అండ్ గో దేర్ ప్రిపేర్డ్ Go there with a mindset to have fun and enjoy. Definitely every event will have a fire code. Anything goes wrong, vaalla rules vaallu follow avutaru. Kabatti edi wrong avakunda manam chusukune baadhyatha manadi. Inta manchi arrangements chesinappudu inni vishayalu organization paranga TPAT team take care chesinappudu there is a slight responsibility on our end. So let's make sure we all follow that and have a wonderful, wonderful event and we all will be able to take lot of memories and bold pictures untai for the rest of the year for you to post on your social handles pictures videos and of course shopping and food and all the fun Raghuranna you have something more to add
6: yes.
5: please go ahead
2: Rajeshwar meeru a couple of times you were asking like based on the outside environment is not that ante cooperative undi kabatti daniki because this is ante దాని దృష్టిలో పెట్టుకుని వీఆర్ ప్లానింగ్ సో మెనీ థింగ్స్ అండ్ ఆల్సో వాట్ ఎవర్ యూస్ టు డూ లైక్ బతుకమ్మ ప్రాక్టీసెస్ చేస్తుంటే అండ్ యాజ్ వెల్ యాజ్ చిన్న బతుకమ్మ బొడ్డమ్మ అవన్నీ అవుట్ సైడ్ పార్కుల్లో చేస్తుంటే సో వీ కైండ్ ఆఫ్ లైక్ cut down all those things we just like limiting to the indoor stadium indoor stadium only the only reason we are doing is like safety security we don't want to you know get people talk about you know this is what they are doing, creating a nuisance in the community
5: కాబట్టి
2: అందుకనే కంప్లీట్లీ ఇండోర్ సో నాట్ ఈవెన్ ది పార్కింగ్ కూడా అంటే వాళ్ళు ఎక్కడో పార్క్ చేసి రావాల్సిన పని కూడా లేదు సేఫ్టీ సెక్యూరిటీ ఇట్స్ ఇన్ సైడ్ పార్కింగ్ సో దే పార్క్ ఇన్ ది గరాజెస్ అండ్ దెన్ దే వాక్ త్రూ ద ఐల్స్ అండ్ దెన్ కంప్లీట్లీ సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ దే షుడ్ నాట్ ఫీల్ ఎనీ insecure kind of a thing so that is taken care and imagine and kuda mirunna taga it is in the arena itself
5: anduke
2: not going outside kind of where there was a people post social media pictures post cheyadaniki option would like it's in inside the arena only just in the docking area like that provision is there or big tub they can do that so that is also taken care me question concerns are like people who have concerns also don't worry about it. It's a completely closed environment with all safety security from the venue and as well as from TPAD also we are making sure all the safety measures and security measures are there in place so that the guests have a comfortable experience Super. So that is one
5: yeah chala avasaram
2: yes.
5: point and thank you for letting us know we have a caller Sugathri garu meer konsey padinchi meer line lo unnaru are you still able to hear us
7: meeru
5: pattinga maatladalam anukunnaru
7: team andarki adhinandanalu
5: మళ్ళీ చెప్పండి ఒకసారి లక్ష్మి గారు వినలేదు మీ మాట
7: లక్ష్మి గారు వినిపిస్తుందండి
5: వినపడుతుందండి చెప్పండి
7: కంగ్రాచులేషన్స్ ప్రెసిడెంట్ దిస్ ఇయర్
5: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్
7: మీ అందరిది వింటున్నాను సో మచ్ మీరంతా హార్డ్ వర్క్ చేస్తారు ఎప్పటి నుంచో ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ కోసము ఇలా నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను ఎవ్రీ ఇయర్ నేను బతుకమ్మ తీసుకొని వస్తా లాస్ట్ ఇయర్ నేను 3:00 వచ్చేసరికి మొత్తం క్లోజ్ చేసేసారు 6:00 ఓపెన్ చేశారు లోపలికి వస్తే ఏమైందంటే అసలు అప్పటికే బతుకమ్మ అయిపోయింది అని చెప్పారు.
5: అదే అది డెఫినెట్లీ
7: అంటే మీరు ఏవి ఏమి పంపిస్తున్నారు ఎలా చేశారో నాకు తెలియలేదు. అసలు వేరే ఫ్రెండ్స్ కూడా అందరు బ్యాక్ వెళ్ళిపోయారు తీసుకొస్తున్నాం వాళ్ళు వాళ్ళందరూ అన్నారు మేము ఇలా చేస్తున్నాం మీ సార్ రాము అని చెప్తున్నారు. కానీ నేను అన్నాను అక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందో కూడా మాకు తెలియదు కదా అని.
5: అదే మీకు
7: చెప్తాను. కానీ మీరు అంటే బతుకమ్మ తెచ్చిన వాళ్ళకి ఏదైనా స్పెషల్ ఎంట్రెన్స్ పెట్టి పంపించారు
5: గారు మీరు సమాధానం చెప్పే అవకాశం ఇట్లా ఆవిడ మాట్లాడుతున్నారు వినండి ఆవిడ చెప్పాలనుకుంటున్నా.
6: సారీ అండి డెఫినెట్లీ దట్ వాజ్ ఎ ఇష్యూ దట్ హ్యాపెన్ లాస్ట్ ఇయర్ డెఫినెట్లీ దట్ వాజ్ ఇన్ని మేము 2014 నుంచి వెళ్ళి చేస్తున్నామండి ఏ సంవత్సరం కూడా ఇలా జరగలేదు. ఇది లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం అలా జరిగింది ఎందుకంటే వీ హ్యాడ్ ట్రెమెండస్ టర్న్ అవుట్ అండ్ ద వెన్యూ వాజ్ నాట్ వెరీ కోఆపరేటివ్. మాకు కూడా చాలా బాధేసింది అలా జరగకుండా ఉండాల్సింది. సో అందుకోసమే మేము ఇంత విడమర్చి ఇవన్నీ చెప్తున్నాము. మేము వెన్యూ మార్చాము అండ్ వీ హ్యాడ్ టికెట్ సిస్టమ్ అవన్నీ ఏమి లేవు. యూ కెన్ కమ్ యాజ్ ఈజ్ యూనో. మీరు నా మాట తీసుకోండి ఈ రోజు నేను మీకు చెప్తున్నాను మీరు అంత ఘనంగా మీరు ఐ నో నాకు తెలుసు నేను అన్నట్టుగా బతుకమ్మ అనేది అది మనకు ఎమోషన్ అది ఒక కల్చర్ డెఫినెట్ గా రైట్. సో ఆ రోజు అలా జరగడానికి వేరే కారణాలు ఉండొచ్చు మా చేతిలో లేని కారణాలు అవి. సో దట్ ఈస్ ద ప్రాబ్లం వి ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ అండ్ వి అపోలజైజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీ ప్యాడ్ టు ఎవ్రీబడి హూ ఇస్ లిజనింగ్ టు అస్ బికాస్ ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్ రైట్. ఎందుకంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి అందరూ ఎఫర్ట్స్ పెట్టి అందరు టైం ఇన్వెస్ట్ చేసి చేసే ఈవెంట్ ఇది. సో మాకు కూడా అందరికీ చాలా బాధగానే ఉండింది ఆ రోజు ఎలా అలా జరగకపోనుండి ఎందుకంటే వీ వాంట్ టు బ్రింగ్ ఎ గుడ్ థింగ్ టు ద కమ్యూనిటీ అండ్ వీ హావ్ బీన్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ నాట్ ఇన్ ఆర్ కంట్రోల్ సో బట్ సో ఈ ఇయర్ మాత్రము తప్పకుండా అవన్నీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎటువంటి హర్డల్స్ లేకుండా ఉండడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాం. సో యూ షుడ్ బి కంఫర్టబుల్ అండ్ మీ ఫ్రెండ్స్ కి అందరికి కూడా చెప్పండి ఈసారి అలా జరగదు.
5: సుగత్రి గారు థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్. ఇందాక బిగినింగ్ ఆఫ్ ద కాన్వర్సేషన్ లోనే ఈ టాపిక్ తీసుకొచ్చాము అండ్ రఘువీర్ గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండ్
7: ఆస్కింగ్.
5: నో ప్రాబ్లం నో ప్రాబ్లం బట్ అగైన్ ఇట్ ఈస్ ఆల్వేస్ థ్యాంక్ యూ సుగత్రి గారు థ్యాంక్ యూ ఫర్ ద కాల్.
7: ఓకే అండి ఉంటాను మరి
5: థ్యాంక్ యూ. యా ఇట్ ఇస్ ఆల్వేస్ సర్టన్ థింగ్స్ మన చేతిలో ఉండవు అవి అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగిన సిచ్యువేషన్ అన్ఫార్చునేట్లీ అట్లా జరిగింది బట్ అగైన్ ఇట్ ఇస్ వాజ్ నాట్ సంథింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్ హ్యాండ్స్ అది అక్కడ వెన్యూలో వచ్చిన డిఫికల్ట్ సిచ్యువేషన్ వల్ల. బట్ లెట్స్ ఆల్ హోప్ దట్ దిస్ టైమ్ అలా ఏమి జరగకుండా వీ విల్ ఆల్ ఫాలో అవర్ రూల్స్ అండ్ దెన్ విల్ మేక్ ష్యూర్ ద వెన్యూ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ అండ్ దే డోంట్ రియాక్ట్ ఇన్ ఎనీ అన్నెసెసరీ సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలని కోరుకుందాము. బట్ the bottom line October 17th Dallas is going to create history again and so aroju tpad dasara batkama sambaralu చాలా చాలా అద్భుతంగా జరగాలని అందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేయాలని మీరందరూ కూడా బోల్డ్ అంత మెమరీ తీసుకెళ్లి డాలస్ కి ఉన్న ఈ ఏమంటారు దిష్టి అంతా ఆ రోజు పోవాలని కోరుకుంటున్నా నేను. అండ్ ఐఎమ్ రియలీ విషింగ్ దిస్ విల్ బి అ హ్యూజ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ లక్ష్మి రవీర్ గారు అండ్ రవి గారు అండ్ లింగారెడ్డి గారు అందరికీ కూడా ఫ్రమ్ ఆర్ ఎండ్ ఫ్రమ్ రేడియో సుర్భి తరపున అట్లాగే మన శ్రోతలందరి తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ బిన్ డూయింగ్ ఫర్ over the years for every telugu person in this city and ee sari batukamma sambaralu kachithanga adbhutanga jarugutayi 4 gantlaki batukamma start avutundi 6:30 ki nimajjanam accordingly please plan and indaka ragveer gar cheppinattu okate entrance untundi there's no ticketing system it's just body scan and you have good covered parking you have all safety measures taken care there will be rules and regulations kindly check that before you head out thank you so much to the entire team once again అండ్ మా శ్రోతలందరికీ కూడా మా ఇక్బాల్ గారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోతున్నా మళ్ళీ, సో దట్ యూ కెన్ కంటిన్యూ ది షో. థ్యాంక్ యూ ఇక్బాల్ గారు ఫర్ ఇవాళ స్టెప్ అప్ అయ్యారు మీరు అవసరమైన టైంలో ఈ సిగ్నేచర్ షో చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్.
3: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ బతుకమ్మ, టీ ప్యాడ్ బతుకమ్మ, అండ్ విల్ సీ యూ కమింగ్ వీకెండ్.
8: దిల్ కా తషా బతుకమ్మ బతుకమ్మ.

వెల్కమ్ బ్యాక్ అండి ఫర్ ది సిగ్నేచర్ షో. విల్ కంటిన్యూ ఇక్కడి నుంచి మళ్ళీ మనం మన ప్రయాణం సాగిద్దాం. మనం ఆ లోపల మన మాటలు మాట్లాడుకునే లోపల ఇంకో మంచి పాట వినేద్దాం. ఈ పాట

0: మళ్ళీ మన ప్లానాన్ని కొనసాగిద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనకు చాలా విషయాల్లో ఏంటంటే మన అహంభావం దెబ్బ, మన అహంభావం ఎక్కడ మొదలవుతుందో మనం దాని గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్పిందే సరైనది, నేను చెప్పిందే దైవ శాసనం లాంటిది అని అనుకున్నప్పుడు అక్కడ మొదలవుతుంది మన ఈగో. ఆ ఈగోని జయించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే బతుకమ్మ పాట మంచి, ఇంకో మంచి పాట విన్నాం కదా, పాత పాట బట్ ఐ లైక్ దట్ సాంగ్ కాబట్టి అది మిమ్మల్ని మీకు వినిపించాను. ఇంకో మంచి పాటతో మనం వెళ్దాం. కానీ ఈ లోపల మీరు ఈ అహంభావం దాని గురించి మాట్లాడుకుంటున్నా, మీ అభిప్రాయం తెలపండి. అలాగే ఈ చివరి అర్ధ గంటలో ప్రయాణిస్తున్నాం, ఇక్కడ కొన్ని ఇవాళ మనం ఎటువంటి ఆటలు ఆటాడుకోలేదు, తెలుగులోనే ఆటాడుకుందాం, అలాంటి ఆట మనం మొదలెడదాం తప్పకుండా. ఈ లోపల మనకు మన ప్రత్యేకమైనటువంటి మన నన్ అదర్ ధ్యాన్ రాజేశ్వర్ గారు తన అభిప్రాయం చెప్పబోతున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే నన్ను కొడుతున్నారేమో అనిపిస్తుంది.
1: మీరు ఇలాంటి ప్రాపగెండ చేయకండి. కాదు ఇక్బాల్ గారు, ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్. నేను మీరు మాట్లాడే టాపిక్ గురించి కూడా ఒక మాట చెప్పేసి వెళ్తా వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నేను వచ్చానంటే శ్రోతలకు ఒక విషయం చెప్పాలని. ఏంటంటే ప్రతిసారి టీప్యాట్ టీమ్ కానీ ఎవరైనా ఇట్లా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ నేను గనక వస్తున్నాను అంటే అక్కడ నాకు స్పేస్ ఇచ్చి నన్ను అలో చేస్తున్న మా హోస్ట్లకి ఐ డెఫినెట్లీ వాంట్ టు సే ఏ స్పెషల్ థ్యాంక్స్ మీకు కూడా ఇవాళ, బికాజ్ యు ఆర్ కండక్టింగ్ దిస్ షో. మీరు ఒక ప్లాన్ లో వెళ్తూ ఉంటారు, ఫ్లో లో వెళ్తుంటారు, అండ్ దెన్ ఐ కమ్ విత్ సమ్ ఇట్లాంటివి వస్తాయి. వచ్చినప్పుడు నేను మధ్యలో వచ్చి నేను మాట్లాడుతుంటే మీరు స్పేస్ ఇస్తారు కదా, అది ఏమవుతుందంటే చాలా సార్లు ద రిలేషన్షిప్ దట్ ఐ హ్యావ్ విత్ దట్ పర్టిక్యులర్ గ్రూప్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, ఎస్పెషల్లీ ఇందాక రఘువీర్ అన్న అన్నట్టుగా టీప్యాడ్ తోటి ఒక 12 సంవత్సరాల పైన ఉన్న జర్నీ ఇది, అండ్ హెన్స్ వాళ్ళు దే వాంట్ మీ టు బి దేర్ ఆల్సో అనమాట ఆ టైంలో. అందుకని అట్లా నేను వస్తూ ఉంటాను. బట్ థ్యాంక్ యూ ఫర్ అలోయింగ్ మీ టు కమ్ అండ్ బార్జిన్ టు యువర్ షో అని చెప్పాలని. చెప్పాలి అవసరం. రెండోది మీరు అన్నారు కదా, నిజంగా మనుషులు ఒక కాన్ఫిడెన్స్ కి అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కి మధ్య తేడా. అట్లాగే ఒక విషయం ఏదైనా డిస్కషన్ జరుగుతుంది అనుకోండి నలుగురు వ్యక్తుల మధ్యలో, అప్పుడు మన అభిప్రాయం మనం వెలిబించడానికి అవతల వాళ్ళని చెప్పేది ఓవర్ పవర్ చేయడానికి చేసే ప్రయత్నం కి మధ్య తేడా తెలుసుకున్న రోజు ఐ థింక్ సగం ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్ విల్ బి రిజాల్వ్డ్ అండి. బికాస్ యా చాలా సార్లు నేను నా పాయింట్ చెప్పాను, నేనేమన్నాను అన్న థాట్ వస్తుంది కానీ వి నెవర్ రియలైజ్ దట్ మనం మేబీ ఓవర్ పవర్ చేస్తున్నామేమో, వాళ్ళు చెప్పేది కంప్లీట్లీ రూల్ అవుట్ చేస్తున్నామేమో, వాళ్ళ మాటని మనం ఆలకించట్లేదేమో, వినట్లేదేమో, తెలుసుకోవట్లేదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవట్లేదేమో అని. బట్ వన్ థింగ్ ఐ రియలైజ్డ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంటరాక్షన్ తోటి ఆటోమేటికలీ అలాంటివి కొన్ని రిజాల్వ్ అవుతూ వచ్చాయి నాకైతే. సో ఐ లెర్న్ టు లిసన్ మోర్, ఐ లెర్న్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది అదర్ పర్సన్ మోర్. సో అది హెల్ప్ అవుతుంది చాలా in developing the personality also. Thank you for bringing this topic.
0: 100% కానీ వింటున్న శ్రోతలు మీరు వింటూనే ఉండాలని కాదండి, రేడియోని మీరు వినాలి, అలాగే మీరు మాట్లాడాలి కూడా. ఇక్కడ దాన్ని అహంకారం కింద తీసుకోము కాబట్టి మీరు తప్పకుండా ఫోన్ చేసి తప్పకుండా
1: మాట్లాడాలి. థ్యాంక్ యూ అండి, హ్యావ్ అ గుడ్ డే టు ఆల్ ఆఫ్ అవర్ లిసనర్స్, అండ్ థ్యాంక్ యూ ఇక్బాల్ గారు వన్స్ అగైన్.
0: మనం బ్రేక్ ఇంకో రెండున్నర నిమిషాల దూరంలో ఉన్నాం కానీ ఒక చిన్న పాట నేను ఇప్పుడు వినిపించేస్తాను.

0: Dallas, they are the undisputed leaders in the radio space. You know, they are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you spook and sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Poledu giveaway. కావాలా మీరే విన్నర్ అవ్వాలా అయితే కమ్ డ్రెస్డ్ టు ఇంప్రెస్ కార్ టు కార్ హాప్ చేయండి ట్రంక్ ఆర్ ట్రీట్ లో పార్టిసిపేట్ చేసి టేక్ ఎక్సైటింగ్ గివ్అవేస్ హోమ్ ఇంతకంటే బెస్ట్ పార్ట్ చెప్పనా ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్ కమ్ సెలబ్రేట్ హాలోవీన్ విత్ రేడియో సురభి స్పూక్ అండ్ స్పార్కిల్ అక్టోబర్ 10th 4 p.m. onwards at Hareli 5530 West University Drive come for the treats stay for the sparkle
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meek andisthondi Project W, Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party ya leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా నీకు ఎన్ఎస్జీ ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా యు నీడ్ ద రైట్ విజన్ లక్కీ ఫర్ us మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్ వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా లోకల్ టు డాలస్ అయినా అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దట్ యూ నీడ్ యువర్ వే దే కెన్ క్రియేట్ To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
5: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్ ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్ రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్
6: హలో అండి

0: హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు. సుగాత గారు మీరు ఆన్ ఇయర్ వచ్చేసారు. చెప్పండి చెప్పండి, తప్పకుండా.
1: అదే అంటే అది నిజంగా చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిత్వము, కొందరికి పవర్ తో రావచ్చు, కొంచెం మందికి తరపతితో రావచ్చు అనుకుంటా, కానీ ఒక్కొక్కసారి ఏమీ లేకుండా కూడా కొందరు మాట్లాడే పద్ధతి అట్లానే ఉంటుంది. నేను అనుకునేదాన్ని అది వాళ్ళకి వస్తానండి, అంటే అది ఇంకా వాళ్ళ వ్యక్తిత్వం కదా. కొందరు అలా మాట్లాడకుండా మనకు అనిపిస్తుంది, అరే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటుందా మరి మనకు బాధ వేస్తుంది కానీ అలా అన్నప్పుడు నేను అనుకుంటాను మనం ఎవరము ఏమి ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు భూమి పైన. సరే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు మనం దాన్ని పట్టించుకోవద్దని అనుకుంటాను.
0: కరెక్ట్ కరెక్ట్, అదే దాని గురించి చెప్పబోతున్నాను. తప్ప మీ అభిప్రాయం
1: అందరూ వెళ్ళిపోవాల్సింది, పరపతి పవన్ మధ్యలో వచ్చేవి మాట పద్ధతి అనేది మనకు ముందని రోజు మనతో ఉంటుంది.
0: అంటే ఏ ధర్మంలో అవలంబించే వారైనా అందరికీ తెలిసిన సత్యం, ఒక సత్యం పరమ సత్యం ఏంటంటే ప్రతి వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే, ప్రతి వాళ్ళు ఇక్కడ నుంచి భూమి నుంచి వెళ్ళిపోవాల్సిన వాడి. మీరు ఏ ధర్మ సూత్రాలు లాగే హిందూ కానీ క్రిస్టియన్ ముస్లిం ఇస్లాం ఏది తీసుకున్నా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ మనం ఒక దిగ్గెస్ల కింద వచ్చాం, వెళ్ళిపోతాం ఒక రోజు, కాబట్టి దాన్ని అవన్నీ పరమ సత్యాన్ని గుర్తు పెట్టుకుంటే మన ప్రవర్తనలో చాలా తేడాలు వస్తాయి, మన ప్రవర్తన మనకు సరైన నడవడిక మనకి వచ్చేస్తుంది. అది థ్యాంక్స్ అండి, చాలా మంచి విషయం చెప్పారు.
1: అది పెంపకంలో కూడా అండి, మన చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి చెప్తూ ఉండాలి, అంటే కొంత చెప్పినా వినిపించుకోని వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మనం చేసే ప్రయత్నం మనం చేయాలి.
0: అదే కరెక్ట్. థ్యాంక్ యూ అండి సుగాత్రి గారు.
1: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ అపర్చునిటీ అండి, ఉంటామండి.
0: థ్యాంక్ యూ. మనం ఇంకో మంచి పాట వినేద్దాం. ఈ పాట వినేసి మళ్ళీ మనం కన్వర్జేషన్ కి వెళ్ళిపోదాం. ఒక్క పాట

0: ఎంచుకోండి.
1: రజనీకాంత్ తర్వాత మన ఐశ్వర్య రాయ్. రజనీకాంత్ అండ్ అమితాబ్ కుటుంబానికి చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ యొక్క చాలా అభిమాని, అలాగే చాలా చాలా సినిమాలు అమితాబ్ బచ్చన్ నటించినటువంటి సినిమాలు తమిళ్లో చేసినప్పుడు రజనీకాంత్ నటించారు. దాదాపు 10 సినిమాలు అనుకుంటా, 10 సినిమాలన్నీ రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ పోషించిన హిందీ పాత్రని తమిళ్లో పోషించారు. ఆ విధంగా ఆయన చాలా ఆయన్ని అభిమానిస్తారు, అలాగే వాళ్ళకి మంచి కుటుంబ సంబంధాలు ఉన్నాయి. అలా అంటే ఒక కారణం అనుకోవచ్చు. తర్వాత ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో రజనీకాంత్ పక్కన నటించడానికి కారణం. అయితే రజనీకాంత్ అనగానే మనం ఏంటి టాపిక్ సడన్ గా చేంజ్ చేసేసి రజనీకాంత్ దగ్గరికి వెళ్ళిపోయాము, ఈ మంచి చెడు అహంభావము వీటి గురించి మాట్లాడకుండా అంటుంటే జస్ట్ ఎందుకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రజనీకాంత్ జీవితంలో అంటే ఆయన సినీ ఫిల్మ్ కెరీర్ లో ఉచ్చస్థాయికి తీసుకెళ్లిన సినిమా భాష అని తెలుసు కదా. భాషకి ప్రేరణ అంటే మనము అమితాబ్ బచ్చన్ హమ్ సినిమాని తీసుకోవచ్చు. ఆ హమ్ సినిమానే దీని భాషగా మార్చి తీయడం జరిగింది. అలా చూసుకుంటే ఆ విధమైనటువంటి అనుబంధం ఉందన్నమాట. కమింగ్ బ్యాక్ మన టాపిక్ లోకి, అలాగే టాపిక్ అంటే మనకు గుర్తొచ్చింది, అలాగే కొన్ని మీరు ప్రశ్నలు తీసుకొచ్చాను కానీ మనకు ఎక్కువ సమయం దొరకలేదు మా ఈ ప్రశ్నల్ని మాట్లాడడానికి, ప్రశ్నలు మిమ్మల్ని అడగడానికి. కానీ ఇంకో మనకు దాదాపు 20-15 నిమిషాలు టైం ఉంది కాబట్టి మీరు ఒకవేళ స్టూడియోకి ఫోన్ చేస్తే మనం తెలుగులోనే మాట్లాడుకునే ఆటను ఆటాడదాం. అదేం లేదు, మీరు ఫోన్ చేస్తే తెలుగులో మాట్లాడాలి. నేను ప్రశ్నలు ఏ భాషలోనైనా అడిగినా మీరు తెలుగులోనే సమాధానం చెప్పాలి. ఇది ఇంతకుముందు కూడా మనం చేశాం చాలాసార్లు, అలాగే ఇప్పుడు ఒకవేళ చేయదలుచుకుంటే తప్పకుండా ఫోన్ చేయండి 9726361966. ఇందాక మన అంటే మనము మానవ నైజం ఏ విధంగా ఉంటుందంటే మనం కొన్ని విషయాలను అంగీకరించడం ఉంటుంది, కొన్ని విషయాలని అంగీకరింప చేయడం ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న భేదం ఏమిటి? మనం హిందీలో కానీ ఉర్దూలో అనుకుంటే మై మనాతాహు అంటే నేను నమ్ముతాను, మనాతాహు అంటే వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అది అంగీకరించే విధంగా చేస్తాను అని, అది కదా. ఎలాగంటే సపోజ్ ఒక విషయం మన స్వభావానికి అనుకూలంగా ఉండవచ్చు, లేకపోతే మన అభిప్రాయానికి వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. ఇప్పుడు మన అభిప్రాయానికి అవతలి వ్యక్తి, ఆ మాట చెప్పిన వ్యక్తి మనకంటే వయస్సులో చిన్నవాడే ఉండవచ్చు, విద్యలో మనకంటే తక్కువగా కూడా ఉండవచ్చు, సామాజిక హోదాలో కూడా మనకంటే దిగువన ఉండవచ్చు. కానీ మనం చూడవలసింది ఎవరు చెప్పారు అన్నది కాదు, వారు చెప్పిన మాట నిజమా కాదా అనేది ముఖ్యం. ఒక చిన్నవాడు మనకు సరైన విషయాన్ని చెప్పాడనుకోండి, అది నిజమైనప్పుడు, అది నిజమని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలి. అదే నిజమైన వినయము, అదే మనము ఇందాక అన్నాను కదా మా అన్న అన్నాడు, తర్వాత అంగీకరించడం అన్న దాన్ని. సరే, మనము అంగీకరింప చేయడం అంటే ఏమిటి అంటే మనం మన మాటే సరైందని మనం పట్టుబట్టడం, మనం తప్పు చేశామని తెలిసినా దాన్ని ఒప్పుకోకపోవడం, మన అభిప్రాయం తప్పని స్పష్టమైనప్పటికీ కేవలం మన మొండితనం వల్ల ఎదుటి వారి మాటను అంగీకరించకపోవడం, ఇది ఉంటుందండి. ఈ దీన్నే ఏమంటామంటే ఒక వ్యక్తి ముందుకు ఒక సత్యం స్పష్టంగా వచ్చిందనుకోండి, తన పట్టుదల కారణంగా దాన్ని అంగీకరించకుండా ఉండటం అనేది చాలా ప్రమాదకరమైన గుణం. ఇలాంటి గుణాలతో ఉన్నటువంటి వారి గురించే ఏ గ్రంథంలోనైనా, హిందూ గ్రంథాలైనా తర్వాత ఇస్లామిక్ గ్రంథాలైనా, వాటి గురించి చాలా విషయాలు వీటి గురించి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సోడస్ ఎపిసోడ్ తీసుకుంటే మోసెస్ అంటారు, మూసా అలైహిస్సలాం అని ఇస్లాంలో అంటారు, తర్వాత హీబ్రూ వాటిల్లో మోసెస్ అంటారు కదా, ఫిరౌన్ ని అంగీ ఫిరౌన్ కి తెలుసు మోసెస్ దేవుడి నుంచి వచ్చినటువంటి ప్రవక్త అని, కానీ ఆయన అంగీకరించకపోవడం, అది అదే దీన్ని షికాక్ అని అంటారు అరబిక్లో అనమాట. సో అలాంటి ఉదాహరణలు హిందూ పురాణాల్లో కూడా చాలా ఉన్నాయని నాకు తెలుసు, మీకు తెలుసు. మీకు ఒక ఉదాహరణ మీకు ఏమైనా తెలిస్తే ఫోన్ చేయండి 972-636-1966 కి. చాలా ఉదాహరణలు ఉన్నాయి అలాంటి గుణాలతో ఉన్నటువంటి వారిది. నిజమని తెలిసినా గాని దాన్ని అంగీకరించకుండా ఉండడం అన్నది. ఓకే, మనం ఇంకో మంచి పాటలోకి వెళ్ళిపోదాం.

0: Subscribe.
1: మనకు ఏంటంటే ఇంకో మనకు ఇంకో 8 నిమిషాల టైం ఉంది. ఈ లోపల మనము కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఏంటంటే మనకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా మీరు ఒకవేళ మంచి ఆకలితో ఉంటే మనకు మైత్రీస్ రెస్టారెంట్ ఉందండి. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియా క్విజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ ఉంది, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ బఫే అండి, ఇప్పుడు లంచ్ బఫే ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీగా. అలాగే కాదు, మీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. So what are you waiting for? Visit Maitri's India Cuisine, now serving you in Irving, South Lake and Frisco. Ivala repu rendu rojulu inko manchi event manchi inko event gurinchi man maatladukundam. Ikkada Dallas lo Gruha Pravesh ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో అండి. గృహ ప్రవేశ ప్రాపర్టీ ఇండియా ఎక్స్పో ఇక్కడ అవుతోంది. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం ఒకవేళ మీరు చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు మీరు, అలాగే హైదరాబాద్ కాకుండా మిగతా సిటీస్ లో ఉన్నారనుకోండి, తర్వాత వేరే వేరే ప్రాజెక్ట్స్ అలాంటివి చూస్తుంటే మీరు ఇక్కడి నుంచి అవన్నీ మీరు వాటి గురించి తెలుసుకోవచ్చు. ఎలా అంటే ప్రాజెక్ట్స్ కానీ ప్రైసెస్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నియోపోలిస్ ఉంది హైదరాబాద్ లో, కోకాపేట ఉంది, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవెల్ల, కోంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్, ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నారు గృహప్రవేశ ఇండియా. గృహప్రవేశ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హయాత్ రీజెన్సీ ఫ్రిస్కో డాలస్ ఆన్ October 10th and 11th. ఈ రెండు రోజులు, ఇవాళ రేపు రెండు రోజులు ఏంటి అంటే మీరు అక్కడికి వెళ్లిపోవచ్చు. You will have access to many builders and many ventures. మీరు అక్కడికి వెళ్ళేసి ఆ విషయాల్ని మీరు అక్కడ ఇక్కడి నుంచి అన్ని విషయాల్ని మీరు తెలుసుకుని మీ ప్రాపర్టీస్ ని మీరు ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం. అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఈ సీజన్ ఆఫ్ జ్యువెలరీ, దిస్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ ఇయర్. గోల్డ్ 22-క్యారెట్ జ్యువెలరీ, అన్కట్ డైమండ్స్, పోల్కీ అండ్ ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ మీద మేకింగ్ ఛార్జెస్ పెయిడ్ అప్ టు 50% వరకు సేవ్ చేసుకోవడానికి, అలాగే డైమండ్స్, ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్కీ ఈ వాల్యూపై అప్ టు 40% ఆఫ్ ఉందండి. 916 గోల్డ్ ఎక్స్చేంజ్ పై 0 డిడక్షన్ అండ్ 8 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ పై కూడా నో మేకింగ్ ఛార్జెస్. సో ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ November 8th. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, 5811 ప్రిస్టన్ రోడ్, ఫ్రిస్కో. మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, నేను ఇవాళ ఈ సిగ్నేచర్ షో రేడియో సర్వి ప్రజెంట్ చేసింది మీ ఆర్జే ఇక్బాల్. మళ్ళీ నేను నా రెగ్యులర్ కార్యక్రమం ఎప్పుడు సండే ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది, అప్పుడు మిమ్మల్ని మళ్ళీ పలకరిస్తాను. ఆ లోపల వింటూనే ఉండండి రేడియో సరూపి. ఎక్కడికి వెళ్ళబాకండి, మళ్ళీ మనకు 1 o'clock నుంచి కూడా మన షో ఉంటుంది, తప్పకుండా ట్యూన్ ఇన్ అయ్యే ఉండండి. కానీ ఈ లోపల మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో అది ఇవాళ రేపు రెండు రోజులు మాత్రమే మీకు అవకాశం ఇక్కడ డాలస్ లో. అయితే ఇది ఎక్కడ అంటే హయత్ రీజెన్సీ ఫ్రిస్కో. ఇది ఎందుకు అంటే మీకు ఉన్నటువంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి చాలా ప్రాజెక్ట్స్ ఒకవేళ ఇండియాలో పెట్టుబడి పెట్టదలుచుకుంటే తప్పకుండా మీరు వెళ్లాల్సిన ప్రదేశం ఇది. అక్కడ మీకు సరైన సమాచారం, వివిధ బిల్డర్స్ ని కలిసే అవకాశం ఇవన్నీ ఉంటాయి, తప్పకుండా మీరు వెళ్లాల్సిన ప్లేస్ అది. సో సైనింగ్ ఆఫ్ of this signature show from this signature show. Okay, malli memalli reepu kalustan nenu tappakunda antavaraku.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్. Starting today.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ee weekend groceries nu teeskostava?
4: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
3: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping, because grocery lo kuda tension kaadu, trust kavali.
5: Daily needs, festival shopping, unexpected guests, handle it swadeshi way.
3: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

Surabhi 107.9 HD3 feels like home. ఇవాళ వీక్ మొత్తం కష్టపడిపోయి ఉంటారు కదా, ఈ వీకెండ్ లో ఫుల్ చిల్ అవుదాం అనుకుంటున్నా మా డాలస్ మహాశైల అందరికి నా నుంచి ఒక బిగ్ బిగ్ బిగ్ బిగ్ హాయ్. సో ఇవాళ ఒక నేను మంచి జోష్ఫుల్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే వచ్చేసాను. బిఫోర్ దాట్ ఒక మంచి సాంగ్ ప్లే చేస్తాను, ఆ సాంగ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ హియర్ వి కమ్.

హలో డాలర్స్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 HD3, సౌండ్స్ లైక్ హోమ్. సో ఇవాళ టాపిక్ ఒక మంచి జోష్ఫుల్ టాపిక్ అని చెప్పాను కదా. సో టాపిక్ ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో కొన్నిసార్లు మనకు మనం మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అరే వా ఏమన్నా ఉందిరా అసలు మన టైమింగ్ మనము అండ్ మనకు మనం వీ షుడ్ బి లైక్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అన్న సినారియోస్ ఏమైనా ఉన్నాయా? అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి అండ్ సర్కాజం కి ఒక చిన్న లైన్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ సినారియోస్ ఏమన్నా డిస్కస్ చేసుకుందాం. నా లైఫ్ లో ఇది ఒక మెమరబుల్ మూమెంట్, ఇది అసలు అలా గుర్తుండిపోయింది, మేము ఫుల్ ఎంజాయ్ చేసాము, లేదా ఇది బ్యాక్ ఫైర్ అయింది, ఇలా అనుకోలేదు కానీ అలా జరిగిపోయింది అని మీకు అనిపించిందా? సో అలాంటి సినారియోస్ ఏమన్నా ఉంది అండ్ అలాంటి స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ మీ ఆన్ 972-636-1966. మీన్ వైల్ ఈ పాట మీకోసం.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you spook and sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Bole to giveaway. కావాలా మీరే విన్నర్ అవ్వాలా అయితే కమ్ డ్రెస్డ్ టు ఇంప్రెస్ కార్ టు కార్ హాప్ చేయండి ట్రంక్ ఆర్ ట్రీట్ లో పార్టిసిపేట్ చేసి టేక్ ఎక్సైటింగ్ గివ్అవేస్ హోమ్ ఇంతకంటే బెస్ట్ పార్ట్ చెప్పనా ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్ కమ్ సెలబ్రేట్ హాలోవీన్ విత్ రేడియో సురభి స్పూక్ అండ్ స్పార్కిల్ అక్టోబర్ 10th 4 p.m. onwards at Hareli 5530 West University Drive come for the treats stay for the sparkle
2: money isn't just meant to be earned it's meant to fuel your dreams Effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
4: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్ ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్ రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి ఒకళ్ళకి స్పైసీ కావాలి ఒకళ్ళకి చైనీస్ కావాలి ఎలా వన్ సొల్యూషన్ ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్ స్వదేశీ రెస్టారెంట్ టేస్ట్ లో ఓజీ క్వాలిటీలో ఓజీ క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్ మన స్వదేశీ రుచి మన స్వదేశీ స్టైల్ ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి స్వదేశీ రెస్టారెంట్ ఇర్వింగ్ క్యాసిల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్మా సౌత్ లేక్ అండ్ మెనీ మోర్ స్వదేశీ బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్
5: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు మనం తినని ఆకుకూరలు లేవు మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్
6: దొండకాయ వంకాయ సొరకాయ
5: వల్లెంబారి ఫార్మ్స్
6: సీతాఫల్ సపోటా మామిడి పళ్ళు చిన్న ఉసిరి
5: వల్లెంబారి ఫార్మ్స్
6: తమలపాకు మల్లెలు పారిజాతం దేశీ గులాబీ
5: వల్లెంబారి ఫార్మ్స్
6: గోంగూర తోటకూర బచ్చలి మునగాకు
5: వల్లెంబారి ఫార్మ్స్
6: మల్లెలు బటన్ రోజెస్ లోటస్ గన్నేరు
5: వల్లెంబారి ఫార్మ్స్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్లవర్స్ ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్ ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్
7: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ కమర్షియల్ బ్రేక్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 HT3 సౌండ్స్ లైక్ హోమ్ సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మాట్లాడుకుంటున్నాం సో ఏంటంటే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మంచిగా పేలి ఒక మంచి ఏమంటారు జోవియల్ సిచ్యువేషన్ ఏదైనా జనరేట్ అయిందా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిందా అండ్ అరే వా ఇది నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆ ఎన్విరాన్మెంట్ నే మార్చేశాడు నా ఫ్రెండ్ లేదా నేను అని మీరు ఫీల్ అవుతున్న సినారియోస్ ఏమైనా ఉన్నాయా సో అలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే నాతో డిస్కస్ చేయాలనుకుంటే 9726361966 నంబర్ కి కాల్ చేయండి అండ్ ఐఎమ్ రెడీ టు లిసన్ టు యూ అండ్ మీన్ వైల్ ఈ పాట మీకోసం

మీరు వింటానంటే నేను వద్దంటానా? వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 HT3, సౌండ్స్ లైక్ హోమ్. సో ఇప్పుడే గనక మీరు ట్యూన్ ఇన్ అయితే ఇవాళ మన టాపిక్ ఏంటో ఒక్కసారి చెప్పేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది మన టాపిక్ ఇవాళ. సో మీ లైఫ్ లో మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వర్కౌట్ అయ్యింది అన్న సినారియో సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే నాతో మీ స్టోరీ షేర్ చేసుకోవచ్చు. అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్స్ లో యాక్చువల్లీ మనం కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళతో అయితే యాక్చువల్లీ మనకు తెలియకుండానే టకటక పంచ్ డైలాగ్స్ వచ్చేస్తుంటాయి కదా. అండ్ కొంతమంది టాలెంటెడ్ మంచి స్కిల్ఫుల్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అసలు ఫ్రెండ్సా ఫ్యామిలీనా లేకపోతే అసలు స్ట్రేంజరా సంబంధం లేదు, అసలు ఆ టైమింగ్ ని బట్టి టకటకటక నోట్లో నుంచి డైలాగ్స్ పడుతూనే ఉంటాయి. సో మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సన్? మీరు ఓన్లీ కంఫర్టబుల్ గా ఉండే వాళ్ళతో మాత్రమే మీ హ్యూమర్ పనిచేస్తుందా, లేకపోతే నేను అసలు నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను నేను నార్మల్ గా మాట్లాడితే కూడా అందరూ పంచలేస్తున్నారు అంటున్నారు అనే టైప్ ఆ మీరు? అండ్ మీ హ్యూమర్ ఈవెన్ స్ట్రేంజర్స్ దగ్గర కూడా పనిచేస్తుందా? సో మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సన్ నాకు చెప్పాలి అనుకుంటే కాల్ మీ ఆన్ 972-636-1966. మీన్ వైల్ మీకోసం ఈ పాట

హలో డాలస్, వీక్ అంతా కష్టపడ్డాం, వీకెండ్ ఎంజాయ్ చెయ్యాలి లేదా నిద్రపోవాలి లేదా చిల్ అవ్వాలి, ఫ్రెండ్స్ తో పార్టీ చేయాలి, ఇంట్లో కాకుండా ఎక్కడికైనా వెళ్ళాలి, బా కుకింగ్ ఎవరు చేస్తారా బాబు, రెస్టారెంట్కి వెళ్ళి తిందాము లేదా జస్ట్ అట్లా బయటకు వెళ్ళాలి, జస్ట్ అలా కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి రేడియో సురభి నుంచి ఒక బిగ్ హాయ్. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మీ దగ్గర ఏమైనా మంచి స్టోరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ మీన్ వైల్ ఇంతకు ముందు మనకు ఒక కాలర్ కాల్ చేశారు, సో వాళ్ళ లైఫ్ లో అలా గుర్తుండిపోయే ఒక స్టోరీ చెప్పారు అండ్ ఇట్ వాజ్ సో క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్. ఏం జరిగిందంటే ఇద్దరు ఫ్రెండ్స్, యాక్చువల్లీ వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట, అండ్ తను యుఎస్ వచ్చాక ఇట్స్ బిన్ లైక్ సో మెనీ ఇయర్స్ అసలు టచ్ లో లేరు, ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. అండ్ వన్ ఫైన్ డే లైక్ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత తను కాల్ చేసేసి, అరే నాకు నువ్వు సడన్ గా గుర్తొచ్చావే అనేసి అని అన్నారంట. ఎందుకు అంత సడన్ గా ఎందుకు గుర్తొచ్చాను అని అంటే, తను హైదరాబాద్ లో ఉంటుందంట. సో హైదరాబాద్ లో అలా వెళ్తూ ఉంటే ఆటో వాళ్ళు వచ్చేసి, మేడం ఆటో కావాలా అన్నాడంట. అండ్ తను వచ్చేసి ఏ నీకొద్దా అనేసి అని అనిందంట. సో ఇదే సేమ్ తన ఫ్రెండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ వాళ్ళిద్దరు కాలేజ్ లో ఉన్నప్పుడు వెళ్తూ ఉంటే ఆటో అతను వచ్చేసేసి, మేడం ఆటో కావాలా అంటే ఏ నీకొద్దా అనేసి అని అనిందంట. సో అది సడన్ గా ఇక్కడ రిపీట్ అయ్యేసరికి, అంటే తనకు తెలియకుండా తనకి వచ్చేసిందంట ఆ డైలాగ్. సో అది గుర్తు చేసుకుని సడన్ గా ఫ్రెండ్ ని మిస్ అయిపోయి, ఆ ఫ్రెండ్ తో అర్జెంట్ గా ఇప్పటికిప్పుడు మాట్లాడేసేయాలి అని కాల్ చేసి వాళ్ళు మాట్లాడుకుని, అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం కాల్ చేశారు కదా, అండ్ ఫుల్ ఖుష్ ఖుష్ గా ఉండేనంట ఆ రోజు. సో అది వాళ్ళ స్వీట్ మెమరీ అనేసి, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అలా ఆన్ టైమ్ లో వర్క్ చేసింది, అది సడన్ గా గుర్తొచ్చింది అని కాల్ చేశారు. అండ్ ఇట్ వాజ్ సో క్యూట్ అండి, వింటుంటే కూడా అండ్ మీరు చెప్తుంటే కూడా మీ మాటల్లో ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది, లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీరు మీ ఫ్రెండ్ తో మాట్లాడారు అని. అండ్ ఇలాంటి స్టోరీస్ మీకు కూడా ఏమన్నా ఉండి నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ ఆన్ 972-636-1966. మీరు వింటున్నారు రేడియో. Should it be?

ఇందాక మనకు ఆ క్యూట్ అండ్ స్వీట్ స్టోరీని షేర్ చేసుకున్న కాలర్ పేరు చెప్పడం మర్చిపోయాను, రమ్య గారు అండ్ తన ఫ్రెండ్ వచ్చేసి లావణ్య గారు. అండ్ మీ ఇద్దరి కోసం, మీ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ కోసం నేను ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. లిసన్ టు దిస్.

0: పప్పు చేప, పప్పు చారు, ఉప్పు చేప,
1: ఇంకా రిక్షాలో వచ్చేవాళ్ళం. ఎందుకే ఇంతలా నడిపిస్తున్నాం?
0: రిక్షా ఎందుకే? దీంతో చక్కగా కొబ్బరి లాజులు కొనుక్కున్నాం పదా.
2: తీసుకోవెళ్తా రెండు కొబ్బరి లాజులుగా.
0: అబ్బా ఎంత బాగుంటాయో.
3: ఇదిగోమ్మా.
0: అత్త నా డబ్బులు నాకు ఇచ్చే. తాత ఇదిగో భోంచే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హైత్ రీజెన్సీ ఫ్రిస్కో లో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ రిస్కో కోయదుర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
5: ఈ దీపావళికి దీపాల వెలుగుతో మీ ఇల్లు మెరిసిపోయినట్టు మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా మెరిసిపోవాలి కదా? అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇస్ యువర్ డెస్టినేషన్. మలబార్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ, మలబార్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్. కేవలం 25% పే చేసి గోల్డ్ ప్రైస్ లాక్ చేసుకోండి. గోల్డ్ ప్రైస్ పెరిగితే ఇట్ డజంట్ ఎఫెక్ట్, తగ్గితే ఇంకా మంచిది. గెట్ యువర్ గోల్డ్ ఫర్ లోవర్ ప్రైస్, మేకింగ్ చార్జెస్ పైన 50% సేవింగ్స్, డైమండ్స్, ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్కి పై 40% ఆఫ్. ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ నవంబర్ 8. టర్మ్స్ అండ్ కండిషన్స్ apply. Malabar Gold and Diamonds, 5811 Preston Road, Frisco.
6: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సురభి. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది కాలేజ్ టైంలో అమ్మాయిలని అబ్బాయిలు ఇంప్రెస్ చేయడానికి, అబ్బాయిలని అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి స్వీట్ స్వీట్ గా మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే ఐ మీన్ హ్యూమర్ టచ్ ఉండేలాగా ఉంటుంది కదా కన్వర్సేషన్. సో ఎంతమంది ఫ్లర్టింగ్ కి హ్యూమర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు? అండ్ మీ లైఫ్ లో కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే, సో నేను ఇలా మాట్లాడేవాడిని లేదా నేను ఇలా మాట్లాడేదాన్ని లేదా నేను నాతో ఇలా ఫ్లర్ట్ చేసేవాళ్ళు, ఐ యూస్ టు ఎంజాయ్ దేర్ అటెన్షన్, 100% అటెన్షన్ అని అనిపిస్తూ ఉంటుంది కదా కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూస్తే. అవన్నీ లైక్ స్వీట్ మెమరీస్ కదా మనకు. సో అలాంటి మంచి ఏమంటారు ఆ ఫ్లర్టింగ్, అండ్ యునో మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలకి లేదా అబ్బాయిలకు కూడా ఐ థింక్ హ్యూమర్ బాగా ఉండే మనుషులతో కనెక్షన్ చాలా ఈజీగా ఫామ్ అయిపోతుంది. ఐ డోంట్ నో ఎంత మందికి అలా అనిపిస్తుందో, నాకు మాత్రం బాగా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళతో నేను ఈజీగా కనెక్ట్ అయిపోతాను. నాకు నచ్చుతారు అనమాట అలాంటి వాళ్ళు. అండ్ ఫ్రెండ్షిప్స్ కూడా కొన్ని అలా స్టార్ట్ అవుతాయి, ఫ్రెండ్షిప్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యూమర్ కి కనెక్ట్ అవుతారు. బట్ కొంతమంది కూడా ఉంటారు లైక్ వాళ్ళకి చాలా మితంగా
7: గా మాట్లాడే వాళ్ళు, చాలా సైలెంట్ గా ఉండే వాళ్ళు నచ్చుతారు, లేదా ఓన్లీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే వాళ్ళు నచ్చుతారు. సో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఉండే వాళ్ళు నచ్చుతారు. బట్ హ్యూమర్ ఉన్న వాళ్ళైతే డిఫాల్ట్ గా అందరికి నచ్చుతారు అనేది అయితే నా ఫీలింగ్. మీకు కూడా అట్లాగే అనిపిస్తుందా? సో నాతో షేర్ చేసుకోవాలి ఏమైనా మీ స్టోరీస్, మీ కాలేజ్ స్టోరీస్, ఆర్ దట్ కైండ్ ఆఫ్ అ స్వీట్ ఫ్లర్టింగ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే కాల్ మీ ఆన్ 9726361966. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 HT3, సౌండ్స్ లైక్ హోమ్.

హలో డాలర్స్, మీరు కనుక ఇప్పుడే ట్యూనింగ్ అయితే వెల్కమ్ టు రేడియో సిరబి 107.9 HT3 సౌండ్స్ లైక్ హోమ్. సో ఇవాళ మన టాపిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి మన తెలుగు మూవీలో వచ్చే మీమ్స్ అండ్ పంచ్ డైలాగ్స్ కి బాగా మంచి కనెక్షన్ ఉంటుంది కదా. చాలా మంది అయితే అసలు నార్మల్ గా మాట్లాడడమే మానేశారు. అసలు ఏమైనా మాట్లాడితే ఆ పంచ్ డైలాగ్ లో ఒకటి ఇచ్చేసి ఆ సిచ్యువేషన్ ని కవర్ చేసేస్తారు, అలా దాటేస్తారు అనమాట. అండ్ అవి చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేసే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వర్క్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకు కూడా కొంచెం స్కిల్ ఉండాలి కదా, అది అర్థం చేసుకుని అలా ఉంటేనే అది వర్క్, అది అక్కడ పేలుతుంది కదా. సో అలాంటి మూవీ డైలాగ్స్, ఆ మీమ్స్ కానీ పంచ్ డైలాగ్స్ కానీ ఏదైనా సినారియో ఏదైనా సిచ్యువేషన్ లో మీరు యూజ్ చేశారా? అండ్ యూ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్, మంచి కామిక్ టైమింగ్ అయ్యింది ఆ సినారియో అని అనిపించిందా? సో మీకు అలా అనిపించింది అంత షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ 972-636-1966. మీరు వింటున్నారు రేడియో సురభి.

0: చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంపెట్ల ముంచబోతున్నావు రాధిక, చెప్పు.
1: రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు.

0: చెప్పు.
1: నువ్వేం అనుకోదు మళ్ళా.
0: నేనేమనుకోను చెప్పు.
1: ఏ నువ్వు అనుకుంటావు పోవద్దు.
0: పర్లేదు చెప్పు.
1: నీకు విషయం చెప్పాలంటున్నా. నువ్వేం అనుకోవద్దు అంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమైతలేదా.
0: నువ్వు ఎన్నిసార్లు తడబడుతున్నా చెప్పు. నేనేం అనుకోను అంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమైతలేదా.
2: జానే జిగర్ బంజారా హిల్స్ అల్లుడు రాబేటా.

వీకెండ్ లో ఫుల్ చిల్ అవుతున్న వాళ్ళందరికి ఒక పెద్ద హాయ్ హాయ్ హాయ్. సో నాకు యాక్చువల్లీ సాంగ్ విన్నారు కదా, ఈ చిట్టి సాంగ్. నాకు యాక్చువల్లీ ఈ సాంగ్ అంటే పర్సనల్ గా చాలా చాలా చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మూవీ వచ్చినప్పుడు కొత్తలో, ఐ మీన్ లైక్ మేము ఆఫ్టర్ లైక్ మ్యారేజ్ మేము వచ్చేసిన తర్వాత ఇండియా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేను బేసికల్లీ ఫ్రమ్ బంజారా హిల్స్ హైదరాబాద్ అనమాట. అయితే మేము పెళ్ళయి వెళ్ళిన తర్వాత అందరు పిల్లలు ఈ మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏంటో మేము అలా అడుగు పెట్టాము. అందరూ బంజారా హిల్స్ అల్లుడు అని స్టార్ట్ చేశారు. అసలు అయితే ఫుల్ నవ్వుకున్నాను. అండ్ లేటర్ ఓకే ఇలా కనెక్ట్ అయ్యారా పిల్లలంతా అనుకున్నాము. దట్ వాజ్ ద ఫన్నీయెస్ట్ మూమెంట్. నాకు సడన్ గా ఈ సాంగ్ వినగానే గుర్తొచ్చింది. ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్ విత్ యూ ఆల్. అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 HD3 సాంగ్స్ లైక్ హోమ్. అండ్ మీకేమైనా ఇలాంటి స్వీట్ అండ్ క్యూట్ స్టోరీస్ షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ ఆన్ 972-636-1966.

హలో డాలస్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 HD3, సౌండ్స్ లైక్ హోమ్. సో వీకెండ్ కదా, ఏం చేస్తున్నారు అందరూ? మంచిగా లంచ్ టైం అయింది, వెరైటీ ఆఫ్ ఫుడ్ కుక్ చేసుకుని తింటున్నారా, లేదా రెస్టారెంట్ వెళ్లారా, లేకపోతే ఇంకేదైనా ప్లాన్ చేశారా, లేకపోతే ఈవినింగ్ పార్టీ ఉంది, సో లైట్ ఫుడ్ తింటే బెస్ట్, అసలు తినకుండా ఉంటే బెస్ట్, నైట్ అంతా ఫుల్ గా ఒకటేసారి తినేసేయచ్చు, లేదా డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అమ్మో ఎందుకు ఎన్ని టైమ్స్ హెవీ ఫుడ్ అని అనుకుంటున్నారా? సో ఏంటి అసలు మీ ప్లాన్ నాకు తెలుసుకోవాలని ఉంది. సో కాల్ మీ ఆన్ 972-66-1966. మీరు వింటున్నారు రేడియో సురభి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 PM onwards. Boledu giveaways kawala, meere winner avala, I think come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 PM onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ you need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
4: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.

ఆల్రెడీ వింటున్న వాళ్ళకి, ఇప్పుడే ట్యూనింగ్ అయిన వాళ్ళందరికి రేడియో సురభి నుంచి బిగ్ హాయ్. సో మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 HD3. అండ్ బై ద వే, మీ అందరికి ఇవాళ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇవాళ నుంచి మనకు బతుకమ్మ స్టార్ట్ అవుతుంది, ఇవాళ చిన్న బతుకమ్మ. అండ్ దసరాకు ముందు వచ్చే 9 డేస్ 9 డిఫరెంట్ బతుకమ్మలు చేసుకుని మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇవాళ మాత్రం చిన్న బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ మన వాళ్ళంతా ఫుల్ పువ్వుల్ని, అన్ని కలర్ఫుల్ పువ్వుల్ని అన్ని జత చేర్చి బతుకమ్మని ఎలా రెడీ చేశారో, అంతకంటే అందంగా కూడా బతుకమ్మని ఎత్తుకునే ఆడవాళ్ళు అమ్మాయిలు అంతకంటే అందంగా రెడీ అవుతారు కదా. సో ఐ థింక్ ఈవినింగ్ కోసం అందరూ ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి, అండ్ ఆల్రెడీ తెచ్చేసుకున్న వాళ్ళు బతుకమ్మని పే చేస్తూ ఉంటారు కూడా, అవన్నీ సెట్ చేసుకుని సాయంత్రం కోసం వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళందరికీ హ్యాపీ బతుకమ్మ.

గైస్ మీకు దసరా సినిమా అనగానే ఏమన్నా గుర్తొస్తుందా? నాకైతే దసరా అండ్ బతుకమ్మ ఈ కాంబినేషన్ లో యాక్చువల్లీ ఆ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ బతుకమ్మని నిండు చేతులతో పట్టుకున్న గౌరమ్మ లెక్కగా అనిపిస్తున్నావు అని. ఆ వాయిస్ యాక్చువల్లీ నానిగారు ఎంత బాగా చెప్పారంటే, అసలు ఆ బతుకమ్మ ఏమంటారు ఆ సీన్ అండ్ ఆ డైలాగ్ ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎంత ఎలివేట్ చేసింది అనిపిస్తుంది ఆ సీన్ ని. ఎప్పుడు బతుకమ్మ రాగానే ఎంతో మంది కదా సోషల్ మీడియాలో వాయిస్ ఓవర్ పెట్టేసేసి వాళ్ళ పిక్చర్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు, మీరు కూడా అందులో ఒకరా. అండ్ చూస్తూ ఉండండి, ఈరోజు సాయంత్రం కల్లా బోల్డ్ అని బోల్డ్ అంత మంది అమ్మాయిలు ఆ వాయిస్ ఓవర్ ని యూజ్ చేసేసుకొని రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ మీకోసం ఒక బతుకమ్మ సాంగ్.

வெல்கம் பேக் டு ரேடியோ சுரபி 107.9 HD3 சவுண்ட்ஸ் லைக் ஹோம். சோ மனம் பத்கம గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అర్థం. అంటే బతుకమ్మ చేసే వాళ్ళందరూ చల్లగా నిండు నూరేళ్ళు, ఆ బతుకమ్మలో ఉండే కలర్ఫుల్ ఫ్లవర్స్ లాగాని లైఫ్ అంతా కలర్ఫుల్ గా హ్యాపీగా ఆనందంగా బతికేసే అన్న సెన్స్ లో బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాము. మన ప్రకృతిలో దొరికే అన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్నిటినీ జత చేసి మంచిగా బతుకమ్మని పేర్చి దానిలో గౌరమ్మని పెట్టి పూజించి అమ్మాయిలందరూ బతుకమ్మని ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేశామో అంతే బ్యూటిఫుల్ గా వాళ్ళు కూడా నిండుగా రెడీ అయిపోయి బతుకమ్మని ఎత్తుకుని వస్తుంటే సాక్షాత్తు అసలు ఆ దేవతలు ఎక్కడో ఉండలేరు, ఇక్కడే భూమి మీదే తిరుగుతున్నారు అన్నట్టు అందంగా ఉంటారు కదా ఆడవాళ్ళు. బాగా అలా పండుగల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే నాకైతే అసలు చాలా నచ్చుతుంది. అలా సెలబ్రేట్ చేసుకోవడాలు, అలా హ్యాపీ హ్యాపీగా ఉండడాలు అదంతా. సో ఇవాళైతే డాలస్ మొత్తం కలర్ఫుల్ గా మారబోతుంది అండ్ దట్స్ ఫర్ ష్యూర్. అండ్ అందరికీ మరొకసారి హ్యాపీ బతుకమ్మ.

0: హలో డాలర్స్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 HD3, సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ బతుకమ్మ కదా, సో బతుకమ్మ అనగానే మన మైండ్ లో టకటకటకటక కొన్ని సాంగ్స్ వచ్చేస్తుంటాయి కదా. సో దాంట్లో పాపం కొంతమంది ఈవినింగ్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు, అన్ని బతుకమ్మలు పెట్టేసుకుని అందరు అమ్మాయిలంతా రెడీ అయిపోయి ఏ సాంగ్ ప్లే చేయాలి అని సర్చ్ చేస్తూ ఉంటారు. సో మీకేమైనా హే నా దగ్గర ప్లే లిస్ట్ తో నేను రెడీగా ఉన్నాను ఈవినింగ్ కి అని అనుకుంటున్నారా, ఏమైనా సాంగ్స్ షేర్ చేయాలనుకుంటున్నారా, సో మీరేమైనా సాంగ్ షేర్ చేసి రిక్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ప్లీజ్ కాల్ మీ ఆన్ 972-636-1966. అండ్ మీన్ వైల్ నాకు తెలిసిన మంచి బతుకమ్మ సాంగ్ ఒకటి వేస్తాను, ఆ సాంగ్ వింటే గనక మీరు కార్ లోనే డాన్స్ వేసేస్తారు ఐ థింక్. అండ్ సాయంత్రం కోసం అందరూ డాన్స్ చేయడం కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలందరి కోసం ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను.
1: CJ songs.

ఎంతమంది పాటకి రేస్ గుర్రంలో స్పందన లాగా మనసులోనే స్టెప్స్ వేసేసారు. ఎందుకంటే ఆ ఫోక్ సాంగ్, ఆ డీజే స్టెప్స్, ఆ మ్యూజిక్ అలాంటిది కదా. సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ అండ్ మీకు ఒక మంచి పాట దొరికేసింది అనుకుంటున్నాను సాయంత్రం కోసం. అండ్ ఒకసారి జస్ట్ రిమైండ్ చేశాను అంతే. నాకైతే బతుకమ్మ లేకుండానే బతుకమ్మ సాంగ్ మీద డాన్స్ చేసిన ఫీలింగ్ వచ్చేసింది ఇక్కడ కూర్చుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్ లిస్నింగ్ టు దిస్ సాంగ్. బై ద వే మీరు వింటున్నారు రేడియో సిరవి 107.9 HT3 సౌండ్స్ లైక్ హోమ్. అండ్ డాలస్ ప్రజలందరికీ ఒక క్వశ్చన్, ఒక ఇన్ఫర్మేషన్ కావాలి నాకు బేసికల్లీ. సో నేను కూడా బతుకమ్మ చేస్తాను. సో సాయంత్రం రెడీ చేసుకోవాలి అండ్ నేను అసలు ఫ్లవర్స్ కూడా తెచ్చుకోలేదు. అసలు ఇంతకీ స్టాక్ ఉందంటారా, ఏమన్నా మిగిల్చున్నారా ఫ్లవర్స్ మన కాస్కోలో కానీ, హెచ్బీ, వాల్మార్ట్, ఎక్కడెక్కడైనా. సో నేను చాలా ఇయర్స్ నుంచి బతుకమ్మ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం లేట్ అయిందనుకో కథం, పువ్వులు మొత్తం అయిపోతాయి. అక్కడికి వెళ్ళి చూస్తే మనకు ఆప్షన్స్ ఏమి ఉండవు అనమాట, ఉన్నాయి పట్టుకుని రావాలి అంతే. సో నేను కొంచెం లేట్ చేశాను. నాకు తెలిసి షో అయిపోయాక వెళ్ళి నేను ఫ్లవర్స్ పర్చేస్ చెయ్యాలి. సో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారా, ఫ్లవర్స్ ఉంచారా, అయిపోయాయా అనేది. సో కాల్ మీ 972-636-1966. మీరు వింటున్నారు రేడియో సురభి.

హలో డాలర్స్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 HT3 సౌండ్స్ లైక్ హోమ్. సో మనం బతుకమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు చిన్న బతుకమ్మ కదా. సో చిన్న బతుకమ్మ అంటే ఎంగిలి పూల బతుకమ్మ అని కూడా అంటారు. అసలు ఆ పేరు ఎలా వచ్చింది, అసలు ఎంగిలి పూలు అని ఎందుకు వచ్చింది అని మీకు ఐ థింక్ ఆల్రెడీ అందరికి తెలిసి ఉండొచ్చు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలియకపోతే నేను చెప్తాను. సో ఎంగిలి పూలు అంటే మనం బతుకమ్మ కోసం అన్ని ఫ్లవర్స్ ని గ్యాదర్ చేస్తాం కదా. సో మామూలుగా మనము పువ్వుల్ని చూడగానే ఏం చేస్తాము, స్మెల్ చేస్తాం కదా. సో ఈ చిన్న బతుకమ్మ చేసే అప్పుడు మనం కోసే పువ్వులను కానీ కొనే పువ్వులను కానీ స్మెల్ చేయకూడదు, స్మెల్ చేయకూడదు, తినకూడదు. కొంతమంది అలా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా. సో ఎంగిలి చేయకూడదు బేసికల్లీ. సో ఎంగిలి చేయకుండా చేసే బతుకమ్మ, ఏ పూలతో అయితే బతుకమ్మ చేస్తారో దాన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఆ ఎంగిలి అనే దానికి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయేమో. సో దీని గురించి, ఈ ఎంగిలి పూల బతుకమ్మ గురించి మీ దగ్గర ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ మా లిజనర్స్ తో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? సో అలా అనుకుంటే ప్లీజ్ కాల్ మీ ఆన్ 9726361966. మీరు వింటున్నారు రేడియో సురభి.

హలో డాలర్స్, ఇప్పుడే గనుక మీరు ట్యూన్ ఇన్ అయితే వెల్కమ్ టు రేడియో సురభి 107.9 HD3 సౌండ్స్ లైక్ హోమ్. సో ఇవాళ యాక్చువల్లీ మనము బతుకమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మీరు కూడా మీరందరూ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు లేదా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు. సో ఈవినింగ్ మనకు బోల్డ్ అని ప్లాన్స్ ఉన్నాయి, పాట్లక్, బతుకమ్మ సెలబ్రేషన్స్ అండ్ గ్యాదరింగ్స్, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇలా అందరూ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరి కోసం హ్యాపీ బతుకమ్మ. అండ్ మీరేమైనా బతుకమ్మ గురించి నాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా, మా లిజినర్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా, లైక్ ఆల్రెడీ బతుకమ్మ చేసేసారా, చేస్తున్నారా, అండ్ బతుకమ్మతో మీకు ఏమన్నా స్టోరీస్ ఉన్నాయా, సో అలాంటివి ఏమన్నా ఉంటే ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఆన్ 9726361966. మీరు వింటున్నారు

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Hello, hello. Are you ready to get your Halloween on? This Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Boledu giveaways kawala, meere winner avala, aithe come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 p.m. onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
6: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
7: దొండకాయ, వంకాయ, సొరకాయ,
6: వల్లెంబారి ఫార్మ్స్.
7: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
6: వల్లెంబారి ఫార్మ్స్.
7: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
6: వల్లెంబారి ఫార్మ్స్.
7: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
6: వల్లెంబారి ఫార్మ్స్.
7: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
6: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
8: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
0: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
10: Welcome back from short commercial break. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 HD3, సౌండ్స్ లైక్ హోమ్. గైజ్, యాక్చువల్లీ ఐఎమ్ సారీ, ఈ సాంగ్ మధ్యలో మీకు యాడ్స్ వచ్చాయి అండ్ ఐ విల్ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకంటే కాంతారా మూవీలో ఈ పాట వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఒక్క పాట చాలు అసలు డివైన్ ఫీలింగ్ ని ఫీల్ చేయటానికి. సో ఐ విల్ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ మీకోసం ఈ పాట.

విన్నారు కదా ఎంత బాగుందో, అసలు ఆ ఓ ఓ అనే సౌండ్స్ వస్తాయి కదా, అసలు థియేటర్ లో అయితే మారుమ్రోగి పోయాయి, గూస్ బంప్స్ అసలు ఓ మై గాడ్, అసలు అలాంటి సినిమా అలాంటి పాట. అండ్ అండ్ ఇప్పటికీ కూడా ఏదన్నా ట్రెడిషనల్ ఏదన్నా పూజ సంథింగ్ ఏదన్నా రిలేటెడ్ ఏదన్నా మనం వీడియో క్లిప్ చిన్న వీడియో బయట అలా చేసుకోవాలి అనుకుంటే 100% ఈ సాంగ్ మ్యూజిక్ లేకుండా అయితే ఉండదు. సో అంత బాగుంటుంది, అంత డివోషనల్ గా ఉంటుంది. అండ్ అందులో యాడ్ చేసిన యాక్టర్ ఓ మై గాడ్, తన మేకప్ కానీ ఆ పిక్చరైజేషన్ కూడా అబ్బా అసలు ఐఫీస్ లాగా ఉంటది చూడడానికి, కళ్ళు రెప్ప కూడా కొట్టకుండా చూస్తాము. నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఓ మై గాడ్, అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలాంటి సాంగ్, అలాంటి గెటప్, ఆ మ్యూజిక్, ఆ సౌండ్, అబ్బా నాకైతే అలా గుర్తుండిపోయింది అది. ఆ సాంగ్ చూస్తూ వింటూ ఉంటే నాకు అది మెమరీ ఏమంటారు గుర్తొచ్చేసింది. అండ్ గైస్, నేను ఇప్పుడు ఒక బతుకమ్మ సాంగ్ ప్లే చేస్తాను. అది ఓల్డ్ మూవీలోని సాంగ్ అన్నమాట. సో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎంత మందికి నచ్చుతుందో.

బావని బతుకమ్మని మిక్స్ చేస్తే వచ్చిన సాంగ్ అది. సో విన్నారా నచ్చిందా? సో గైజ్ ఇది వాణిశ్రీ గారు అండ్ ఎన్టీఆర్ గారు నటించిన జీవిత చక్రం అనే మూవీలో నుంచి ఈ పాట. ఎప్పుడైనా టైం దొరికితే ఒకసారి వీడియో కూడా చూడండి, చాలా బాగుంది. అసలు వాళ్ళ డాన్స్ వాళ్ళు చాలా బా అనిపించింది నాకైతే చూస్తూ ఉంటే. టైం దొరికితే ఒకసారి చూడండి. ఐ డోంట్ నో ఎంత మందికి ఓల్డ్ సాంగ్స్ వినడం కానీ చూడడం కానీ నచ్చుతుందో. మీకు నచ్చకపోయినా పర్లేదు, ఒకసారి చూడండి. ఎందుకంటే ఒకసారి చూస్తేనే కదా తెలుస్తుంది నచ్చేది నచ్చంది. సో అదన్నమాట. అండ్ మీకోసం ఇంకొక పాట. అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 HD3 సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మీరు నాతో ఏదైనా మాట్లాడాలి, ఏదైనా స్టోరీ షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ ఆన్ 9726361966.

కొన్ని సాంగ్స్ ఉంటాయి అసలు వింటుంటే మనలో ఉన్న ఎనర్జీని ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోతాయి కదా, అసలు ఎంత హైప్ నిస్తాయి డిఫరెంట్ సాంగ్స్ డిఫరెంట్ స్టైల్లో. ఓ మై గాడ్, అండ్ ఆ సింగర్స్ వాయిస్ కూడా వాళ్ళ మాడ్యులేషన్ కానీ ఒక్కొక్క పాట ఒక్కొక్క సింగర్ వాళ్ళ వాయిస్ లో డిఫరెంట్ గా రావటము అండ్ మనం ఎంజాయ్ చేయడం అనేది ఓ మై గాడ్ ఇట్ ఇస్ ప్యూర్లీ ఒక గిఫ్ట్ లాగా ఉంటుంది నాకైతే ఇలాంటి పాటల్ని వింటున్నప్పుడు. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్ సాంగ్. And by the way, this is time for me to sign off. Manam show actually sense of humor topic to start chesi batukamma to end chestunnamu. And Dallas prajalandarki kuda happy batukamma and happy weekend. And guys, meerentha busy ga unna kani okkati matram marchipoddu. టైం కి పడుకోవడం, ఫుల్ ఫ్లెజ్డ్ గా పడుకోవడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే పడుకుంటేనే ఎనర్జీ వస్తుంది. మరి తిన్నకపోయినా పర్వాలేదు, నాకైతే నా స్పెషల్ ఫీలింగ్ అది, తిన్నకపోయినా పర్లేదు ఫుల్ గా స్లీప్ వేసాం అనుకో అసలు ఆ ఫేస్ లో గ్లో ఆ ఎనర్జీ అసలు ఇంకా అసలు మనల్ని ఎవరు ఆపరు అనమాట. మనం అలా వెళ్ళిపోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా నిద్ర లేకపోతే మాత్రం డల్ అయిపోతారు. సో నా సజెషన్ ఏంటంటే వీకెండ్ ఫుల్ గా పడుకోండి, ఫుల్ గా ఎంజాయ్ చేయండి, ఫుల్ గా పార్టీ చేసుకోండి. అండ్ అందరికీ హ్యాపీ వీకెండ్. అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 HT3 సౌండ్స్ లైక్ హోమ్. బాయ్ బాయ్.

అండ్ వెళ్లే ముందు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. అండ్ గిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ గివింగ్ మీ ఆల్ ద కాంప్లిమెంట్స్ అండి. నాకు చాలా బూస్టింగ్ అండ్ మోటివేటింగ్ గా అనిపించింది. అండ్ కీప్ కాలింగ్ అండ్ కీప్ లిస్నింగ్ టు రేడియో సిరబి. థ్యాంక్ యూ అండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాస RajuKoyedara.com.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
4: IndiaTodayUSA.com. Mr. Avinash, you have a question for your question. You have a question for a week. You have a question for 5 years to visit. You have a question for Sanjashi.
5: Guilty, Your Honor. Guilty of good taste.
4: Yes.
5: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
3: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
6: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి? వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెల్లా, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: Hello, namaste, adab, good evening, my favorite Radio Surabhi music listeners. You're listening to 107.9 FM HD3, sounds like home. Ela unnarandi andaru, nenu mi RJ San Aida from Atlanta, mi munduki vachesanu drive time ki manchi manchi kabullu, paatlu and funny games tho. Ee roju nenu chaala excited, endukante ee roju first day of Batkama kada, so mana Telangana aadupochulandarki Batkama subhakankshalu. ఒక మంచి సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత మంచి మంచి కబుర్లు, గేమ్స్ వీటన్నిటితో ఫోన్స్ రెడీ చేసుకుని మనం రెడీ అవుదాం. ఈ లోపల ఒక మంచి పాట వినిపిస్తాను, ప్లీజ్ ఎవ్రీబడి లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఎంజాయ్.

సో మీ అందరికి చెప్పాను కదా ఈ రోజు బతుకమ్మని చెప్పి మంచి మంచి పట్టు చీరలు నగలు వేసుకుని బతుకమ్మకి బాగా డెకరేట్ చేసి రెడీ అయిపోయి ఉంటారు కదా సెలబ్రేషన్స్ కి. ఇంకెందుకు అంటే ఈ రోజు బతుకమ్మ కాబట్టి మంచి ఫ్లవర్స్ మాత్రమే కాదు, ఒక బతుకమ్మ అంటే అదొక ఇమోషన్, మంచి డాన్స్ చేసి మంచి మంచిగా డెకరేట్ చేసి బాగా రెడీ అయ్యి ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ బతుకమ్మ అన్నట్టు వెయిట్ చేస్తుంటారు కదా. సో ఇదాపు నేను ఒక మంచి గేమ్ నేను చెప్పాను కదా సిద్ధం చేసుకున్నాను, బట్ గేమ్ స్టార్ట్ చేసే ముందర ఒక మంచి సాంగ్ వినేద్దాం. ఈ లోపల మీరు ఫోన్స్ రెడీ చేసుకోండి అండ్ కాలర్స్ ప్లీజ్ కాల్ 9726361966 అండ్ ఎంజాయ్ టుడేస్ ధమాకా డ్రైవ్ టైమ్ షో. ఐ ప్రామిస్ మీకు బోల్డ్ మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతాను. ఇలా మీరు రెడీగా ఉండండి, మంచి మంచి పాటలు బతుకమ్మ పాటలే కాదు ఇంకా మంచి సాంగ్స్ కూడా పెడతాను. డ్రైవ్ టైమ్ షో మీ అందరికి మంచి హంగామాతో నేను రెడీగా ఉన్నాను. మరి మీ అందరు రెడీగా ఉంటే తప్పకుండా మీరు అందరూ రెడీ పెట్టుకోండి ఫోన్స్ అందరూ. అండ్ దెన్ నేను మీకు ఇప్పుడే ఒక రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్ నేను ఇప్పుడు మీకు క్వశ్చన్స్ అడుగుతాను. సో ఫోన్స్ రెడీ చేసుకోండి ఓకేనా.

ఇవాళ మన షోలో మంచి గేమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో బతుకమ్మ స్పెషల్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ తో దుమ్ము రేపేద్దామండి. రెడీయా మీ అందరూ? నేనైతే రెడీ క్వశ్చన్స్ తో. సో స్టార్ట్ చేద్దామా? రూల్స్ చాలా సింపుల్, ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా ఆన్సర్ వెంటనే చెప్పాలి. సో కాలర్స్ ప్లీజ్ ఫోన్స్ రెడీ చేసుకోండి అండ్ డైల్ 972-636-1966 అండ్ ఎంజాయ్ టుడేస్ ధమాకా డ్రైవ్ టైమ్ షో. సో మంచిగా ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళకి ఈ రోజు రేడియో సురభి బతుకమ్మ సూపర్ స్టార్ అని టైటిల్ ఇస్తున్నామండి. సో విన్నర్ ఎవరు ఈ రోజు చూద్దాం. సో రెడీగా ఉంచుకోండి. సో లిసనర్స్ రెడీ స్టడీ బతుకమ్మ క్వశ్చన్స్ రెడీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బతుకమ్మ అంటే ఏంటి అండ్ దాని స్పెషాలిటీ ఏంటి అన్నది వెంటనే కాలర్స్ నాకు ఇప్పుడే కాల్ చేసింది. ఈ లోపల ఒక మంచి సాంగ్ వినేద్దాం. సో చూద్దాం ఎవరు ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళకి టైటిల్ వస్తుంది. సో లెట్స్ సీ.

సో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అందరూ. ఆల్రెడీ అందరూ సండర్ సండర్ గా నేను కూడా వెళ్దాం అనుకున్నాను. ఈ రోజు నేను అట్లాంటాలో మాకు జరుగుతుంది ఒక అసోసియేషన్ లోని వెళ్దాం అనుకున్నాను, కానీ రేడియో సెలబ్రిటీలో అనుకోకుండా డ్రైవ్ టైమ్ షోలో ఈ రోజు నాకు అసైన్మెంట్ వచ్చింది, సో నేను ఇక్కడికి వచ్చేసాను. ఎనీవేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీ అందరితో నేను ఇలాగా బతుకమ్మ డే స్పెషల్ డేని ఎంజాయ్ చేస్తాను మంచి మంచి క్వశ్చన్స్ తోని మంచి కబుర్లతోని. సో ఏంటంటే ఈ రోజు జస్ట్ బతుకమ్మ అంటే ఆటలు పాటలే కాకుండా అంటారు కదా ఏంటంటే బతుకమ్మ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకా నాకు రాలేదు. బట్ బతుకమ్మ అంటే ఏంటంటే తెలంగాణ ఆడబిడ్డలకి ఆత్మగౌరవం అండి, సంస్కృతి సంబరాలు ఇవన్నీ కలిపి ఇదే మిక్స్. సో లైక్ ఐ సెడ్ ఉత్తి అంటే ఏదో బతుకమ్మ వచ్చిందంటే డాన్స్ డెకరేషన్ కాకుండా ఇది ఆడపడుచులకి తెలంగాణ ఆడపడుచులకి ఇది ఆత్మగౌరవం అంట, సంస్కృతి అండ్ సంబరాలు. సో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ తో నేను రెడీగా ఉన్నానండి. మీ అందరు ఫోన్స్ రెడీ చేసుకున్నారా? సో ఏం లేదు, చాలా సింపుల్ క్వశ్చన్. ఇది బతుకమ్మ ఫేవరెట్ ఫ్లవర్ ఏంటి, దాని పేరేంటి? బతుకమ్మది ఫేవరెట్ ఫ్లవర్. సో యూజువలీ బాగా యూజ్ చేస్తారు బతుకమ్మ తయారు చేసినప్పుడు డెకరేట్ చేసినప్పుడు ఆ ఫ్లవర్ యూజ్ చేస్తారు. ఆ ఫ్లవర్ పేరేంటో అన్నది మీ అందరూ రెడీగా ఉంటే గబగబా కాల్ చేసేయండి. ఈ లోపల ఒక మంచి పాట వినేద్దాం. బట్ నేను వెయిట్ చేస్తున్నది ఏంటంటే ఎవరు తొందరగా చెప్తారో ఆన్సర్, వాళ్ళకి ఒక టైటిల్ చెప్పాను కదా రేడియో సురభి బతుకమ్మ సూపర్ స్టార్ అనే టైటిల్ ఇస్తాం. సో చూద్దాం ఎవరు చేస్తున్నారు.

కరెక్ట్ ఆన్సర్ అండి. కాలర్ రమేష్ గారు చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, జస్ట్ ఆడవాళ్ళకే కాదు ఈ సంబరం అంతా, మగవాళ్ళు కూడా అంటే మెన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనిపిస్తుంది నాకైతే. లేడీస్ అలాగా బాగా రెడీ అవుతారు, డాన్స్ చేస్తారు అదంతా ఉంది, బట్ మెన్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారనుకుంటా డాన్స్ అవంతాను. ఇప్పుడు మంచి ఆన్సర్ ఇచ్చారు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. తంగేడి పువ్వులు అండి, తంగేడి పువ్వులు కరెక్ట్ ఆన్సర్, చాలా బాగా చెప్పారు. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి చూద్దాం ఇంకా ఎవరు ఇంకా ఎంత ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళకి లాస్ట్ లో నేను పేరు చెప్తాను. ఎవరైతే విన్నారో వాళ్ళకి సూపర్ స్టార్ చెప్పాను కదా, బతుకమ్మ సూపర్ స్టార్ పేరు టైటిల్ ఇస్తాము. సో ఈ లోపల రమేష్ గారు ఒక మంచి పాట ఒకటి చెప్పారండి, ఆయన కోసం డెడికేట్ చేస్తున్నాం ఈ పాట, ఆయన రిక్వెస్ట్ చేశారు ఈ సాంగ్. ఈ లోపల ఒక మంచి పాట వినేద్దాం. మీ అందరు ఫోన్స్ రెడీ చేసుకోండి, ఇంకొక క్వశ్చన్స్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను మీ అందరితో.

భలే వందకండి పాట. ఇది యాక్చువల్లీ భోగి నుంచి మంచి టీజర్ అండి, మీరు ఎవరైనా చూడపోతే చూడండి, చాలా బాగుంది. ఫోక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో. శర్వానంద్ అండ్ అనుపమ ఉన్నారు. టీజర్ అయితే చాలా బాగుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు ఇంకా. బట్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు ఫర్ కాలింగ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తో నేను ముందుకు వచ్చాను. క్వశ్చన్ ఏంటంటే, మనకి బతుకమ్మలోని, అంటే నేను ఒక హింట్ ఇస్తున్నాను బిఫోర్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్, నేను ఒకటి అడుగుతున్నాను. ఏంటంటే బతుకమ్మకి ఉంటాయి కదా రోజులు ఉంటాయి కదా, సో బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటే ఏంటి, సద్దుల బతుకమ్మ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చాను. సో ఈ లోపల కాలర్స్ రెడీ చేసుకోండి ఫోన్. సద్దుల బతుకమ్మ అంటే ఏంటి ప్లీజ్ ఫోన్ రెడీ చేసుకోండి. నేను డైల్ 9726361966 అండ్ ఎంజాయ్ టుడేస్ తమాకా డ్రైవ్ టైమ్ షో. ఈ లోపల ఒక మంచి పాట వేసేస్తాను. సో మీరు ఫోన్స్ రెడీ చేసుకోండి అండ్ లెట్స్ సీ హూ ఇస్ ద, అంటే ఎవరైతే క్విక్ గా కాల్ చేస్తారో వాళ్లే విన్నారండి. సో ఫోన్స్ రెడీ చేసుకుని గబగబా కాల్ చేసేసండి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Po ledu giveaways kawala, meere winner avala, I think come dressed to impress. Card to card hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 p.m. onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: Hello, welcome back. I'm your RJ Sanarita from Atlanta. You're listening to Radio Surabhi 107.9 FM HD3, sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita is right here with you. మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటే గబగబ ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ప్లీజ్ కాల్ 972-636-1966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ ఎంజాయ్ యువర్ ఫేవరెట్ సాంగ్స్. అయితే ఇంతకు ముందు నేను అన్నాను కదా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతానని చెప్పి, నేను అడిగాను బట్ మనకి బ్రేక్ వచ్చేసింది. సో ఐ థింక్ కాలర్స్ కూడా వినిపించలేదు అనుకుంటా. సో నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, సద్దుల బతుకం అంటే ఏంటి, సద్దుల బతుకమ్మ అంటే ఏంటి. ఒక హింట్ ఇస్తాను, ఎన్ని రోజులు ఉంటాయి బతుకమ్మ అంటే. సో ఒక హింట్ కూడా ఇచ్చాను. సో చూద్దాం, కాలర్స్ ఫోన్స్ రెడీ చేసుకోండి, గబగబా కాల్ చేసేయండి. ఈ లోపల ఒక మంచి పాట నేను వేసేస్తాను, బట్ మీరు ఫోన్స్ చేసుకుని 972-636-1966 కాల్ చేసేయండి. ఈ లోపల గబగబా నేను చూస్తాను, ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి చెప్పాను కదా టైటిల్ ఇస్తాము అని చెప్పేసి, రేడియో సురభి సూపర్ స్టార్ బతుకమ్మ సూపర్ స్టార్ టైటిల్ ఇవ్వబోతున్నాం మేము. సో లెట్స్ గెట్ రెడీ, ఫోన్స్ రెడీ చేసుకుని కాల్ చేసింది. ఓకే,
8: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు యువర్ మై రెస్పాన్సిబిలిటీ.

0: Bye. Ma, ho conference today. Belgium, Elsa. Yeah, bye.
1: మీరే ఎందుకు బెల్జియం వెళ్తున్నాడో నాకు తెలుసు. నలా ఏదో కాన్ఫరెన్స్ కి బెల్జియం వెళ్తున్నానన్నా?
0: మూడలేదు,
2: పాస్పోర్ట్ లేదు, వదిలేసా.
0: నేను బ్యాగ్ లోనే పెట్టాను, మర్చిపోలేదా?
2: ఎక్సైట్మెంట్ లో మర్చిపోయి ఉంటావు, ఫీల్ అవ్వకు.
0: ఊరికే ముందు నోడుకుంటున్నా.

సరే సరే, చూడబోతే మీకు చాలా టఫ్ క్వశ్చన్ ఇచ్చినట్టున్నాను. సో కాలర్స్ ఇంకా ఫోన్ చేయలేదు, చూద్దాం. సో నేను ఏదైతే అడిగాను ఇంతకు ముందు క్వశ్చన్, నేను దానికి రివర్స్ గా ఇంకోటి అడుగుతాను. ఓకే, సో బతుకమ్మ ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుపుకుంటారండి? సో అది ఐఎమ్ హోపింగ్ ఏంటంటే చాలా మంది తెలిసి ఉంటుంది ఈ పాటికి అని చెప్పి. సో దాని తర్వాత నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తప్పకుండా వస్తుంది. సో కాలర్స్ గబగబా కాల్ చేసి నాకు చెప్పేసింది, చూద్దాం ఎవరు విన్నర్ ఈ రోజు. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే బతుకమ్మ ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుపుకుంటారు? సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఐఎమ్ హోపింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అని చెప్పి. సో మీరు ఆన్సర్ చెప్పే లోపల ఒక మంచి సాంగ్ వినేద్దాం, ఓకేనా?

ఈ వెదర్ తగ్గట్టే మాట్లాడాలో అయితే మంచి మంచి వెదర్ అండి. ఎంత బాగుందంటే మంచి చినుకులు పడుతున్నాయి. ఈ వెదర్ లో మిర్చి బజ్జి తినాలనిపిస్తుంది, కానీ వెళ్ళి కొనుక్కోవాలి. ఇంట్లో చేయాలంటే బద్ధకం రకరకాలు. ఈ టైంలో ఒకవేళ బయట ఉంటే బతుకమ్మలో ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం. బట్ ఎనీవేస్, సో కాలర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మయ్య ఒక ఆన్సర్ అయితే ఇచ్చారండి. శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బతుకమ్మ ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుపుకుంటారు అంటే 9 డేస్. కరెక్ట్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఈ 9 డేస్ లో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే దానికి రిలేటెడ్, ఓకే. బతుకమ్మ ఫెస్టివల్ ఫైనల్ డే ని ఏమంటారు? ఐ థింక్ నేను రివర్స్ గా అడిగాను, ఇంతకు ముందు అడిగిన ఆన్సర్ ఇచ్చేసాను. బట్ ఇప్పుడు చూద్దాం, లెట్స్ సీ ఎంతమంది నా క్వశ్చన్స్కి అర్థమవుతుందో. ఇప్పుడు ఈ ఈ 9 డేస్ లో ఏదైతే ఉందో బతుకమ్మ ఫెస్టివల్ ఫైనల్ డే ని ఏమంటారు, అంటే 9th డే ని ఏమంటారు అన్నది గబగబ నాకు ఆన్సర్ ఇచ్చేయండి. కాల్ ఇలాపన ఒక మంచి సాంగ్ వినేద్దాం. నా ఊతుపదం సో సో సో, మీకు కూడా ఒక ఊతుపదం ఏదో ఉండే ఉంటుంది కదా. సో అలాగే నేను సో సో అన్నానని ఏమనుకోవద్దు. ఇప్పుడు మంచి పాట వినేద్దాం. ఈ లోపల మీరు ఫోన్ రెడీ చేసుకోండి. అండ్ లెట్స్ సీ హూ ఇస్ కాలింగ్ ఫస్ట్, వాళ్ళకి టైటిల్ ఇస్తాం. బతుకమ్మ సూపర్ స్టార్ రేడియో సురభి, బతుకమ్మ సూపర్ స్టార్ అనే టైటిల్ ఇస్తాం. ఓకే, లెట్స్ గెట్ రెడీ అండ్ హియర్ టు ది సాంగ్. బ్యూటిఫుల్ సాంగ్.

సో వినయ్ సార్ గారిని మంచి పాట. ఈ రోజు నాకు లేడీస్ నుంచి నాకేమి రావట్లేదు కాల్స్, అన్ని మెన్నే చేస్తున్నారు. విశాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. కరెక్ట్ ఆన్సర్ అండి, సద్దుల బతుకమ్మ అని అంటారు. అదేదో పాట కూడా ఉన్నట్టుంది కదా, సద్దు సద్దుల, అదే ఐ థింక్ ఏదో పాట కూడా ఉన్నది. బతుకమ్మ ఫెస్టివల్ ఫైనల్ డే ని ఏమంటారు అంటే సద్దుల బతుకమ్మ. చాలా బాగా ఆన్సర్స్ ఇస్తున్నారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లేడీస్ వేస్తారేమో అనుకున్నాను, కానీ ఐ థింక్ లేడీస్ చాలా బిజీగా ఉన్నారు రెడీ అవ్వడానికి, అమ్మవారిని డెకరేట్ చేయడానికి. సో అందుకని చెప్పి మెన్ బాగా ఆన్సర్స్ ఇస్తున్నారు. లెట్స్ ఈ రోజు ఐ థింక్ విన్నర్స్ ఇంకా మెన్ లోనే ఎవరో ఒకరు ఉంటారు. సో ఇప్పుడు ఒక నెక్స్ట్ క్వశ్చన్ అండి మీ అందరికి, బతుకమ్మ ఫెస్టివల్ ఏ స్టేట్ లో సెలబ్రేట్ చేస్తారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే లోపల ఒక మంచి పాట వినేద్దాం. అండ్ కాలర్స్ ఫోన్ రెడీ చేసుకోండి, నేను రెడీగా ఉన్నాను మీ ఆన్సర్ వినడానికి. ఇంకా రెడీ అయిపోతాం.

సో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. బట్ ఈసారి మళ్ళీ విశాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. తెలంగాణ ఏ స్టేట్ లో బతుకమ్మ ఫెస్టివల్ ని జరుపుకుంటారు అంటారు కదా, సో తెలంగాణ బతుకమ్మ ఫెస్టివల్ మెయిన్లీ ఏ స్టేట్ లో సెలబ్రేట్ చేస్తారు అంటే తెలంగాణ. దట్స్ ట్రూ అండి. నాకు ఆంధ్రా నుంచి నేను, సో నాకు యాక్చువల్లీ బతుకమ్మ అంటే ఏదో తెలియదు. పెళ్లైన తర్వాత 2007 ఇక్కడికి వచ్చాను, అండ్ దెన్ పెళ్లైన తర్వాత బతుకమ్మ బతుకమ్మ అనిపించేది అంటే ఏం చెప్పమా అనుకున్నా. తర్వాత ఈ మంగళి సాంగ్ వినడం, బోల్డ్ అని బతుకమ్మ డెకరేషన్స్ ఇవన్నీ వెనక ఓ బతుకమ్మ ఇంత స్పెషల్ అని చెప్పేసి అనుకున్నాను. నేను ఇంకో క్వశ్చన్ అడిగే ముందర, ఇప్పుడు మనకి ఎలాగో ఒక బ్రేక్ ఉంది కాబట్టి నేను ఒక పాట వేసేస్తాను. పాట తర్వాత మళ్ళీ బ్రేక్ తర్వాత మీకు ఒక క్వశ్చన్ అడుగుతానండి. అంతవరకు ఒక మంచి సాంగ్ వినేద్దాం. అండ్ మీ అందరూ ఫోన్స్ రెడీ చేసుకోండి. లైక్ ఐ సెడ్, ఈ రోజు మనం ఇంకా ఈ బతుకమ్మ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ తో దుమ్ము లేపేద్దాం. అండ్ ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి బతుకమ్మ సూపర్ స్టార్ అని, రేడియో సెలబ్రిటీ బతుకమ్మ సూపర్ స్టార్ అని టైటిల్ అయితే ఇవ్వబోతున్నాం. సో అందరూ ఎవరైతే ఆ టైటిల్ తీసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా కాల్ చేయండి. అండ్ లెట్స్ సీ హూ ఇస్ ద విన్నర్.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. Be your own boss and run a thriving grocery business. Fresh produce నుంచి authentic Indian essentials వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future. Starting today.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, చమిక పరోటా.
6: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయాల్ ఆనందవన్ ఏ టు బి. యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయాల్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ee deepavali ki deepala velugutho mee illu merisipoyinattu mee jewelry collection kuda merisipovali kada. Aithe malabar gold and diamonds is your destination. Malabar season of jewelry, malabar season of offers is here. Kevalam 25% pay chesi gold price lock cheskondi. Gold price peride it doesn't affect, tagide inka manchidi. Get your gold for lower price, making charges pine 50% savings. Diamonds, precious gems and polki pai 40% off. Offer valid until November 8th. Terms and conditions apply. Malabar Gold and Diamonds, 5811 Preston Road, Frisco.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge, though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Welcome back, and your RJ Sunita. You are listening to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. So stay tuned, because your favorite songs and your favorite RJ Sunita is right here with you. Nenu Sunita anante Sunita annanu endukante mee andariki Chiranjeevi ante fan kada, ayana Sunita ni Sunita antaru. So mee andaru kuda okavela gani alage andam anukunte, that's fine. I'm happy, more than happy. And the me favorite songs and stories vinalanukunte mattuku gaba gaba alison cheyakunta download Radio Surabhi app or visit www.radiosurabhi.com. please call 972-636-1966 to request your favorite songs and enjoy the Maka rapid fire questions. Ee roju topic mana batakamma rapid fire questions kabatti meer gelavalanukuntunnarante winner ki Radio Surabhi సూపర్ స్టార్ బతుకమ్మ సూపర్ స్టార్ అని ఒక టైటిల్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పటిదాకా అయితే మెన్ శంకర్ గారు, విశాల్ గారు, అలాగా చాలా మంది అసలు మెన్ నే ఫోన్ చేస్తున్నారు, కానీ నేను నోట్ చేసుకున్నాను వాళ్ళ పేర్లు కూడా. చూద్దాం ఇంకా ఎవరు లేడీస్ కూడా. మీరందరూ ఖచ్చితంగా బిజీగా ఉంటారని తెలుసు, బట్ డ్రైవ్ టైం చూడాలని, మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకరు వింటున్నారంటే తప్పకుండా క్వశ్చన్స్ వినండి. నేను ఒక మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఇట్స్ వెరీ ఈజీ. సో వీలుంటే నాకు కాల్ చేసి గబగబా 972-636-1966 కి ఆన్సర్ ఇచ్చేయండి. చూద్దాం ఎవరో విన్నర్ అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బతుకమ్మని ఏ షేప్ లో అరేంజ్ చేస్తారు? మళ్ళీ ఇంకొకసారి, బతుకమ్మని ఏ షేప్ లో అరేంజ్ చేస్తారు? మీ అందరికి తెలిసి ఉంటుంది ఈ పాటికి, నేను రెడీగా ఉన్నాను మీ ఆన్సర్ వినడానికి. మీ రెడీగా ఉంటే గబా గబా నాకు ఆన్సర్ ఇచ్చేసేయండి. చూద్దాం ఎవరు విన్నారు అన్నది. ఐ వాంట్ లేడీస్ టు ఆన్సర్ టు, సో ఐఎమ్ హోపింగ్ లేడీస్ కాల్ చేస్తారండి. ఐఎమ్ రెడీ ఫర్ ద కాల్.

ఆహా ఎన్నిసార్లు ఈ పాట విన్నా కూడా అంతే, అన్ని సార్లు వింటాము, ఇంత బాగా అనిపిస్తాయి. కొన్ని సాంగ్స్ ఇంకా ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి. దాంతోడు మాకు ఇక్కడ వెదర్ కూడా సూపర్ సూపర్ గా ఉంది, చాలా బాగుంది. నాకు తెలియదు మరి మీకు డాలస్ లో ఎలా ఉందో కానీ అట్లాంటాలో అయితే మంచి డిజిలింగ్ చాలా బాగుంది. వెదర్ అయితే వేడి వేడి సమోసాలు అవి తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ అడిగాను కదా, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకనంటే నాకు ఇప్పుడు నిజంగానే శైలజ నాకు ఫోన్ చేసి నాకు ఇప్పుడు కాలర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. బతుకమ్మని ఏ షేప్ లో అరేంజ్ చేస్తారు అంటే గోపురం లాంటి లేయర్డ్ షేప్ చేస్తారు, దట్స్ కరెక్ట్. ఇంకా ఇంకా ఆడవాళ్ళు ఇలాగే కాల్ చేయాలి లేడీస్ అని నాకు తెలుసు, మీ అందరూ చాలా బిజీగా ఉంటారు. బట్ ఒకవేళ కానీ కొంచెం టైం ఉంటే మటుకు మీరు నా క్వశ్చన్స్ వింటూ ఉంటే మటుకు తప్పకుండా కాల్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ ఆల్. దాని తర్వాత ఆన్సర్ ఏంటంటే గోపురం లాంటి లేయర్ షేప్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, బతుకమ్మ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గాడెస్, అంటే బతుకమ్మని ఏ గాడెస్ ని వర్షిప్ చేస్తారు, బతుకమ్మలో ఏ గాడెస్ ని అసోసియేట్ చేసి వర్షిప్ చేస్తారా అన్నది క్వశ్చన్. బతుకమ్మ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గాడెస్. వన్ మోర్ టైం, బతుకమ్మ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గాడెస్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే లోపల ఒక మంచి సాంగ్ వినేద్దాం. నేను రెడీగా ఉన్నాను ఫోన్తో, సో మీరు కాల్ చేస్తారని నేను కూడా రెడీగా ఉంటానండి.

కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే రాజేశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆన్సర్ వచ్చేసి గాడెస్ గౌరీ అండి, గౌరీని డెడికేట్ చేస్తారు. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, సో బతుకమ్మ ఎప్పుడైతే ట్రెడిషనల్ అంటే బతుకమ్మ సెలబ్రేషన్స్ లో ట్రెడిషనల్ గా పాడేవి ఏమి సాంగ్స్ అంటే, మీరు బతుకమ్మలో ఎప్పుడైతే డాన్స్ చేస్తారు కదా, సో ఎలాంటి సాంగ్స్ వింటారు మీరు బతుకమ్మ సెలబ్రేషన్స్ లో ట్రెడిషనల్ గా పాడేవి సాంగ్స్ ఏంటి? గబగబా ఆన్సర్ ఇచ్చేసేయండి. నేను ఇదాపు నేను రెడీగా ఉన్నాను ఫోన్ పట్టుకొని. ఐఎమ్ హోపింగ్ దట్ యు ఆల్ నో దిస్ సింపుల్ ఆన్సర్. సో చూద్దాం ఎవరు విన్నరో అన్నది కూడా ఇంకా చూసేద్దాం.

కదా. సో ఇప్పుడు నేను ఒక స్నాక్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాను. తెలంగాణలో ఫేమస్ స్నాక్ అంటే రెండు ఉంటాయండి, దాని పేరు ఏంటి? తెలంగాణ స్నాక్స్ ఫేమస్ రెండు పేర్లు ఉంటాయి, రెండు స్నాక్స్ ఉన్నాయి చాలా ఫేమస్, దాని పేర్లు ఏంటి? గబగబా కాల్ చేసేయండి, ఈ లోపల నేను ఒక మంచి పాట పెట్టేస్తాను. బట్ అందరికీ తెలిసిందే, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ తెలియవలసిందే ఈ రెండు స్నాక్స్. తెలియపోతే మటుకు ఆంధ్రలో పుట్టిందని నేను ఆన్సర్ ఇస్తే మటుకు అది మీకు చాలా సిగ్గుచేటు. సో ఆన్సర్ ఇచ్చేస్తానని గబగబా నేను వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఈ లోపల ఒక మంచి పాట వినేద్దాం, నేను వెయిట్ చేస్తాను కాలర్స్ కోసం అని చెప్పి.

కరెక్ట్ ఆన్సర్ ఇస్తారండి లక్ష్మి గారు. భలే చెప్పేశారు, వెంటనే కాల్ వచ్చింది నాకు. ఇప్పటిదాకా చేసిన దానిలో వెంటనే వచ్చిన కాల్ లక్ష్మి గారిది. బట్ ఇంకా విన్నర్స్ ఇంకెవరైనా కూడా అయ్యి ఉండొచ్చు. ఇంకా చూస్తాం నేను ఇంకా ఎవరు ఇస్తారో ఆన్సర్స్ మంచి మంచిగా. సో ఇప్పుడు ఇచ్చే ఆన్సర్ కరెక్ట్ అండి లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సకినాలు అండ్ సర్వపిండి అంటే దానికి నేను యాక్చువల్లీ నాకు రెసిపీ తెలియదు కానీ మా ఫ్రెండ్ తెలంగాణ నుంచి. సో తను ఎంత బాగా చేస్తున్నానండి, తను ఎంత ఫాస్ట్ గా కూడా చేస్తుంది. ఐ థింక్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అనుకుంటా. ఆ టేస్ట్ కూడా ఎంత స్పైసీగా, ఎంత సాల్ట్, అంత మిక్స్, అంతా ఎంత బాగుంటుందో. ఇప్పుడు తలుచుకుంటే ఎం తినాలని అనిపిస్తుంది, నీకు ఎక్కువ తలుచుకోవద్దు. బట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలంగాణ వాళ్ళకి సకినాలు అండ్ సర్వపిండి రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ లక్ష్మి గారు, రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, బతుకమ్మ ఫెస్టివల్ తెలంగాణలో ఏ మాసంలో వస్తుంది? బతుకమ్మ ఫెస్టివల్ తెలంగాణలో ఏ హిందూ మంత్ లో వస్తుంది? మీకు క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఎవరిస్తారో అన్నది నేను వెయిట్ చేస్తాను. గబగబా కాల్ చేసేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Bole to giveaway. కావాలా మీరే విన్నర్ అవ్వాలా అయితే కమ్ డ్రెస్డ్ టు ఇంప్రెస్ కార్ టు కార్ హాప్ చేయండి ట్రంక్ ఆర్ ట్రీట్ లో పార్టిసిపేట్ చేసి టేక్ ఎక్సైటింగ్ గివ్అవేస్ హోమ్ ఇంతకంటే బెస్ట్ పార్ట్ చెప్పనా ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్ కమ్ సెలబ్రేట్ హాలోవీన్ విత్ రేడియో సురభి స్పూక్ అండ్ స్పార్కిల్ అక్టోబర్ 10th 4 p.m. onwards at Hareli 5530 West University Drive come for the treats stay for the sparkle
1: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
2: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
3: శాలిని ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది
4: సూర్య ప్రకాష్ ఇక్కడ పూజ సామాన్లు గార్లెండ్స్ బ్లౌజ్ పీసెస్ వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి బాసింగాలు పూల బుట్టలు ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది జనాలు బీభత్సంగా కొంటున్నారు సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్ 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్ యూనిట్ 606 లియాండర్ టెక్సస్
5: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు మనం తినని ఆకుకూరలు లేవు మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్
6: దొండకాయ వంకాయ సొరకాయ
5: వల్లెంబారి ఫార్మ్స్
6: సీతాఫల్ సపోటా మామిడి పళ్ళు చిన్న ఉసిరి
5: వల్లెంబారి ఫార్మ్స్
6: తమలపాకు మల్లెలు పారిజాతం దేశీ గులాబీ
5: వల్లెంబారి ఫార్మ్స్
6: గోంగూర తోటకూర బచ్చలి మునగాకు
5: వల్లెంబారి ఫార్మ్స్
6: మల్లెలు బటన్ రోజెస్ లోటస్ గన్నేరు
5: వల్లెంబారి ఫార్మ్స్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ Vegetables, flowers, yeh maina sare. Vallambari Farms is your first pick. Find them at your nearest India Bazaar.
7: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా యు నీడ్ ద రైట్ విజన్ లక్కీ ఫర్ అస్ మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్ వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా లోకల్ టు డాలస్ అయినా అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way they can create to book call 469-925-5868 or visit luckycharmsdecor.com
8: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర వేర్ మెమరీస్

System sounds like home. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. Welcome back. I'm your RJS Naita from Atlanta. You are listening to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJS Sunita is right here with you. మీరు నన్ను సనైత అంటారా, సునీత అంటారా, సునీ అంటారా, అది మీ ఇష్టం. బట్ ఈ రోజు ఎంటర్టైన్ చేయడానికి మీ ముందు నేను వచ్చాను. సో బోల్డ్ అయిన క్వశ్చన్స్, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగానండి నేను బతుకమ్మది. సో ఇంకా ముందరకు అడుగుతూనే ఉంటాను. సో అందరు రెడీగా ఉండండి, ఫోన్స్ రెడీ చేసుకోండి, అండ్ స్టే ట్యూన్ బికాస్ యర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ ఫేవరెట్ సునీత ఇస్ రైట్ హియర్ విత్ యూ. మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటే గబ గబ ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ please call 972-636-1966 to request your favorite songs and enjoy. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఈ రోజు బతుకమ్మ స్పెషల్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతానని చెప్పి. సో నేను అడుగుతున్నాను అండ్ దెన్ కాలర్స్ కాల్ చేస్తున్నారు, మంచి మంచి ఆన్సర్స్ ఇస్తున్నారు, గబగబా ఇచ్చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు కాల్ చేసి నాకు ఆన్సర్స్ ఇస్తున్నారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ రోజు మీ అందరూ బాగా జరుపుకోవాలని, బాగా రెడీ అయ్యి డాన్సులు చేసి వీడియోలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆడవాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం పాపం మగవాళ్ళు కూడా, మెన్న కూడా మీ వైఫ్ కి హ్యాపీ చేయండి. మంచిగా రెడీ అయినందుకు, అంత సేఫ్ తీసుకొని అమ్మవారికి రెడీ చేసినందుకు, బతుకమ్మకి రెడీ చేసినందుకు వీడియోలు మంచి పేషెన్స్ తో తీయండి. అవి గుర్తు పెట్టుకుంటారు. చిన్న చిన్నవన్నీ చాలా హ్యాపీ చేస్తాయండి వైఫ్ కి. సో ఐ హోప్ వి ఆల్ డిజర్వ్ దిస్. అండ్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ తో వచ్చాను మీ ముందరగా. ఇంతకు ముందు బ్రేక్ ముందే అడిగానండి క్వశ్చన్. సో ఐ థింక్ బ్రేక్ వచ్చింది కాబట్టి ఆన్సర్ రాలేదు. క్వశ్చన్ ఏంటంటే, బతుకమ్మ తెలంగాణలో ఏ మంత్ లో వస్తుంది? బతుకమ్మ తెలంగాణలో ఏ మంత్ లో వస్తుంది? ఆన్సర్ ఇచ్చేయండి. ఇలాగో ఒక మంచి సాంగ్ వినేద్దాం. నేను రెడీగా ఉన్నాను ఫోన్ పట్టుకొని. సో ఎవరు కాల్ చేస్తారో చూద్దాం. సో మీ ఫోన్ కాల్ కోసం నేను ఎదురు చూస్తానండి. లెట్స్

కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. మళ్ళీ లక్ష్మి గారు కాల్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మంచి రైట్ ఆన్సర్ ఇచ్చేసారు, ఆశ్వజ మాసం అండి, కరెక్ట్ ఆన్సర్ అది. సో తెలంగాణలో బతుకమ్మ వచ్చేది ఆశ్వజ మాసం, దాట్స్ రైట్. ఇప్పుడు ఇలాగే ఇంత జోష్ తోనే నేను అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తుంటే ఇంకా క్వశ్చన్స్ మంచి మంచి వచ్చేస్తుంది నాకు, తట్టుకోలేకపోతున్నాను. ఇంకా తన్నుకుంటూ వస్తున్నాయి క్వశ్చన్స్, చూద్దాం. ఇప్పుడు ఇంకొక కాలర్ కోసం క్వశ్చన్ అండి. బతుకమ్మలో గునుగు పువ్వు కలర్ ఏంటి? బతుకమ్మలో గునుగు పువ్వు కలర్ ఏంటి? ఇంకొకసారి సో రిపీట్ చేస్తాను క్వశ్చన్, బాగా వినండి. ఆన్సర్ కోసం నేను రెడీగా ఉన్నాను వినడానికి, నేను ఫోన్ కూడా రెడీ చేసుకున్నాను, మీరు కూడా రెడీ చేసుకోండి కాలర్స్. బతుకమ్మలో గునుగు పువ్వు కలర్ ఏంటి? సో తెలుసుకునే లోపల ఒక మంచి పాట వినేద్దాము, కానీ నేనైతే రెడీగా ఉన్నాను ఆన్సర్ కోసం, మీరు కూడా రెడీగా కాల్ చేసింది.

0: సూపర్ అండి. మళ్ళీ మనకి కాలర్ ఫోన్ చేశారు రమేష్ గారు. ఇప్పుడు ట్యాగ్ అవుతున్నట్టుంది, బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నారు, ఎవరు విన్నర్స్ తెలుస్తుంది లాస్ట్ లో. బట్ ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ అండి, మీకు ఆన్సర్ ఆయన ఇచ్చింది, చాలా బాగా ఇచ్చారు యాక్చువల్లీ ఆన్సర్. బతుకమ్మలో గునుగు పువ్వు కలర్ ఏంటి అంటే, రమేష్ గారు వెరీ రైట్ ఆన్సర్ అండి, యూజువలీ వైట్. వైట్ కలర్ గోధుమ కలర్ అంట. ఆయన ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు ఏంటంటే, నేనేమన్నానంటే అది నాకు చాచిపెట్టిలోనే తెలిసింది ఆన్సర్. యూజువలీ వైట్ పింక్ ఆర్ అదర్ షేడ్స్ అంటున్నారు. సో అలా ఎందుకు అంటున్నారు అంటే, వాళ్ళు అంటే మట్టిలో కూడా వేసి గోధుమ కలర్ లో ఉంటుందట ఆ పువ్వు. సో మట్టిలో వేసి కలిపితే అది రెడ్ కలర్ లో వస్తుంది. సో యూజువలీ గునుగు పువ్వు కలర్ ఏంటి అంటే వైటే, గోధుమ కలర్ లో ఉంటుంది, బట్ అది మట్టిలో కలిపితే రెడ్ అవుతుంది అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి అండ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు ఒక ఇంకొక క్వశ్చన్ తో వచ్చాను. సో బతుకమ్మ ఫెస్టివల్ లో ఫ్లవర్స్ కి స్పెషల్ ప్లేస్ ఎందుకుంది? బతుకమ్మ ఫెస్టివల్ లో ఫ్లవర్స్ కి స్పెషల్ ప్లేస్ ఎందుకుంది? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే లోపల ఒక మంచి సాంగ్ వేసేస్తాను. నాకు రమేష్ గారు ఈ పాట అడిగారు, చాలా బాగుంటుంది ఈ పాట కూడా, నేను చాలాసార్లు విన్నాను మీ అందరి కోసం ఈ పాట. ఈ లోపల గబగబా కాల్ చేసి ఆన్సర్ ఇచ్చేసాను మీ అందరూ.
1: వీరమణి గంటలే.

సో నాకు ఇంకా ఆన్సర్ రాలేదండి. సో మీన్ వైల్ ఒక ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను నేను, చూద్దాం. మన తెలంగాణలో ఐ థింక్ ఫుడ్ అనగానే చాలా మంచి క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి, అందరూ బాగా హైపర్ అవుతున్నారు. లెట్స్ సీ, ఈ ఫుడ్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాను. మన తెలంగాణలో ఎస్పెషలీ హైదరాబాద్ లో ఫేమస్ అయిన డ్రైడ్ ఆప్రికాట్స్ తో చేసే స్వీట్ పేరేంటి? మన తెలంగాణ ఎస్పెషలీ హైదరాబాద్ లో ఫేమస్ అయిన డ్రైడ్ ఆప్రికాట్స్ తో చేసే స్వీట్ పేరేంటి? ఈ క్వశ్చన్ అడిగే ముందర ఒక మంచి సాంగ్ వినేద్దాం. సో ఈ లోపల నేను రెడీ చేసుకునే ఆన్సర్, నాకు తెలిసి ఇది గబగబా ఆన్సర్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఫోటో అందరూ చాలా రెడీగా ఉన్నారు.

0: Why doesn't she just love me?
1: లక్ష్మి గారు మళ్ళీ మంచి ఆన్సర్ ఇచ్చారు. అసలు బ్యాక్ టు బ్యాక్ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఎందుకంటే ఈ డ్రైవ్ టైమ్ లోని ఇలా క్వశ్చన్స్ అడిగితే బ్యాక్ టు బ్యాక్ ఆన్సర్స్ ఇస్తున్నారు చూసారా. నేను డి అంటే డి అన్నట్టు ఓవర్లాప్ కూడా అవుతున్నాయి కాల్స్, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇంకా క్వశ్చన్స్ అడగాలని అనిపిస్తుంది, మోటివేటెడ్ గా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ కాలర్స్ ఫర్ కాలింగ్ మీ అండ్ గివింగ్ మీ ద ఆన్సర్స్. ఇప్పుడు ఒక ఆన్సర్ మళ్ళీ లక్ష్మి గారు ఇచ్చారు, విచ్ ఇస్ కరెక్ట్ అండి. బతుకమ్మ ఆవిడ యాక్చువల్ చెప్పాలంటే ప్రతిసారి ఒక ఆన్సర్ కాదు, టూ టూ ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు ఒకేసారి. బతుకమ్మ ఫెస్టివల్ లో ఫ్లవర్స్ కి స్పెషల్ ప్లేస్ ఎందుకు అని అంటే, నేచర్ అండ్ సీజనల్ ఫ్లవర్స్ ని సెలబ్రేట్ చేయడానికండి. దాట్స్ కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇంకొక ఆన్సర్ కూడా ఇచ్చారు, కుబానికా మీఠా అంట. సో మన అప్రికాట్ చేసే స్వీట్ ఫేమస్ తెలంగాణ స్వీట్ పేరు ఏంటంటే కుబానికా మీఠా. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తాను సేమ్, కానీ ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు బ్రేక్ కూడా ఉంది కాబట్టి ఈ లోపల చిన్న పాట వినేద్దాం, బ్రేక్ తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ కాలర్స్, ఇలాగే కాల్ చేస్తుండే మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఇంకా ధమాకా క్వశ్చన్స్ అడుగుతాను, ఇంకా ఇంకా ముందుకు ఎంజాయ్ చేద్దాం. ఓకే

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Sivadurga Jyotishalayam. Near Hanuman Temple, Frisco. Koyadara Srinivasa Raju Garu. Ippudu mana Telugu vari kosam Jyotisham cheppadaniki Dallas ku vichesi unnaru. Veeru mee mukhamu cheyi chusi adbhutamaina Jyotisham cheppagalaru. Prema, pelli, udyogam, vyaparam, chaduvu, aarogyam, aarthika samasyalu, kortu samasyalu, santana samasyalu, meeku etuvanti samasyalu unna anjanam vesi durbinilo chusi 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదరా.com.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
3: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: Hello. Welcome back. I'm your RJ Sanaita from Atlanta. You are listening to Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita is right here with you. Bold and Muchatlu, Kaburlu, Games, Arkutnam Garandi. So, me favorites and songs, stories, Vinali Ankutte. Kaba kaba alisam cheyakunda, download Radio Surabhi app or visit www.radiosurabhi.com and please call 972-636-1966 to request your favorite songs. And also, మీకు క్వశ్చన్స్ అడుగుతాను కదా, దానికోసం రెడీ ఫోన్స్ రెడీ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే నాట్ రిలేటెడ్ ట్రెడిషన్ ఆర్ ఎనీథింగ్, ఏంటంటే కొంచెం సాధారణంగా అడుగుతాను, నార్మల్ గా. యూనో, బతుకమ్మ వచ్చినప్పుడు మీ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, చైల్డ్హుడ్ స్టోరీస్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాను. బట్ ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ అడుగుతాను, అది ఏంటంటే సాంగ్ రిలేటెడ్, బికాస్ వీఆర్ మ్యూజిక్ లవర్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక కాంబో అండి, మన మంగిలి అండ్ రామ్ మిర్యాలా గారు ఇద్దరు కలిపి ఒక సాంగ్ ఉండింది. ఆ సాంగ్ పేరేంటి? బతుకమ్మ సాంగ్. సో రామ్ మిర్యాలా గారు అండ్ మంగిలి ఇద్దరు కలిపి పాడిన పాట ఏంటి? మీ అందరికీ ఆన్సర్స్ తెలిస్తే గబగబా ఆన్సర్ ఇచ్చేసింది. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, ఈ లోపల ఇంకొక పాట పెట్టేస్తున్నాను. సో వినేద్దాం. నేను ఫోన్ రెడీ చేసుకున్నాను, మీరు రెడీ చేసుకుంటే కాల్ చేసింది.
7: అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల

0: మా అక్కకి టెరస్ మీద ఓ స్పెషల్ స్పాట్ ఉంది. ఎవరిన వెళ్తే నచ్చదు, నువ్వు వెళ్తే అస్సలు నచ్చదు. అది నువ్వు
1: ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ పిల్లలు అనుకుంటున్నావా, బాగా అనుకుంటున్నావా?
2: ఇంట్లో తాగే అలవాటు నాకు లేదు, కానీ ఇది స్పెషల్ ప్లేస్ అని తెలిసింది, అందుకే ఇక్కడ పెట్టాను.
1: ముందు ఇక్కడ నుంచి దిగు, ఇది నా ప్లేస్, నా ప్రైవేట్ ప్లేస్. అవుట్.
2: హే, వీడు కూడా నైస్ ప్లేస్. ఇది జస్ట్ బిగినింగ్. రేపు నుంచి టార్చర్ ఏంటో చూపిస్తా అమ్మ.

క్వశ్చన్ అడిగిన దాన్ని నేనే కరెక్ట్ గా అడగలేదు క్వశ్చన్. మీ తప్పేవి కాదు కాలర్, అది బతుకమ్మ సాంగ్ కాదు, రామ్ మిర్యాలా అండ్ మంగళి పాడిన బలగం మూవీ నుంచి ఒక సాంగ్. నేనే కరెక్ట్ గా అడగలేదు, సో నా తప్పే కాబట్టి నేను మీకోసం ఈ పాట పెట్టేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి తెలిసి ఉంటుంది ఈ పాట, ఊరు పల్లెటూరు అని చెప్పేసి బలగం మూవీలోని చాలా బాగుంటుంది ఈ పాట. యాక్చువల్ చెప్పాలంటే మన ఎవరైతే బలగం మూవీ నుంచి మన రామ్ మిర్యాలా గారు పాడారు, చాలా బాగుంటుంది ఈ సాంగ్, మీ అందరు వినండి. ఈ లోపల మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇంకొకటి చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఫేమస్ స్నాక్ ఏంటంటే బ్రెడ్ తో చేసినది, తెలంగాణలో చాలా ఫేమస్ అది బ్రెడ్ తో చేసిన స్వీట్ పేరు ఏంటి అని చెప్పండి. ఇలా మీ పాట వినేద్దాం.

0: ఎటో పోతాను.
1: వస్తావా పిల్ల నాతోటి?
0: సిగ్గేది ఇంకా అత్తర్ నీతో.
2: పైసలి
1: రాసుకో.

నాకు పల్లెటూరు సాంగ్ వినగానే నాకు ఒకటి గుర్తొచ్చిందండి, చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ చూసిన తర్వాత నాకు గుర్తొచ్చిన మెమరీస్ బ్యాక్ వెళ్ళాయి. మా నాన్నగారికి కాఫీ ప్లాంటేషన్ ఉండేది, ఎవరు తెలిసి అంటే చాలా మంది ఓడిశాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. రాయగడ ఆ ప్రాంతంలోని కాఫీ ప్లాంటేషన్ ఉండేది, ఒక ఫామ్ హౌస్ కూడా ఉండేది. ఎంత బాగుండేదో ఇప్పుడు తలుచుకుంటే ఒళ్ళు జలజరిస్తుంది, ఎలా ఉండిపోయామా. ఎందుకంటే మీకు తెలిసిందే అప్పట్లో అంటే 90s లో ఫామ్ హౌస్ లో ఉండడం, అతగా స్ట్రీట్ లైట్స్ లేకపోవడం ఎంత బాగుంటుందో, పొద్దున్న ఎంత బాగుంటుంది కానీ రాత్రి అయ్యేసరికి భయం వేస్తుంది. చెమ్మ చీకటి 5:30 అయ్యేసరికి ఇంకా స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏం ఉండవు. అక్కడ మనకి అన్ని వినిపిస్తూ ఉంటాయి, ఏంటంటే ఇక్కడి నుంచి బేర్ వెళ్తున్నట్టు, అటు ఏవో ఏవో యానిమల్ తిరుగుతున్నట్టు అలా మనం వినిపిస్తూ ఉంటాయి. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఎక్స్పీరియన్స్, అదే గుర్తొచ్చింది నాకు. బట్ పొద్దునంతా ఎంత బాగుంటుంది, ఎందుకంటే ఎస్పెషల్లీ సమ్మర్లో తీసుకెళ్లేవారు మా నాన్న. అయితే అక్కడ ఎలా ఉంటుందంటే మామిడికాయ చెట్లు ఎక్కడ పడితే అక్కడ, సో మామిడికాయ జ్యూస్ చేయడం అంటే మామిడి తండ్రి వినే ఉంటారు కదా మీరు, మామిడి తండ్రి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో మేము వెళ్ళినప్పుడల్లా మాకు చెల్లెం ఎన్ని మామిడికాయలు అంటే ఇలా బస్తాలు తీసుకొచ్చేవాళ్ళం. వచ్చి తీసుకొచ్చి దాన్ని పిండి ఒక 4-5 రోజులు దానికి ఎండబెట్టి మామిడి తండ్రిలా యూజ్ చేయాలి. అంటే అదొక ఎక్స్పీరియన్స్, అదే ఆ పల్లెటూరు అవన్నీ చూస్తుంటే అదే గుర్తొచ్చింది. సో సరే, నేను ఇవన్నీ పక్కన పెడతాను, ఇంకా స్టోరీస్ బోల్డ్ ఉంటాయి లేదు కానీ నేను అది గుర్తొచ్చి చెప్పాను ఒక చిన్న స్టోరీ. సో మీకు ఇలాంటివి మీరు బతుకమ్మకి చిన్నప్పటిలో మీరు ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటి అన్న స్టోరీస్ అయితే ఉంటాయి కదా, మెమరీస్ అయితే ఉంటాయి కదా మీది. మీరు ఏమైనా మెమరీస్ ఉన్నాయంటే కూడా మీరు షేర్ చేసుకోవచ్చు అండి తప్పకుండా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్ లోని అంటే ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ మంచిది అంటే ఎప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. మీ మెమరీ ఏమైనా ఉన్నాయి షేర్ చేసుకోవాలంటే తప్పకుండా కాల్ చేయండి, నేను ఇక్కడ ఉన్నాను వినడానికి. సో లెట్స్ షేర్ విత్ ఎవ్రీ వన్ టు. సో ఇప్పుడు నాకు ఇంతకు ముందు క్వశ్చన్ అడిగాను కదా నేను, ఏంటి బ్రెడ్ తో చేసిన స్వీట్ పేరు ఏంటి అనేది, అది డబుల్ మీట అందరికీ తెలిసింది, అది చాలా ఫేమస్ అది. బట్ ఊరికే అడిగారు నన్ను ఆ క్వశ్చన్ కానీ, మీకు ఒకవేళ కానీ ఎవరికైనా స్టోరీస్ ఉన్నాయి బతుకమ్మది షేర్ చేసుకోవాలనిపిస్తే కాల్ చేయండి, నేను రెడీగా ఉన్నాను మీరు వినడానికి. ఇలా ఒక మంచి పాట వినేద్దాం, బట్ నేను మీ కాల్ కోసం రెడీగా వింటున్నాను అండి, వెయిట్ చేస్తున్నాను.

0: 수수인데
1: 물레문자
0: 그래 세리가 수수 나오는 거야
1: 수수 나오자 먹고 들고 있을래 암미
0: 니가 왜 야피 온다 그러니까
1: 내니 문자
0: 아이 암미 소라가 뭐대
1: 나게 누군다 문자
0: 레드라 니가 삼마가 온다지 ఒక్క తూరు కూడా చూడలేదు మచ్చ అని పల్లి సక్క తింటా నవ్వుతా చెప్తా ఉండవు నువ్వా
1: మచ్చ లోపల నేను చాలా ఫీల్
0: అయ్యిందిరా
1: రే సరే అబ్బా చూడలేదు సరే చూసింది అని చెప్తే నీ అబ్బా సొందను పోద్దా నే యాపీ అవుతాను కదరా నేను
0: మచ్చ నాకు ఐడియా రాలేదు మచ్చ
1: రాదురా నీకు నేను యాపీ చేసేదానికి ఏ ఐడియా రాదు నీకు
2: చూపే

0: டூலே பாயிண்ட் பாதமா
1: போதா?
0: ஆமாச்சா.
1: இங்கே இருங்க அந்தியா.
0: இங்கே உண்டாச்சா?
1: போதும். இங்கே இல்ல லோடை பேனாதி போயது அந்தியா. புல்சான திமிருகம் உண்டாதரா நீக்கு
0: தெரியும் மச்சா.
1: నీకు తెలిసి అడుగుతా ఉంటావు నువ్వు.
0: నాకే తెలుసు మచ్చ, తెలీదు.
1: నేను లోడు కోసం కాదు ఆ ఎంవి కోసం వస్తున్నా నీకు తెలుసు. అయినా పోదాం పోదాం అంటావు నువ్వు.
0: సరే రా పోదాం.
1: పోదాం.
0: నువ్వు ఇన్నే ఉండు, నువ్వు ఎంతసేపు ఉండాలనుకుంటే ఇన్నే ఉండు మచ్చా.

0: నీతో పెట్టుకునే బదులు ఆ ఎమ్మిని పోయి అడుక్కుంటాను నేను చూడమనే అడుక్కుంటాను నేను నన్ను
1: చూడమనే
0: నీతో పెట్టుకునే బదులు రే ఆఖరి తూరే చూసింది లేదు సార్ చూసేప్పా
1: ఏం చెప్పాలి అర్థం కావట్లేదు
0: చూసిందని చెప్పరా
1: అయినా

ఈ పాట వింటే నాకు ఆ స్టెప్ గుర్తొస్తుంది. యూజువల్లీ నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా, సో నేను ఇన్స్టాలోని ఈ దీనికోసం చాలా ట్రై చేశాను ఈ స్టెప్ కోసం అని చెప్పి, ఎలా చేస్తారు అని చెప్పి అల్లు అర్జున్ అలా పదే పదే ఆన్ రిపీట్ చూసి స్టెప్ చేసి ఏదో బయట అయిపోదాం అనుకున్నాను. పృథ్వీరాజ్ బాగ్ వాళ్ళే ఉంటే ఇది మంచి పాపులర్ మూవీ ఇది. సో ఇలాగ మీకు స్టోరీస్ ఏమైనా ఉంటే అన్నాను కదా, నాట్ నెసరీ బతుకమ్మ స్టోరీ అనే కాదు, మీకు ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు అమెరికా వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఒకలా సెలబ్రేట్ చేస్తారు, ఐఎమ్ థింకింగ్, నాకు తెలియదు, తెలంగాణలో ఒకలా చేస్తారు, అమెరికాలో ఒకలా చేస్తారు కదా, సో మీకు ఆ డిఫరెన్స్ ఏంటి, అమెరికాలో ఎలా చేస్తున్నా అంటే ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఏమైనా ఉందా మీరు మిస్ అయ్యేది, మీరు తెలంగాణలో చేసినది ఇక్కడ చేయకపోయింది ఏమైనా మిస్ అయ్యింది ఉన్నాయనంటే అది కూడా షేర్ చేసుకోవచ్చండి తప్పకుండా. అండ్ మోర్ ఓవర్ ఆడవాళ్ళ రిలేటెడ్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఫ్యాన్సీ అంటే ఇప్పుడు లెహంగాలు వేసుకుని మీకు ఇష్టమా లేకపోతే పట్టుచీరలు కట్టుకోవడం ఇష్టమా, ఏది వేసుకుంటే మీకు బాగా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, ఇప్పుడు బతుకమ్మ డాన్స్ చేస్తాం కదా చుట్టూ తిరిగి, సో చేసినప్పుడు ఏది మీకు అనిపిస్తుంది. సో వీటి క్వశ్చన్ ఒకటి ఏంటంటే, మీకు తెలంగాణలో చేసిన దానికి ఇండియాలో ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, రెండోది ఆడవాళ్ళ క్వశ్చన్ ఏంటంటే మీకు ఫ్యాన్సీ ఘాగ్రా వేసుకుంటే ఇష్టమా లేదా అంటే చీరలు కట్టుకోవడం ఇష్టమా, ఏది వేసుకుంటే మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, వీటికి ఆన్సర్స్ ఎవరిస్తారు అనేది నేను వెయిట్ చేస్తానండి. గబగబా కాల్ చేసేసేయండి, నేను రెడీగా ఉన్నాను మీకు కాల్ చేయడానికి. లెట్స్ సీ హూ గివ్స్ ద ఆన్సర్.

0: ఇక్కడేదో కార్డో లెటరో కూడా ఉన్నట్టుందే. డియర్ చిన్ను, అమ్మా నేను నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నా. రోజు నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, నిన్ను చూస్తూ ఉంటాం. పెన్సిల్ చాలా మంచోడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు.
1: పలికే పాల కూపతో, తిరిగే పూల కొమ్మతో, కసిరే వెన్నెల,
0: ఆల్వేస్ కీప్ స్మైలింగ్. లవ్ యూ చిన్నో.

0: ఎందుకింత లేట్? ఎక్కడికి వెళ్ళావు?
1: చిన్న పని ఏదో ఉంటే బయట.
0: ఈవినింగ్ నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా?
1: చార్జింగ్ అయిపోయింది.
0: ఈసారి బయటకు వెళ్ళేటప్పుడు చార్జ్

0: పాథోజెనిక్ వాయిస్ డిసార్డర్. సడన్ గా ఫాదర్ చనిపోవడంతో షీ గాట్ షాక్. తన ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని చెప్పుకోవడానికి ఎవరూ లేక సైకలాజికల్ గా డిస్టర్బ్ అయి మెల్లమెల్లగా మాట్లాడటమే మర్చిపోయింది.
1: ఏం చేస్తే మళ్ళీ తనకి మాట్లాడు.
2: ఏమా

0: అంటే నాకైతే ఫేవరెట్ చాలా బాగా చేస్తారు యాక్షన్. సూపర్ న్యాచురల్ స్టార్ నాని అంటారు కదా ఊరికి అనరండి, ఎంత బాగా చేస్తారో. ఇప్పుడు పారడైజ్ మూవీ యాక్చువల్లీ నేను చూడలేదు పారడైజ్ మూవీ, బట్ అందులో యశ్వనగుల డాన్స్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది కొరియోగ్రఫీ కూడా. సో ఇప్పుడు నేను అడిగాను కదా క్వశ్చన్ మీకు ఏంటంటే రెండు లెహంగా ఇష్టమా లేకపోతే శారీ ఇష్టమా మీకు బతుకమ్మ డాన్స్ చేస్తున్నప్పుడు ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో అని. నేను ఉమెన్ ఓరియంటెడ్ కాబట్టి నేను చెప్పకున్న ఆన్సర్ ఏంటంటే నాకైతే లెహంగా చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది చీర కంటే. అఫ్ కోర్స్ చీర చూడడానికి రెడీ అవడానికి చాలా బాగుంటుంది కానీ నాకైతే లెహంగా ఈజీగా అనిపిస్తుంది. ఐ థింక్
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, hello. Are you ready to get your Halloween on? This Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 PM onwards. Boledu giveaways kawala, meera winner avala, aithe come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 PM. PM onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
3: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Konni conversations manalni navvistayi, inkonni conversations manalni malli chinnapadiki teeskeltayi. Tune into Morning Mantra where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: Welcome back. I'm your RJ Sunita from Atlanta. You're listening to Radio Surabhi 107.9 FM. History sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita is right here with you. మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటే గబ గబా ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ప్లీజ్ కాల్ 972-636-1966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ ఆల్సో గివ్ యువర్ ఆన్సర్స్. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఒక మంచి టాపిక్ బతుకమ్మ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అని, బోల్డ్ అండ్ క్వశ్చన్స్ అడిగాను అండ్ కాలర్స్ కూడా మంచిగా కాల్ చేశారు, ఆన్సర్స్ ఇచ్చారు. సో మీ ఎవరైతే మంచిగా ఆన్సర్ ఇస్తారో, గబగబా కాల్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ కి ఈ రోజు టైటిల్ ఇవ్వబోతున్నామండి, రేడియో సురభి బతుకమ్మ సూపర్ స్టార్ అని చెప్పి. సో ఇప్పటిదాకా అయితే నాకైతే ఆన్సర్ నాకు తెలుసు ఎవరు అన్నది విన్నారు. ఇంకా ముందు ముందు ఇంకెవరైనా ఉన్నారేమో చూద్దాం. ఈ హాఫ్ అన్ అవర్ లో కూడా ఒకవేళ కానీ ఆన్సర్ ఏమైనా క్విక్ టూ టూ త్రీ టైమ్స్ చేశారంటే వాళ్ళు విన్నర్ అవుతారు. సో ఇప్పుడు ఒక ఏం లేదండి, చాలా సింపుల్ క్వశ్చన్. మీకు అమెరికాలో జరుపుకునే చైల్డ్హుడ్ మెమరీ, ఇక్కడ మీరు మిస్ అయ్యే మెమరీ ఏమైనా ఉంది అని అంటే, ఇక్కడ జరుపుకున్న దాని డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటే చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, మీరు నాట్ పర్టికులర్లీ ఇప్పుడు బతుకమ్మనే కాదు, మీరు ఏదైనా మిస్ అవుతున్నారు, ఇండియాలో జరిగింది ఇక్కడ జరగలేదు అమెరికాలో అంతే కూడా దాని మెమరీ కూడా మేము చెప్పవచ్చు. ఈ మొహమాట ఏం లేదు, నేను మీ సునీత. సో నేను వినడానికి రెడీగా ఉన్నాను మీ ఆన్సర్స్ కి. సో మొహమాట పడకండి, మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. విల్ బి రియలీ హ్యాపీ టు లిసన్ ఫ్రమ్ యూ గైస్ యువర్ చైల్డ్హుడ్ మెమరీస్, ఎందుకంటే అవన్నీ చాలా ప్రెషియస్ అండి ఆ మూమెంట్స్. సో నేనైతే రెడీగా ఉన్నాను, కాలర్స్ రెడీ ఫర్ ఫోన్ కాల్. ఈ లోపల ఒక మంచి సాంగ్ వినేద్దాం, నేను రెడీగా ఉంటాను.

షార్ని వాళ్ళు కాల్ చేశారండి, ఎంత బాగా చెప్పారో. సో తనది వింటుంటే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ తను చెప్పే స్టోరీ ఏంటంటే, ఇక్కడికి అక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఆమెకి ఇండియాలో అండ్ అమెరికాలో తను చేస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళకి కజిన్స్ తక్కువ ఉన్నారంట. అంటే చెప్పొచ్చు ఏంటంటే, వాళ్ళు ఎవరు లేరు. సో వాళ్ళకి ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది మిస్ అవుతున్నారట. ఎందుకంటే యూజువల్లీ ఇలాంటి సెలబ్రేషన్స్ అందరూ కలిపి, ఇలాంటి పండుగలు అందరూ కలిపి చేస్తారు కండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిపి, కజిన్స్ అందరూ కలిపి, కజిన్స్ చాలా మిస్ అవుతుందంట. సో చాలా సెంటిమెంట్ గా అనిపించింది నాకు. కరెక్టే కదా, ఇలాంటివన్నీ పండుగలు అప్పుడప్పుడు మన వాళ్ళు పక్కన లేకపోయిన తర్వాత ఎంత మిస్ అవుతాం, ఎంత బాగా జరుపుకున్నా, ఎంత బాగా చేస్తున్నా. ఒక్కోసారి ఏంటంటే, మన వాళ్ళు ఎవరైతే దగ్గరైన వాళ్ళు మన పక్కన లేకపోతే మటుకు అది చాలా మిస్ అవుతామండి. ఇట్స్ ఓకే, ఈసారి మీరు ఇండియాకి వెళ్తారని, ఇండియాలోని మీరు మీ వాళ్ళతో జరుపుకుంటారని మనసుపూర్తిగా కోరుకుంటున్నాం. ఈ లోపల ఒక చిన్న పాట వేసేస్తాను, దాని తర్వాత ఒక మంచి క్వశ్చన్స్ తో మళ్ళీ వస్తాను. ప్లస్ మీ ఎవరికైనా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. అది కాకుండా మీరు ఒకవేళ కానీ ఈ ఆన్సర్ గబగబా ఇచ్చారు అంటే, ఈ రోజు ఇప్పుడే, ఎందుకంటే ఇంకా టైం అయిపోతుంది కాబట్టి, మీకు ఆన్సర్ మీకు ఎవరు విన్నారన్నది కూడా నేను చెప్పేస్తాను తొందరగా. ఈ లోపల ఒక చిన్న పాట వినేద్దాం.

నాకు బతుకమ్మ రిలేటెడ్ నాకు మెమరీస్ తెలియదు కానీ మొహమాటం లేకుండా నేను ఒకటి చెప్పగలనంటే ఈ పాట విన్నాను కాబట్టి ఉదయకిరణ్ సాంగ్ నాకు అప్పట్లోని నాకు ఉదయకిరణ్ అంటే చాలా ఇష్టం ఉండేది, నా ఫేవరెట్ హీరో. సో అప్పుడు ఏం చేశానంటే హాస్టల్లో ఉండేదాను కదా, సో హాస్టల్కి వెళ్ళినప్పుడు ఆటోలో 100 రూపీస్ అవుతుంది. ఆర్కే బీచ్ కి శ్రీరామ్ షూటింగ్ కోసం వచ్చేయడం తెలిసింది అంతే. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి 100 రూపీస్ అవుతుందంటే వెళ్దాం చెరువటి ఒక 20-20 రూపీస్ వేసుకుని వెళ్దామా, సో అలా మాట్లాడుకుని వెళ్ళడం, ఆటోగ్రాఫ్ తీసుకోవడం అవన్నీ గుర్తొస్తుంది. సో చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ ఆల్వేస్ ది బెస్ట్ అండి. ఇప్పుడు కూడా తలుచుకుంటే ఎంత బాగా అనిపిస్తాయి, ముచ్చటగా అనిపిస్తుంది. సో నాట్ ఓన్లీ రిలేటెడ్ బతుకమ్మ, మీకు ఏమైనా చైల్డ్హుడ్ స్టోరీస్ ఉంటే మీరు కూడా చెప్పొచ్చు తప్పకుండా. ఇంకోటి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీకు మీ ఇంట్లోని బతుకమ్మ చేస్తున్నప్పుడు ఎవరు రెడీ చేస్తారు, అమ్మ చేస్తుందా లేకపోతే ఎవరు చేస్తారు ఇంట్లోని బతుకమ్మ రెడీ చేసేది? అంటే యూజువల్లీ ఉమెనే చేస్తుంది, బట్ అప్పుడప్పుడు ఐ థింక్ మెను కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది బతుకమ్మ అంటే నాకు తెలిసినంత వరకు. సో ఎవరు డెకరేట్ చేస్తారు మీ ఇంట్లోని, మీరా మీ హస్బెండా లేకపోతే అమ్మ లేకపోతే అమ్మమ్మ, ఎవరు పిల్లల ఎవరు డెకరేట్ చేస్తారు అన్నది కూడా ఆన్సర్ ఇవ్వండి. నేను మీ ఆన్సర్ కోసం రెడీగా ఉన్నాను. ఈ లోపల ఒక మంచి పాట వినేద్దాం. నేను అడిగిన క్వశ్చన్ మీకు క్లియర్ అనుకుంటా. ఏమంటే మీ ఎవరు మీ ఇష్టం, ఐ మీన్ ఇంట్లోని ఎవరు డెకరేట్ చేస్తారు పాట అన్నది ఆన్సర్ ఇవ్వండి. నేను రెడీగా ఉన్నాను మీ ఆన్సర్ వినడానికి.

మహిళలే కాదు మెన్ కూడా ఇవంతా ప్రిపేర్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, డెకరేట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి. దట్స్ ట్రూ అండి. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాలర్ ప్రసాద్ గారు, ఆయన వాళ్ళ ఇంట్లోని డెకరేట్ చేస్తారంట. సో ఆయనతో పాటు పిల్లలు కూడా నేర్పిస్తారు. సో ఎంత ముచ్చటగా అనిపిస్తుంది అంటే, బతుకమ్మ అన్నది జస్ట్ ఓన్లీ ఉమెన్ కి సెలబ్రేట్ చేసుకోవడం కానీ కాకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకుని అమ్మవారిని డెకరేట్ చేసి డాన్సులు చేస్తూ ఉంటే దాని సందడే వేరు కదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ప్రసాద్ గారు. వింటున్నప్పుడు నాకు చాలా సరదాగా అనిపించింది. ఇలా మన బతుకమ్మ బాగా జరుపుకోవాలని ప్రతి సంవత్సరం నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఇంకా మన షో దగ్గర పడింది కాబట్టి ఇంకా ఎండ్ అవుతుంది కాబట్టి ఇలాంటప్పుడే నన్ను తొందరగా అయిపోతుంది, బాగా ఎంజాయ్ చేస్తున్న టైం కి తొందరగా అయిపోతుంది, టైం కూడా తెలియదు, టైం ప్లేస్ అంటారు కదా అలాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాలర్స్, సింధు గారు, లక్ష్మి గారు, రమేష్ గారు, శంకర్ గారు, రాజశ్రీ గారు, శాలిని గారు, ఇలా పేరు పేరున నేను ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే చాలా సారీ గానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎందుకంటే ఎంత ఎంటర్టైన్ అయ్యామో ఈ క్వశ్చన్స్ తో. ఐఎమ్ హోపింగ్ దట్ యూ ఆల్ వర్ ఎంటర్టైన్ టు. అలా మన బతుకమ్మ కబూర్లో ఫన్నీ ర్యాపిడ్ ఫైర్స్ తో, ఆటలతో, పాటలతో ఈ రోజు షో ఎంత సందడిగా గడిచిందో కదా లిసనర్స్. సో మరి ఈ బతుకమ్మకి మీ ఫ్యామిలీతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, పాడండి, ఆడండి, నవ్వండి, బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేసుకోండి. మీ అందరికీ నా తరఫున, మన రేడియో సురభి తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నేను మీ స్వీత ఫ్రమ్ అట్లాంటా. మీ నా మ్యాట్నీ షో యూజువల్లీ ట్యూస్డేస్ ఉంటాయి 1 to 4 PM. సో ఐ హోప్ యూ ఆల్ విల్ జాయిన్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ షోలో మరిన్ని కబుర్లతో, కొత్త ఆటలతో, కొత్త పాటలతో, సూపర్ హిట్ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ సెలబ్రేటింగ్. మీ స్వీత ఫ్రమ్ అట్లాంటా సైనింగ్ ఆఫ్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సో ఇప్పుడు మంచి పాటతో ఎండ్ చేస్తాను ఈ షో. మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ నేను విన్నర్ ని నేను చెప్పాలి, అది మెయిన్. ఈ రోజు ఎవరైతే కాల్ చేశారో అందులో విన్నర్స్ ఇద్దరిని నేను ఎంచుకున్నానండి. ఎందుకంటే పాపం వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ చేశారు, లక్ష్మి గారు అండ్ రమేష్ గారు. సో మీ రమేష్ గారికి, లక్ష్మి గారికి 2026 రేడియో సురభి టైటిల్ వస్తుందండి. రేడియో సురభి బతుకమ్మ సూపర్ స్టార్ టైటిల్ మీకే చెందింది. చప్పట్లు కొడుతున్నాం మేము ఇక్కడ. సో మీరు ఊహించుకోండి, మీకు అందరూ చప్పట్లు కొడుతున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు అండ్ రమేష్ గారు. మీకు టైటిల్ ఇచ్చాము, రేడియో 2026 రేడియో సురభి బతుకమ్మ సూపర్ స్టార్ మీరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ ఎంజాయ్ యువర్ డే అండ్ కీప్ స్మైలింగ్. ఇంకా ఈ 9 రోజులు మీ ఇలాగే సరదాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా ఇలా నెక్స్ట్ టైం నేను ఫోన్ చేసినప్పుడు మీకు ఇంకేమైనా ఉన్నాయి, మీకు మెమరీ సెలబ్రేట్ చేసుకుని ఒకవేళ మిస్ అయ్యారు, నేను కాల్ మిస్ అయ్యాను అంటే తప్పకుండా షేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడే ఉంటాను. సో లైక్ ఐ సెడ్, ఎవ్రీ ట్యూస్డే 1 to 4 PM ప్లీజ్ జాయిన్ మ్యాట్నీ సునామీ. థ్యాంక్ యూ సో మచ్. Love you all. Bye.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ దీపావళికి దీపాల వెలుగుతో మీ ఇల్లు మెరిసిపోయినట్టు మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా మెరిసిపోవాలి కదా. అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈజ్ యువర్ డెస్టినేషన్. మలబార్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ, మలబార్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్. కేవలం 25% పే చేసి గోల్డ్ ప్రైస్ లాక్ చేసుకోండి. గోల్డ్ ప్రైస్ పెరిగితే ఇట్ డజంట్ ఎఫెక్ట్, తగ్గితే ఇంకా మంచిది. గెట్ యువర్ గోల్డ్ ఫర్ లోవర్ ప్రైస్, మేకింగ్ చార్జెస్ పైన 50% సేవింగ్స్, డైమండ్స్ ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్కి పై 40% ఆఫ్. ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ నవంబర్ 8th. టర్మ్స్ అండ్ కండిషన్స్ Supply Malabar Golden Diamonds, 5811 Preston Road, Frisco. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.